శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 అక్టోబర్ 4వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 13 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధా.
1: ఆదియందు దేవుడు ఒంటరిగానే ఉండెను. ఆ దేవునికి కొన్ని లక్షణములు ఉండెను. అట్టి లక్షణములలో ప్రేమ ప్రాముఖ్యమైనది. దేవునిలో ప్రేమ ఉండుటను బట్టి అన్యాయస్తులను న్యాయస్తులుగా తీర్పు తీర్చడు. ఒంటరిగానున్న దేవుడు తన సహవాసంలో నిండుకై తన స్వరూపమునందు నరుని కలుగు చేయవలనది దేవుని అభిష్టమాయను. దేవుడు ప్రేమామయుడు, ప్రేమామూర్తియగు దేవుడు. నరునిలో కూడా ప్రేమ అను లక్షణమును హృదయములో ఉంచుడును బట్టి ప్రేమామూర్తియగు దేవుడు తాను సృజించిన జీవకోటి అంతయు ప్రేమ అనురాగములతో ఉండవలని ఆకాంక్షిస్తున్నాడు. ప్రేమ అని ఈ పదము భూలోకమంతటా చాలా ప్రాముఖ్యమైన స్థితిని పొంది ఉన్నది. ప్రేమ అను మాటకు లోకముందు ఉద్భవించిన పుణ్యపురుషులు వివిధ రూపమున ప్రకటించిరి. నేటి ప్రపంచ పరిస్థితులను గమనించిన ప్రేమ మరుగునపడి కోపము, ద్వేషము, స్వార్థము, స్వలాభమును ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. దేవుడు ప్రేమస్వరూపి. బైబిల్ గ్రంథము ఈ విధముగా చెప్పుచున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ప్రేమ క్షమాగుణము కలిగినదై ఉన్నది, లాభమును అపేక్షించదు. ప్రేమ లేనివాడు మ్రోగెడు కంచును గణగణలాడు తాళము వంటి వాడునై ఉన్నాడు. ప్రపంచ ధర్మములన్నీ తెలిసి జ్ఞానమంతయు ఎరిగి ఉన్నను ప్రేమ లేనివాడైతే ఇటివాడు వ్యర్థుడు. ప్రేమకు హద్దులు తారతమ్యములు లేవు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయా చూపించును, మత్సర పడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారములు మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయములో సంతోషపడక అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ లేకపోవుటను బట్టి ప్రపంచ చరిత్రలో అనేక యుద్ధములు జరిగెను, జరుగుచుండెను. నిష్కారణముగా నిర్దోషుల రక్తము ఒలికింపబడెను. కోట్లాది మంది ప్రజలు ఆహుతయినారు, అవుతూ ఉన్నారు. బైబిలు గ్రంథమునందు పాత నిబంధన కాలమొకటి ఉన్నది. అట్టి కాలములో కంటికి కన్ను పంటికి పన్ను అను సిద్ధాంతము ఎక్కువగా నుండెను. ఆ పిమ్మట దేవకుమారుడిని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి అట్టి సిద్ధాంతమును వ్యర్థపరచారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అను బోధించెను. ప్రతి వారిని ప్రేమ అనే దివ్యను వెలిగించి నేటి ప్రపంచ వ్యాప్తముగా ఆవరించి ఉన్న క్రోధ మత్సరములను అంతరింపచేసి జగమంతయు ప్రేమతో నిండినాడు. ఈ జగమే స్వర్గమగును. ఈ జగమందు వెలసిన పుణ్యపురుషుడు బోధించిన ప్రేమ అనే గుణము కన్నా మరొక శ్రేష్టమైన గుణము మరేదియూ లేదు.
0: మీరింతవరకు సూక్తి సుధా విన్నారు. సమర్పణ శ్రీ పి వరప్రసాద్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 37 bronze. India's women's flag bearer for the closing ceremony has been confirmed as shooting star Neeru Dhanda, who will proudly carry the tricolour in Nagoya. The ceremony will feature traditional closing proceedings, including the parade of athletes and the formal conclusion of the games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో సూర్యస్తుతి అనంతరం సన్నతి గీతాలు వింటారు. ముందుగా వినండి సూర్యస్తుతి.

మీరింతవరకు సన్నతి గీతాలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

పెసర పంట సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణంలో 244,000 ఎకరాల్లో సాగు చేపడుతూ దాదాపు 0.84 లక్షల టన్నుల ఉత్పత్తిని, అలాగే ఎకరాకు 344 కిలోల ఉత్పాదకతనిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రాలో తొలకరి అలాగే రబీ పంటగాను పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో వేసవిలో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో మూడవ పంటగాను పండిస్తారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పండే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి అలాగే పండ్ల తోటల్లో అంతర పంటగా కూడా ఈ పెసరను మనం పండించుకోవచ్చు. విత్తే సమయం చూసుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోనూ, కృష్ణా గోదావరి దక్షిణ ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జూలై నెలలోనూ విత్తుకోవచ్చు. అలాగే రబీ పంటగా చూసినట్లయితే కృష్ణా గోదావరి దక్షిణ ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్లో విత్తుకోవచ్చు. కృష్ణా గోదావరి మండలాల్లో వరి మాగాణంలో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారంలోపు విత్తుకోవచ్చు. అలాగే వేసవి పంటగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మార్చి నెలల్లో విత్తుకోవచ్చు. పెసర పంటను వేసే ముందు నేల తయారు చేసుకునే విధానం గురించి చూసినట్లయితే ఒకసారి నాగలతోనూ, రెండుసార్లు గొర్రుతోనూ మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చేసుకోవాలి. వరి కోసిన పొలాల్లో అయితే దుక్కి దున్నవలసిన అవసరం లేదు. అలాగే ఎకరాకు 6 నుండి 7 కిలోలు విత్తనాలు తొలకరలు అవసరమవుతాయి. మాగాణిలో వరి కోతల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. రబీలో అలాగే వేసవిలో చూసుకున్నట్లయితే వరి మాగాణిలో 10 నుండి 12 కిలోలు విత్తనం అవసరమవుతుంది. వేసవిలో మెట్ట ప్రాంతాలకు 6 నుండి 7 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తర్వాత విత్తన శుద్ధి గురించి చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 2.5 గ్రాములు థైడం లేదా క్యాప్టాన్ లేదా మాంకోజెబ్ లేదా కార్బండిజమ్ వంటి తెగుళ్ల మందులతో, అలాగే 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ లేక 5 గ్రాములు థయోమిథాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్లు అలాగే రసం పీల్చు పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడైతే రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందటానికి అవకాశం ఉంటుంది. ఇక విత్తనాలు చల్లే విషయం చూసినట్లయితే సాండ్లలో గొర్రుతో వెదపెట్టాలి. మాగాణిలో వరి కోయటానికి 2 నుండి 3 రోజుల ముందు భూమిలో తేమ పరిస్థితిని బట్టి తడి లేక పొడి విత్తనాలు వెదజల్లుకోవాలి. విత్తే దూరం వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. అలాగే ఎరువుల విషయం చూసినట్లయితే పశువుల ఎరువు 2000 కిలోలు ఎకరాకు దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. నత్రజని, భాస్వరం ఎరువులను ఎకరాకు నత్రజని ఎరువును 8 కిలోలు, భాస్వరంను 20 కిలోలు చొప్పున విత్తనాలు వేసే ముందు చల్లుకోవాలి. వరి మాగాణంలో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. తర్వాత నీటి యాజమాన్యం విషయం చూసినట్లయితే పెసర వర్షాధారపు పంట. కాని వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడిలిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి 30 రోజుల దశలో ఒకసారి, 45 నుండి 50 రోజుల దశలో మరొకసారి తేలికపాటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. పూత దశలో నీటి తడులు ఇవ్వరాదు. కలుపు నివారణ అలాగే అంతర కృషి విషయం చూసినట్లయితే పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 లీటర్లు లేదా 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటర్ చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రెతో అంతర కృషి చేయాలి. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు ఫెనాక్సాప్రాస్ ఇథైల్ 9% ఎకరాకు 250 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ నీటిలో కలిపి విత్తిన 20-25 రోజులప్పుడు పిచికారి చేసుకోవాలి. ఊదతో పాటు చిప్పెర గరిక లాంటి గడ్డిజాతి కలుపు ఉంటే గ్విజలోఫాస్ ఇథైల్ 5% 400 మిల్లీలీటరు ఎకరానికి పిచికారి చేయాలి. అలాగే అదే గడ్డిజాతి కలుపుతో పాటు వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే ఇమజితాఫిర్ 200 మిల్లీలీటరు ఎకరానికి 20 నుండి 25 రోజుల తరువాత పొలంలో తేమ ఉన్నప్పుడు, కలుపు 2 లేదా 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. అలాగే పెసరను అంతర పంటగా పత్తి, కందిలో వేసుకోవచ్చు. ఇక సస్యరక్షణ విషయం చూసినట్లయితే చిత్త పురుగులు, తామర పురుగులు, తెల్లదోమ, పొగాకు లద్దె పురుగు ఇటువంటి పురుగులు ఆశించడానికి

0: అవకాశం ఉంటుంది. ముందుగా చిత్త పురుగుల గురించి మనం చూసినట్లయితే, ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఎక్కువగా ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే కనుక 80% మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్లు క్లోరిఫైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తామర పురుగుల గురించి చూసినట్లయితే, ఈ పురుగులు తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 15-20% నష్టం కలుగు చేస్తుంది. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటరు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత తెల్లదోమ విషయం చూసినట్లయితే, ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తూ ఉంటాయి. అంతేకాక యెల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు 1.6 మిల్లీలీటరు మోనోక్రోటోఫాస్ లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత పొగాకు లద్దె పురుగు గురించి చూసినట్లయితే, ఇది మొదటి 2 దశల్లోని పిల్ల పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు తెల్లగా జల్లెడాకుల్లాగా మారతాయి. తరువాతి దశల్లోని గొంగళి పురుగులు ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా, అలాగే పువ్వులను పిందెలను కూడా తింటాయి. లద్దెపురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదల్లోని భూమి నెర్రల్లో చేరతాయి. వీటి నివారణకు గుడ్ల సముదాయాలను ఏరివేయాలి. అలాగే జల్లెడగా మారి పిల్లపురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 20,000 ట్రైకోగ్రామ బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలుగా వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. తర్వాత ఎకరాకు ఎన్పీవీ 200 LE ద్రావణాన్ని సాయంకాలం పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర్ర ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటరు లేదా క్లోరిఫైరిఫాస్ 500 మిల్లీలీటరు, 5 కిలోల తవుడు, దాంతోపాటు 1/2 కిలో బెల్లం సరిపడా నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంకాలం సమయంలో పొలం మొత్తం వెదజల్లాలి. చివరిగా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదా నొవాల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1 గ్రాం లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తెగుళ్ల గురించి మనం చూసినట్లయితే, ముందుగా బూడిద తెగులు. ఈ తెగులు విత్తిన 30-35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో ఉన్న చిన్న చిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేపీ పెద్దవై ఆకులపైన క్రింది భాగాలకు, అలాగే కొమ్మలు కాయలకు వ్యాపిస్తుంది. రబీ కాలంలో అయితే ఈ తెగులు వ్యాప్తి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజన్ లేదా 1 గ్రాము థయోపానేట్ మిథైల్ లేదా 1 మిల్లీలీటరు కెరాథేన్ లేదా 2 మిల్లీలీటరు హెక్సాకొనజాల్ లేదా ప్రొపికొనజాల్ 1 మిల్లీలీటరు లేదా మైక్లోబుటానిల్ 1 గ్రాము లేదా డైఫెన్కొనజాల్ 1 మిల్లీలీటరు ఈ మందులో ఏదో ఒకదానిని 1 లీటర్ నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు మందులు మార్చి పిచికారీ చేసుకోవాలి. ఈ తెగులు రాకుండా ఉండటానికి గాను విత్తనాలను నిర్దేశించిన కాలంలోనే విత్తుకోవాలి. తెగులు తట్టుకునే రకాలను మాత్రమే విత్తుకోవాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే రైతులు పెసర పంటలో అధిక దిగుబడిని సాధించవచ్చు.
1: పొలం పనులు కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పానఏటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

0: పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. పాన ఏటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పాన్ ఐఐటి ఏపీ 2026 సదస్సు సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశంలోని 23 ఐఐటీల నుంచి 5 లక్షల మంది వచ్చారని, వారి ఆలోచనలు, నైపుణ్యాలను రాష్టాభివృద్దికి సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా కోర్సులు, పాఠ్యాంశాల్లో మార్పులకు ఈ కౌన్సిల్ మార్గనిర్దేశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తయారు చేయడం, అది ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఏ విధంగా ఫోకస్ చేయాలి, హై స్కూల్కి వస్తానే వాళ్ళల్లో ఒక ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ని డెవలప్ చేయడం, ఒక ఏఐ మాడ్యూల్స్ ని డెవలప్ చేయడం, స్ట్రెస్ ఫ్రీ ఆర్ మెంటల్ ఇల్నెస్ అన్ని కూడా ఉపయోగించి లెర్నింగ్ ఒక హ్యాపీగా నేర్చుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఇలాంటివి వేరియస్ యాంగిల్స్ లో సిలబస్, కరికులం, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అన్ని కూడా చేస్తారు.
0: ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో విద్య, వైద్య రంగాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రులకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలను ముందుగానే సమకూర్చి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ఆసుపత్రులను తప్పనిసరిగా సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 67 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం 18 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా సేవల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పెద్దతండాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. గిరిజనుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఉద్యానరంగ అభివృద్దికి 100 కోట్ల రూపాయల పెట్టుబడి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, నిధులు ఖర్చు చేయకుండా రైతులను మభ్యపెడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కరువు కారణంగా రాయలసీమలో పండ్ల తోటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రచారాలు పక్కన పెట్టి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: జల్జీవన్ మిషన్ నిధులు 30,000 కోట్ల రూపాయలతో కడప జిల్లా ప్రొద్దుటూరులో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన

0: నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భూముల విలువ పెంపుపై దృష్టి పెట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణపై సమీక్షా సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గత రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెండి తెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబర్ 21 సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి చిత్రంగా సింగ్ గీతం అనే సినిమాని రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు. 2 జాతీయ పురస్కారాలతో పాటు 5 నంది అవార్డులను, పలు ఫిలింఫేర్ పురస్కారాలను శ్రీనివాసరావు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా సూచించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సంయుక్తంగా ఆయన నిన్న తనిఖీలు నిర్వహించారు. సీతమ్మవారి పాదాలు, కేశఖండనశాల, భక్తుల నిరీక్షణ ప్రాంతాలు, వినాయక ఆలయం, రథం సెంటర్, టోల్గేట్, ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణం. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాన ఐఐటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వస్తువులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వస్తువుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

గానం శ్రీ మల్లాది సూరిబాబు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి సూర్యారావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 9:35 నమస్తే అమరావతి. 10:00 వార్తావాహిని. అనంతరం రావోయ్ అతిథి. 10:25 జనసేవయే దేశసేవ 17వ భాగం వింటారు. 11:00 కల్పలత. 12:10 ఉభయ కుశలోపరి. 12:40 చిత్రగీతాలు. 1:30 వనితావాణి కార్యక్రమంలో నవరసాలలో ఒక్కటైన హాస్యరసం. ఈ అంశం గురించి శ్రీమతి చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు. తర్వాత లలితగీతం, అలాగే బూడిద గుమ్మడికాయ వలన కలిగే లాభాల గురించి విశేషాలు తెలుసుకుంటారు. 2:30 బొమ్మరిల్లు కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జాండ్రపేట బీవీ మరియు బీఎన్ హై స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 3:00 సతీ త్యాగమతి నాటకం వింటారు. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య, నిర్వహణ డాక్టర్ సాంబ శివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 4:00 యువలయ, 4:45 అలాగే 5:00 చిత్రగీతాలు. 5:30 యువవాణి, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీ రేమాల శేషగిరిరావు బృందం ఆలపించిన భజనలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో పాడి పశువులకు వచ్చు బీమా ఆవశ్యకత. ఈ అంశం గురించి డాక్టర్ కె రాధాకృష్ణమూర్తి గారితో పరిచయం వింటారు. తర్వాత ధనియాల సాగు గురించి సంభాషణ వింటారు. 7:45 చిత్రగీతాలు. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమంలో స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్, డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:15 అమరభారతి కార్యక్రమంలో మాతా భూమిహి పుత్రోహం పృథివ్యహ, డాక్టర్ సిహెచ్ పవన్ కుమార్ గారి ప్రసంగం వింటారు. 8:30 దేశభక్తి గీతం. 9:30 చిత్రతరంగిణి. 10:00 రవివాసరయ్య అఖిల భారత సంగీత సభ కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:30 రేపటి ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండటంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. 3 వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా ముప్పు ఏర్పడ్డంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణెలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ భాషల అధ్యయనం, పరిశోధన, పరిరక్షణ దిశగా ఈ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక అడుగుగా నిలవనుంది. భోపాల్లో నిన్న జరిగిన పశు పోషకుల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. 11 జిల్లాల నుండి దాదాపు 35,000 మంది గోపాలకులు హాజరైన ఈ సదస్సులో ఆవుల సంరక్షణ కేంద్రాల కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. అలాగే ఉజ్జయినిలో 255 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే డైరీ ప్లాంటుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.

0: పల్లో 12 కోట్ల రూపాయలతో సెంట్రల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశామని, శివపురిలో ఒక మినీ డైరీ ప్లాంట్ను నిర్మించనున్నామని అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాలు ఆవులు, గేదెల జాతుల అభివృద్దికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము, పరిపాలనా రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మగౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చినవని స్పష్టం చేశారు.
1: కానూన్ పూర్ణ ఇంప్లిమెంటేషన్ కే బాద్ హమారీ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దునియా కి సబ్సే ఆధునిక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బన్ జాయే. ఇస్కే అందర్ విజ్ఞాన్ కో హమ్నే డాలా హై, ఆన్లైన్ సున్వాయి, వీడియో కాన్ఫరెన్సింగ్, ఎఫ్ఎస్ఎల్ కే ప్రావధాన్ ఆర్ కై ఆధునిక ప్రకార్ కే వైజ్ఞానిక సంశోధనో కో ఇస్కే సాథ్ జోడా హై. మహిళా సురక్షా, గుమ్షుదా బచ్చే, ఆతంక్వాద్, లించింగ్, ఏ సారీ చీజో సే ప్రొటెక్షన్ కి వ్యవస్థ హై.
0: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహు, విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్, ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు మరఠ్వాడా, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిగా ప్రసిద్ధ షూటింగ్ క్రీడాకారిణి నీరు ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూర్ణం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను స్వీకరించండి. పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. అంతర్జాతీయ బాలికా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య అడుగువేయు నరులు ఆశతోడి, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం. శ్రీ మంకు శ్రీనిగారు కొప్పర్రు. గురువులెప్పుడు శిష్యకోటిపై అనురాగసుధలు గురుయుచుంద్రు సొంపుగాను. గురువే మార్గదర్శి గురుకృపచేత ముందడుగువేయు నరులు ఆశతోడి. శ్రీ ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి. అక్షరములు నింపి ఆశయసి

కూడా. శ్రీమతి నడదవోలు నాగవల్లి గారు తణుకు. గురుకులమ్ములందు స్థిరమైన చిత్తమున్ శిష్యగణములెల్ల చేరి విద్య గరపి సంప్రదాయమరయ నిల్పగగాంచి అడుగు వేయు నరులు ఆశతోడి. శ్రీమతి పల్లావజ్జల వెంకట శైలజి గారు విజయవాడ. జ్ఞానమూర్తులైన చక్కని గురువులు ఛాత్రగుణమునెల్ల చక్కదిద్దు వారు చూపునట్టి భవ్యపు మార్గాన అడుగువేయు నరులు ఆశతోడి. శ్రీ బిఎల్ నరసింహం గారు నరసాపురం. హితవు

ఆశతోడి. శ్రీమతి భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాధ. భారతరణమందు ప్రజ్యుమ్నుడొనరించే జ్ఞానవాగ్జరిమను జనుల కొరకు పరిగెనది భగవద్గీతగాను అడుగువేయు నరులు ఆశతోడి. శ్రీమక్కుపాటి సీతారాం కుమార్ గారు వచ్చిన కంచి. మహిచరాచరంబుమయమఖండమరయ అడుగువేయు నరులు ఆశతోడి. మంచి పదము చూపి మరల కైమోట్పులు దేశికులకు తదుపదేశికులకు. శ్రీమాన్ దట్టకవి శ్రీనివాసాచార్యులు గారు వినుకొండ. అంచితమ్ముగను ప్రపంచ ఉపాధ్యాయ దిన

ఆశతోడ. శ్రీ నడిమింటి మార్కండే శర్మ గారు, విశాఖపట్నం. చదువు నేర్ప గురువు క్షమతోడ, మెండుగా మందబుద్ధి కూడా మాన్యుడగును. బ్రతుకు తెరువు కొరకు బంగారు బాటకై అడుగువేయునరుడు ఆశతోడ. కుమారి వేదత్రేయ గారు, బెంగళూరు. గురువు గొప్ప చూడ కొండంతయుండును, చదివి కృష్ణుడెంత సాందీపునద్దను. జ్ఞానదీపమొసగి సరణు చూపునను చునడుగు వేయునరులు నాశతోడి. శ్రీ కూచుబట్ల శ్రీరామచంద్రమూర్తి గారు, యాకమూరు. కుక్షిని

బ్రహ్మ విష్ణు శివుని భావంబుదలచుచు అడుగువేయు నరులు ఆశతోడి. శ్రీమతి పొడగట్లపల్లి మహాలక్ష్మి గారు, పూలపల్లి. జ్ఞాననేత్రమును ప్రసన్నాత్ముడై తెరువంగజేయు గురుడు పరమనియతి.

ఆశతోడి. శ్రీమతి శారద మంచిరాజు గారు విజయవాడ. అక్షరంబునిచ్చు అసమాన్యుడతడౌగా పక్షపాతమిద్ది శిక్షణమున దక్ష తెరిగి మసల ధన్యమే జన్మము అడుగు వేయు నరుడు నాశతోడి. కుమార్ సోమంచి హృలేఖ గారు బెంగళూరు. విద్య నేర్పు గురువు విజ్ఞానదాతయై తప్పుదిద్ది బ్రోచు దైవమతడు గురువు మాటలెప్పుడు గుర్తెరిగి నడచినడుగు వేయు నరులు నాశతోడి. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్. స్తవ్య భారతీయ సంస్కృతి సామాజికావగాహనాత్ములై ప్రబోధపరులే గురులు అట్టివారల నడుగుల నడుగు వేయు నరులు నాశతోడి. శ్రీరంగం సత్యనారాయణ గారు హైదరాబాద్. జ్ఞానదాత గురువు చక్కగా విద్యను నేర్పు శిష్యులకును నిరతిగాను తల్లిదండ్రిగాను తనరుచు గురువుతో అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీ కొట్ర వెంకట సత్యనారాయణ గారు ఒంగోలు. గౌరవంబు కలది గురువృత్తి ఏనంచు విద్య దానమొసగు వేదయంచు సౌఖ్యమొదవు నట్టి సాధనమనియించి అడుగు వేయు నరులు ఆశతోడి. శ్రీ పాతురు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి. వజ్ర అనగ కోటికొక్కడే విజ్ఞాన సంపద సమకూర్చ జగతిలోన ఎరుగవలయు సత్యమిద్ది అని చెలగి అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు కడప. విజ్ఞాన ప్రదాత విద్యాధిదేవుండు సజ్జనత్వమునను సాగుచుండ సత్యమార్గమందు సద్భాగ్యమందముందడుగు వేయు నరులు ఆశతోడి. శ్రీమతి చంద్రకళా యలమూర్తి గారు విజయవాడ. గురువు నేర్పు విద్య గుణములనసగును పలక బలపములను బట్టి దిద్దు జ్ఞానవృద్ధిని పొందు అక్షర జ్ఞాని అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు. అక్షరమ్ము నేర్పి ఆశయం మొదలిపి

ఆశ తోడి శ్రీ మాచిరా శ్రీరంగ శేషయ్య గారు హైదరాబాద్. చదువు నేర్చుగనగ చకనో మనుగడ ధరణి ఎందు పొంద ధనము యశము విశ్వమందు వెలుగ విద్యయే దిక్కని అడుగు వేయు నరులు నాశ తోడి. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు భాగ్యనగరం. సవిత వెలుగు నెటుల

ఆశ తోడి శ్రీమతి యశోధరారావు, హోస్టన్, అమెరికా. ఆటపాటలందు ఆనందమొందగా తోడునుండు ఘనుడు ధ్రువుడనగను వీడిపోదు వాని ప్రేమయు నిపుడును అడుగు వేయు నరుడున ఆశ తోడ. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు, బెతస్త. భువిని గురువు మొదట పొందిక నేర్పుచు నవయువకుల తీర్చునట్టి ఘనుడు సవరణలను జేయు స్వామి గులువగను అడుగు వేయు నరులున ఆశతోడి. శ్రీమతి పి లక్ష్మీ సుశీల గారు, హైదరాబాద్. చదువుతోడ గురువు సంస్కారమును నేర్పు సంస్కరింపబడిన సంఘమందు యశము పొందగలుగుననుచు విశ్వమునందు అడుగు వేయు నరులు ఆశతోడి. శ్రీ సోమంచి పురుషోత్తం గారు, తణుకు. తమసుబాపి మదిని ధైర్యమన్నది నిల్పు విద్య నేర్పి జగతి వెలుగు చూపు అంతరంగమందున జ్ఞానమణగించిన అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీమతి బీబీబి కామేశ్వరి గారు, డాలస్. గురువు చెంతనేరి గుప్త విద్యను నేర్చి సద్గుణముల బడుయు సంఘజీవి సానుకూలముగనే సంసార జలధిలో అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. గురువునాదరించి గురుబోధనాలించి ధరను నడచు నరుడు ధన్యుడరయ వదలకుండ గురుని పద పద్మచరణంబునడుగు వేయు నరులు ఆశతోడి. శ్రీ ఆకుల శాంతిభూషణ్ గారు, వనపర్తి, తెలంగాణ. పుడమిని బొడగనగ కడుసుక బ్రతుకులు గుడికి వెడలి కొలుచునుడుగుల చెలివడి వడి పరుగులిడి బడి ఒడికి

ఆశ తోడి. శ్రీ చూకులాచుదేవరాయలు గారు, న్యూజెర్సీ, అమెరికా. బ్రతుకులేదులేక బడి పంతులు ధరను, పంతులిడు చదువును పరచబుద్ధి, నడువనేర్చి ప్రజల నడుమున బ్రతుకంగ నడుగు వేయు నరులు ఆశతోడి. శ్రీ తూములూరి శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. జగతి జనులనెల్ల జాగృత పరచుచు చదువు నేర్పు వారు సద్గురువులు, గురుని బోధ మంచి గూర్చున నిదలచి నడుగు వేయు నరుడు నాశతోడ. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. తరతరాలి విద్య తరుగని నిధి అవును, గురువు నేర్ప చదువు వరములగును, ఆయువసగి ధనములందించుటూడనడుగు వేయ నరులు ఆశతోడి. శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు, నరసరావుపేట. మంచి విద్యనంత మనసున నాటిన వాక్కు వర్తనములు వాడియగును, కొలువులిచ్చి విద్య కుక్షిని నింపిన అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీ నిటల సూర్యప్రకాశరావు గారు, హైదరాబాద్. తడబడు అడుగులకు తానే చేయూతగా గురువు దారిజూపు పరువు నిలుప, మనసు నిలుపలేక మాట వినక తప్పటడుగు వేయు నరులు ఆశతోడి. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. కేలు నూతమొసగి మేలు బంతులు నేర్ప,

విలువలెరుగు. శ్రీ రాకుమార్ గారు గోదావరి ఖని. జ్ఞానతృష్ణ గలిగి చదువులబడయగా అడుగు వేయు నరులు నాశతోడ అట్టివారలగని అధ్యాపకులు భావిను ధరింపవలయు సిద్ధి నొంద. శ్రీ బొందు మృత్యుంజయ గారు భాగ్యనగరం. ఆహవంబునందు ఆత్మబంధును నమ్మి గెలువనెగిరి విజయ కేతనంబు దైవమంటి గురువు దారినే చూపగా అడుగువేయునరులు నాశతోడి. శ్రీమతి నండూరు సుందరి నాగమణి గారు భాగ్యనగరం.

నరులు ఆశ తోడి. డాక్టర్ రాయవరం రఘునందన్ గారు, కువైట్. సదువులయ్య చెప్పు సదువుల నేర్చుకు, పటభద్రులగను చతురులగుచు. నియతి గొలువ వారి నిత్యము పూజల అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్పగారి పల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. అడుగు వేయు నరులు నాశతోడి, గురుని కన త్రిమూర్తుల సరిగా తలంచి, కొలుచు చుంద్రు భక్తి గురు సేముషుని పొందా, ఆదిశంకరుడిల నాది గురువు. శ్రీ కూచుభట్ల శ్రీనివాస శర్మ గారు, వచ్చిన పులివర్రు. జగతి నొజ్జ దినము జయముని చెడి రోజు, భవిత కోరు యువత బాగు కోరు. అట్టి నొజ్జ మరచి అందరూ ఈనాడు అడుగు వేయు నరుడు నాశతోడి. శ్రీ రాజేష్ యాళ్ళగారు, విశాఖపట్నం. తప్పటడుగులన్నీ ఉప్పుటడుగులుగా మలచి, చూపునతడు మంచి బాట. గురువుయే నడిపించ సరి అయిన రీతిలో, అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీమతి చావలి విజయ్ గారు, సిడ్నీ, ఆస్ట్రేలియా. గురువు ఉనికి తెలిసి గుర్తించి మసలరే,

శ్రీ వడ్లమాన్ మురళీమోహన్ గారు, ఎర్రగొండపాలెం. నీతి విలువలెన్నో నియతిగా బోధించి తీర్చిదిద్దు భవిత దివ్యముగను. గురువు వాక్కులెప్పుడు గురుతుగా నిల్పుచు అడుగు వేయునరులు. ఆశతోడి. శ్రీ భట్టి ప్రోళ సత్యనారాయణ గారు, నరసాపురం. రాజరామ మోహన్ రాయలు వజయౌ గురుడు కందుకూరి మరి చిలకమర్తి దేశ యశము పెంచే దివ్యబోధ వలన అడుగు వేయునరులు. ఆశతోడి. శ్రీ వంగివేర్పు వీరరాఘవాచారి గారు, గుడివాడ. విశ్వమానవాళి విజ్ఞానమొప్పార గురువు బోధజేసి.

ఆశ తోడి. డాక్టర్ దివి శ్రీనివాసాచార్యులు గారు మంగళగిరి. బడికి బుడతరాగ బంగరు భవితకై, వాని బొజ్జనొజ్జ వసుధ నింపి, పులుకడిగిన ముత్యపు కరణి తీర్చెడు నడుగు వేయు నరులు ఆశతోడ. శ్రీ జొన్నలగడ గణపతి శాస్త్రి గారు కొడాలి. చెడును పారద్రోలి క్షేతంబులందున మంచి నిలుపు, గురువు మహిని శివుడు అతని దీవనంబు అడ్డు లేదనుచును అడుగు వేయు నరులు నాశతోడ. శ్రీమతి అన్నం భట్ల రుద్రాణి గారు మచిలీపట్నం. విశ్వమందు గురుని విశ్వాసమును పొంది, విజలన్నీ నేర్చి విజయమంది, ప్రగతి పదము వైపు పరుగులు పెట్టగా అడుగు వేయు నరులు నాశతోడ. శ్రీమతి యనమండ్ర భార్గవి గారు శాన్ ఫ్రాన్సిస్కో. విద్య గరపు గురువు విశ్వంబునందున తిరుగుచుండు దేవదేవుడనుచు, సన్నుతించి పూజ సలుపగ భక్తితో అడుగు వేయు నరులు ఆశతోడ. శ్రీమతి సింహాద్రివాణి గారు విజయవాడ. ఎదుగుతున్న బిడ్డ ఎంతయో వికసింప, గురువు నేర్పు విద్య గొప్పగాను, జ్ఞానమార్గమందు జాగృతి పొందుచు అడుగు వేయు నరులు రాశతోడి. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు నరసాపురం. విద్య ఒక

నాశతోడం. శ్రీమతి బూరుగుల శారదా ఉమామహేశ్వర గారు, భవానీపురం. విద్య గౌరవములు విపుల శిరుల సంగి, తరతరాల బాటు తరగని సుఖశాంతిలుడుననించి, చక్కగా బడులకు నడుగు వేయునరులు నాశతోడెం. శ్రీమతి పొన్నపల్లి కనకదుర్గ కృష్ణమూర్తి గారు, హైదరాబాద్. విద్య పెంచగలదు వినయాధికము, శిరులిచ్చి కాచు ననుచు నిన్న వాంఛలంబడి, బడి బాట వెంబడి సందడి నడుగు వేయునరులు ఆశతోడా. శ్రీ కశిశ్రీ గారు, రాయిపేట. ఏ సమస్యలైన కృతకృత్యులై తీర్చు, సత్యమరసి మెలగు జటిలమైన గురువు లేని విద్య గుర్తెరుగునదెట్లు అడుగు వేయు నరులు నాశతోడి. డాక్టర్ భాగవతుల లక్ష్మణాచార్యులు గారు, గౌడవల్లి. గురువు బోధ చేయ గురుతోను పుట్టుక, గురు

శతోడీ శ్రీ దువ్వూరి ఉమాసతీష్ గారు సికింద్రాబాద్. బాధ్యతానువర్త ప్రవిమలోపాధ్యాయ వర్గమెల్ల బోధపరుప ఛాత్రతతులజేరణాత్రతపడుచు త్వరనడుగు వేయు నరులు ఆశతోడ. శ్రీ చక్రావధాన్ ఆరతి ప్రవీణి గారు నర్సాపురం. బడుల విద్య నేర్చి బ్రతుకు బడులలో నడిగిడనుత్సహించి తగినది లభించు వృత్తియనుకొని సమాజపు సుడిలో అడుగువేయు నరులు ఆశతోడి. శ్రీమతి ముక్తేవ మంజరి మాధురి గారు మచిలీపట్నం. తిమిరమణచునొజ్జ దివ్యవోలె నిలువ అడుగు.

నాకు. శ్రీ పశుమర్తి రమేష్ గారు, హైదరాబాద్. అమ్మ నేర్పినట్టి ఆది సూత్రములకు విద్యజేర్చి గురువు వినయమిచ్చు, మనుజరీతి తెలియ మనుగడ సులువుగా అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీమాన్ నారాయణం శ్రీనివాసమూర్తి గారు, గరికపర్రు. జాతికి వెలిగిచ్చు జ్ఞాన ప్రదాతయ్యై తల్లిదండ్రి పిదప దైవసముడు, మంచి గురువు చూపు మార్గదర్శనమున అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీ మరింగండి శ్రీనివాస్ గారు, హైదరాబాద్.

ఆశతోడి శ్రీమతి శ్రీనివాసుల శ్రీదేవి గారు గుజ్జనగుండ్ల. మోక్షమిడి దైవమును చూపు దార్శనికుండు ప్రథమ వన్యు గురుడు మనకు దైవమునకు మిన్న తానయగుచునుండాడుగు వేయు నరులు ఆశతోడి. శ్రీ జె రుద్రతేజ గారు హైదరాబాద్. గురువే రాష్ట్రపతిగా కూరిమి పంచుచూ భరత జాతినేలె భాగ్య గరిమ అతడే రాధకృష్ణ ఆతని స్ఫూర్తితో అడుగువేయునరులు ఆశతోడి. శ్రీ సూర్యతేజ గారు సికింద్రాబాద్. సంతు సంత సంభు సాకారమవ్వగా అడుగువేయునరులు నాశతోడి చేర్చి గురువు చెంత చీకును బాయరే గురువే దైవమనుచు కొలుచు చెప్పుడు. శ్రీమత్ తులాల సవరమ భవానీ గారు అరసవిల్లి. దేశభక్తి విలువదిష్టమని నేర్పెడు విద్య విదిత విశిఖ విసులకు అనిదెల్పు గురువు బోధ భావి పరిశీలనలుగాంచి అడుగువేయునరులు నాశతోడి. తాహితీ శ్రీ పిరాట్ల జయలక్ష్మి గారు హైదరాబాద్. గురువు విద్య నేర్పు కూరిమితోడను విద్యనభ్యసించి వినయముగను మెలగి ధరణి పైన మేధతో మేటిగా అడుగువేయునరులు నాశతోడి. శ్రీ చింతలపాటాదిత్య గారు ఏలూరు. గురువు బొమ్మ వద్ద గొప్పదో విలు విద్య నేర్చెన కలవ్య నిపుణుడొకడు దీక్షకాంక్షలుండి తీరాలి చదువుకై అడుగువేయునరులు నాశతోడి. శ్రీమద్ ద్రవహి సత్యవతి గారు గుంటూరు. గురువు విద్య నేర్పి కూరిమితోడను ప్రజ్ఞగరపి బ్రతుకు పదము చూపు జ్ఞానప్రాప్తి పొంది స్వర్ణభవిత కోరి అడుగువేయునరులు నాశతోడి. శ్రీ వల్లభాపురపు కృష్ణకిషోర్ గారు గుడివాడ. అడుగు తడబడకయు రాశయ సిద్ధికై అడుగువేయ నేర్పునతడు గురువు అట్టి సద్గురువునాత్మలో దలచియు అడుగువేయునరుడు నాశతోడి. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్. పూజనీయుడెపుడు పుడమిని గురుడేను తల్లిదండ్రిగాక తనరువాని విద్యనందగోరి విలువలు నేర్వగా అడుగువేయునరులు నాశతోడి. శ్రీమతి పసుపులేటి రజనీదేవి గారు తిమ్మినేనిపాలెం ఖమ్మం జిల్లా. అక్షరములు భువిన అమృతపు చినుకులు అందుకున్నవారు అమరులండి అట్టి చదువు నేర్పు ఆచార్యులొద్దకు అడుగువేయునరులు ఆశతోడి. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు ఖమ్మం. జ్ఞానసుధయ నరుని చైతన్య దీపిక మనసు పొరలు విప్పి మార్పు తెచ్చు గురువు నొసగు అట్టి గొప్ప విద్య కొరకు అడుగువేయునరులు నాశతోడి. శ్రీమతి టి లక్ష్మీకృష్ణ గారు హైదరాబాద్. అండగా నిలబడుచును ఆదరించు గురువు దండగట్టి ఇచ్చు దనరు చదువు జడత దొలగ చేసి సత్పథమును చూపు అడుగులేయునరులు ఆశతోడి. శ్రీమతి ములుగు లక్ష్మీ మైథిలి గారు నెల్లూరు.

రాసేతోడి. శ్రీ ఎలనరాజు దుర్గాప్రసాదరావు గారు నెల్లూరు. విశ్వమందు విద్య వెలుగుబాటను చూపు, శాంతి సామరస్య సహనమిడెడు పుణ్యమూర్తి గురువు పూజోత్సవమునందు అడుగువేయు నరుడు నాశతోడి. శ్రీ పశుమూర్తి భగవంతం గారు పెదప్రోలు. మడుగులోన పుట్టి మాయలో బ్రతికెడు జనులు జీవితమున కనరు జగతి, గురువు బుద్ధి విద్య గరప ధీ వికసించి అడుగువేయు నరుడు నాశతోడి. శ్రీ బొర్రా కృష్ణమూర్తి గారు ఈశ్వరపురి. ఇడుములు

వాడు చదువులు బడికి పోయినప్పుడే విడును మురికి, గురువు వద్ద విద్య గొన తెలివి గలిగి అడుగు వేయునరులు ఆశతోడి. శ్రీమతి సునీత కుప్ప గారు, ఫిలడెల్ఫియా. తల్లిదండ్రి తోటి దైవమే గురువయ్య, జ్ఞాన భిక్ష నడుగ శర్మమిడును, గరిమ నెరిగి మనిషిగా బ్రతుకు తెలిసిన అడుగు వేయునరులు ఆశతోడి. శ్రీ జమ్ము రామనాయుడు గారు, చిపురుపల్లి, విజయనగరం జిల్లా.

ఆశతోడి శ్రీ రాయి ప్రాజెక్ట్ జగదీశ్చంద్ర శర్మ గారు తెనాలి. జ్ఞానమొసగు గురువు సకలమై చలగురా గురువే జీవనవన వరవిహారి సారమెరుగ జేరు చక్కంగా నేర్వగా అడుగువేయు నరులు ఆశతోడి. శ్రీ నడుమానూరు రవిచంద్రబాబు గారు చిలకలూరుపేట. చదువు రాదు గురువు చెప్పక శుద్ధులు

ఆశతోడి. శ్రీ నుదురుపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు గుడివాడ. ముజ్జగముల యందు వజయే దైవము సకల జీవులకును చదువు నేర్పు, నేర్చినట్టి విద్యనే అమరుకున్నచో అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీ రాయప్రోడ సీతారామ శర్మ గారు భీమవరం. బడుగువారు కారుపాధ్యాయ వర్గాలు నేడు యాంత్రికతల జాడలొసగువారు, పిల్లవాళ్లు వాళ్లతో జతగూడి అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు అమలాపురం. గురుల పాదమంటి విరులతో పూజించి జ్ఞానమంద ఘనత సత్యమరసి, జనపదాల వృద్ధి జాగృతి చేయగా అడుగు వేయు నరులు నాశతోడి. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు హైదరాబాద్. వన్యమీర బుద్ధి మిన్నజేసెదరన్సు, మార్గదర్శకులయి మంచి జేయు, పరమ పూజ్యులగునుపాధ్యాయుల తతితో నడుగు వేయు నరులు నాశతోడి. శ్రీమతి శ్రీపాదలక్ష్మి సూర్యకాంతం గారు తణుకు. అక్ష

0: శివ మెల్లా. శ్రీ రాష్ట్ర సమీర కార్తీక్ శ్రీనిచ్చి గారులు గుంటూరు. అఖిల విశ్వ గురు మహంబు అక్టోబరు 5 అట్టి వజ్జన అభినతించి మార్గదర్శిగాగమదిని సంభావించి అడుగువేయునరులు ఆశతోడి. కుమార్ శ్రీ హరిత్ గారు గండిగుంట కృష్ణా జిల్లా. చదువు చెప్పు గురువు సంతోషపడునట్లు వజ్జల దినమందునుత్సుకతతో చేయునుత్సవంబు చిచ్చక్తి నిడునని అడుగువేయునరులు ఆశతోడి. ఇట్లే పురంలో పంపిన వారు శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు కూచిపూడి, ఎస్ సత్యనారాయణ గారు హైదరాబాద్, పద్మావతి లక్ష్మీ నరసింహ గారు బెంగళూరు, కొత్త కాపు గోవిందరెడ్డి గారు హోసూరు, బొల్లాపురాడు కల్పన గారు విజయవాడ, బీబీ దత్తాత్రేయులు గారు చోటుపల్లి, పద్మాసనా దేవి గారు యనమల కుదురు, రుద్రశ్రీ గారు గుడివాడ, దిలీప్ గారు బంటుమిల్లి, తోలేటి పారసారథి గారు నరసాపురం, రామిశెట్టి యశ్వికా రచన గారు హైదరాబాద్, శ్రీశాఖ్య శ్రీవరేణ్య గారులు యలమంచిలి, మంకు మధు హరికృష్ణ గారు కొప్పర్రు, సాయికృష్ణ గారు యలమంచిలి, కాగిత నరేంద్ర గారు విజయవాడ, సుమతి నాగేంద్ర గారులు కొప్పర్రు, సత్యనారాయణ బొలిశెట్టి గారు హైదరాబాద్, పిండక నాగేశ్వరరావు గారు హైదరాబాద్, పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి, దొంతాభక్తం రామనాగేశ్వరరావు గారు భీమవరం, రేవతి శ్రీనివాస్ గారులు సూరత్, సంపత్ హేమంత్ ప్రతీక్ గారు విశాఖపట్నం, ఆదూరి ఫణీందర్రావు గారు ఏలూరు, మల్లాది నాంచారయ్య గారు బేలాపూర్, మార్పు జగన్మోహన్ రావు గారు బిన్నెల మదనాపురం, వేగరాజు, సాయి వరప్రసాద్ గారు హైదరాబాద్, మల్లా శ్రీప్రియ గారు కైకలూరు, ఎం భాస్కర్ గారు యనమల కుదురు, వసుధ గారు గుడివాడ, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, ఈఎల్ నారాయణ గారు విజయవాడ. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్, పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్, పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్యాపూరణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలితగీతం వింటారు.

ఉదయరేఖలు కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ మాసపు పాట పల్లవి కాదనరాధ రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. ఇప్పుడు వినండి కాదనరాధ అంటూ సాగే ఈ మాసపు పాట.

మీరింతవరకు ఈ మాసపు పాట విన్నారు. పల్లవి కాథనరాధ, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. ఈనాటి ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: was named player of the match. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall at isolated places over Kerala, Mahe, Tamil Nadu, Puducherry and Karaikal today. The IMD said the conditions are likely to become favourable for further withdrawal of southwest monsoon from remaining parts of Marathwada and Vidarbha. Some more parts of Maharashtra, Chhattisgarh, Telangana and north interior Karnataka during the next 2 days. The weather agency said that the thunderstorms accompanied with lightning and gusty winds may prevail over Tamil Nadu, Puducherry, Andhra Pradesh, Kerala, Karaikal, Assam, Nagaland, Manipur, Mizoram and Tripura during the day. Meanwhile, Konkan and Goa are expected to experience hot and humid weather till tomorrow. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Nishit. The Indian Express in an exclusive report says, under GST regime, arrest powers likely to be removed. Hindustan Times quotes Finance Minister Nirmala Sitharaman, uncertainty now a standing condition of international economy. RBI Governor Sanjay Malhotra says, global financial risk emerging, states the Economic Times. External Affairs Minister S. Jayashankar says, India backs dialogue diplomacy to end Ukraine conflict, according to the Sunday Statesman. Oman barred radical pilot whom Fly Dubai hired, reports Sunday Pioneer. Five Indian nationals rescued from Strait of Hormuz is headlined by the Asian Age. And finally, India wins 11 gold medals in the last 2 days of Asian Games, finishes with total of 21 to jump to the fourth place in medals tally, reports the Sunday Times in its top story. And with that, it's back to you, Nishit.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Lok Sabha Speaker Om Birla reconstitutes several department-related parliamentary committees for 2026-27 term. Union Education Ministry approves 5 new centres of excellence for studies in classical languages, Assamese, Bengali, Marathi, Pali and Prakrit. India summons Pak envoy to register strong protest over continued facilitation of illegal cross-border infiltration from Pakistan. 19th Pravasi Bharatiya Divas convention to be held from the 7th to 9th of January next year in Kolkata. Israeli Prime Minister Benjamin Netanyahu describes Indian pilot Smit Machar, hero of Israel. India and entire world invites him and Prime Minister Narendra Modi to Israel's Independence Day ceremony. And Asian Games 2026 to conclude today at Nagoya in Japan. Trap shooter Neeru Dhanda to be India's flag bearer for closing ceremony. For details of these stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. తుపాను ప్రభావంతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్, గంజాయి రహిత జిల్లాగా అల్లూరు జిల్లాను తీర్చిదిద్దాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్, తదితర అంశాలతో కూడిన అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కోసం డోనర్ యాప్పై జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ టి నిశాంతి సమావేశం నిర్వహించారు. పాఠశాల అభివృద్ధిలో దాతలు భాగస్వామ్యం కావాలని, విద్యా వ్యవస్థ బలోపేతానికి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో గల ఎస్ఆర్ శంకరన్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం అందించిన నూతన వెర్బ్ క్లీనింగ్ కెమిస్ట్రీ ఎనలైజర్ను పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ఆధునిక యంత్రంతో వేగవంతమైన, ఖచ్చితమైన లేబొరేటరీ పరీక్షలు అందుబాటులోకి వచ్చి రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతున్నాయని అన్నారు. అభా ఐడి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్, డిజిటల్ ఆరోగ్య సేవల వైపు మరో ముందడుగని, వీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అభా ఐడి ద్వారా ప్రతి ఒక్కరికి డిజిటల్ ఆరోగ్య గుర్తింపు లభించడంతో పాటు ఆరోగ్య విషయాలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిర్వహించవచ్చని, ఇది మెరుగైన నిరంతర ఆరోగ్య సేవకు దోహదపడుతుందని తెలిపారు. 8వ కలెక్టర్ల సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ డ్రోన్ ఆధారిత వైద్య సేవల గురించి వివరించారు. గిరిజన ప్రాంత భౌగోళిక అవరోధాలను అధిగమిస్తూ మారుమూల ప్రాంతాలకు మందులు, వైద్య నమూనాలను వేగంగా చేరవేసేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను

0: సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మతులు చేయాలని, ఎక్కడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల భారీగా పంట నష్టం జరిగిందని, వాటిని అంచనా వేసి రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవచూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఆయా శాఖల వారీగా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు. గంజాయిరహిత జిల్లాగా అల్లూరు జిల్లాను తీర్చిదిద్దాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి గంజాయి సాగు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వివిధ శాఖల సమన్వయంతో మాదక ద్రవ్యాల నిర్మూలన కృషి చేయాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆర్వీనగర్లోని ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. తూర్పు కనుమల్లో కాఫీ సాగును ప్రోత్సహించడం, గిరిజన రైతుల జీవనోపాధిని బలోపేతం చేయటం, కాఫీ ఉత్పత్తిని పెంచే లక్ష్యాలతో ఈ సంస్థ ప్రస్థానం కొనసాగుతోంది. విద్యార్థుల్లో ఉత్సాహం, ఆనందం నింపేందుకు ఏఎస్ఆర్ ఆనందం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టారు. ప్రత్యేక యోగా, శారీరక దారుఢ్యం, సృజనాత్మకత, ప్రకృతి అవగాహన, కిచెన్ గార్డెన్, గిరిజన సంస్కృతి, సంప్రదాయ సంగీతం, నృత్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను పిల్లలు ఆనందంగా నేర్చుకుంటూ ఆరోగ్యంగా ఎదుగుతూ తమ గొప్ప గిరిజన వారసత్వాన్ని తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో కొనసాగిస్తున్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలలో తల్లిదండ్రులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పలు పాఠశాలలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల అభివృద్ధి, చిన్నారుల సమగ్ర వికాసంలో తల్లిదండ్రుల చురుకైన భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పాడేరు డిగ్రీ కళాశాలను సందర్శించి 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగిస్తూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని అవగాహన కల్పించారు. జిల్లా స్థాయి రెడ్ రన్ మారథాన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. యువతలో ఆరోగ్యం, దృఢత్వం, క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. ఈ మారథాన్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన యువత, ఆరోగ్యకరమైన సమాజం అనే సందేశాన్ని చాటారు. మరింతవరకు అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని విశేషాలతో వచ్చే నెలలో కలుసుకుందాం. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి అల్లూరు సీతారామరాజు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ శ్వేతాప్రసాద్ గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం శ్రీ బిఎస్ నారాయణన్ వయలిన్, శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు మృదంగం, శ్రీ కె కృష్ణప్రకాష్ కంజీరా. కార్యక్రమంలో ముందుగా రేవగుప్తి రాగంలో అన్నమాచార్య కీర్తన, పురుషోత్తముడవీవు, ఖండచాపు తాళం.

ఇప్పుడు వినండి నాదసుధారసం విలను సద్గురు త్యాగరాజస్వామి వారి కీర్తన ఆరభిరాగం రూపకతాళం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మీనాక్షి మే ముదం దేహి, పూర్వి కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు, కంజీరా శ్రీ కె కృష్ణప్రకాష్.
1: అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా నువ్వు నేను చిత్రం నుంచి ఎస్పి చరణ్, ఉషా ఇంకా బృందం పాడిన పాట, గీత రచన కులశేఖర్.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఇదిగో కోడల పిల్ల, ఏంటత్తయ్య? ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
2: ఓ,
1: ఎలాగంటే యూపీఐతో?
2: అలాగా?
1: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
1: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
2: అబ్బా చాలండి అత్తయ్య.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: తర్వాత వినండి, వైశాలి చిత్రం నుంచి సుచిత్ర ఎస్ తమన్ పాడిన పాట, గీత రచన కృష్ణ చైతన్య.

0: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
1: దీనికి ఇంత తొందరొచ్చింది?
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నాయనమ్మా, నీకోసం
3: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఇప్పుడు వినండి ఎవడు చిత్రం నుంచి కార్తీక్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని భారత మండపంలో గురువారం నిర్వహించిన యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉండే కొత్త పని సంస్కృతితో 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
1: ఢిల్లీలో మంగళవారం జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు, అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత రక్షణ సన్నద్ధతలో భౌగోళిక వ్యూహాత్మక ప్రణాళికలను అంతర్భాగంగా చేసుకోవాలని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సంక్షోభం తలెత్తక ముందే దానికి అనుగుణంగా సన్నద్ధం కావడమే దేశ లక్ష్యమని తెలిపారు. జాతీయ ప్రయోజనాలు, ఇంధన సరఫరా మార్గాల పరిరక్షణలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి నిరూపించిందని చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కీలక భద్రతా భాగస్వామిగా కొనసాగుతోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
2: భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం మహారాష్ట్రలోని ముంబైలో సోమవారం జరిగింది. ఈ సదస్సులో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి

0: పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్లకు రెట్టింపైందని తెలిపారు. 2032 నాటికి దీనిని $200 బిలియన్లకు తీసుకెళ్లాలని ఇరుదేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్ యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
1: మిషన్ కర్మయోగిలో భాగంగా సాధనా శృంఖల పేరుతో నిర్వహించిన దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో మంగళ బుధవారాల్లో నిర్వహించిన 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రజల ఆలోచన విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. అనంతరం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. సేవాభావంతో పౌరులకు సేవ చేయటం ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ,
2: మిషన్ కర్మయోగి ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ కర్మచారి హూ వ్యూస్ his duties as a job to be performed into a karma yogi who keenly performs his responsibilities as part of contributing to the building of this nation and serves every citizen in the true spirit of seva bhav. The honorable prime minister of India, when he addressed us, gave us the mool mantra of mission karma yogi, where he said nagarik devo bhava, citizen at the center in all that we do.
0: స్థూల వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు 14.7% పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2025 సెప్టెంబర్లో స్థూల జీఎస్టీ ఆదాయం 177,000 కోట్ల రూపాయలకు పైగా ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్లో వసూళ్లు మరింత పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ, సిజిఎస్టీ వసూళ్లు 37,772 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. రాష్ట్ర జీఎస్టీ, ఎస్జీఎస్టీ వసూళ్లు 45,363 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. సమీకృత జీఎస్టీ, ఐజీఎస్టీ వసూళ్లు 120,000 కోట్ల రూపాయలకు పైగా నమోదయ్యాయి. దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలకు చేరింది. దిగుమతులపై వసూళ్లు సుమారు 26% పెరిగి 65,525 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించిన అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలు ఎంఎస్పి పెంపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలోని ఇంటెలిజెంట్ ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ ప్రాజెక్టును అమలు చేసేందుకు కూడా కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. అదేవిధంగా రబీ పంటలైన కుసుమకు క్వింటాల్కు 675 రూపాయలు, ఆవాలకు 413 రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బార్లీకి 136 రూపాయలు, శనగకు 83 రూపాయలు, గోధుమలకు 25 రూపాయల చొప్పున మద్దతు ధరలు పెంచినట్లు తెలుపుతూ,
3: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
0: భారత్ కేవలం 100 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం మాత్రమే కాదని, 100 కోట్లకు పైగా కథలు, ఆలోచనలు, ఆకాంక్షలకు నిలయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు యూట్యూబ్ 18,000 కోట్ల రూపాయలకు పైగా సహకారం అందించిందని తెలిపారు. అలాగే 9,60,000కు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. కంటెంట్ సృష్టికర్తలను ప్రోత్సహిస్తూ కొత్త అవకాశాలను కల్పించారు.

0: చేయడంతో పాటు భారతదేశ కథలు, సంస్కృతి, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో యూట్యూబ్ కీలక పాత్ర పోషిస్తోందని మురుగన్ అన్నారు.
1: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ సంస్థలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉద్యాన రంగానికి ఐఎస్ఏ కీలకంగా నిలుస్తుందని, ఆదాయం పెరిగి రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు అంకురార్పణ జరుగుతోందని చెప్పారు. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని, ఇది రైతులకు సహకారం అందిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: రైతులు ఒక జీవన ఆధారానికి కావాల్సిన అన్ని రకాల ప్లాన్స్ తీసుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్ కు పైసా వెళ్ళాలి, వాళ్ళకి చేతుల ఖర్చుకి డబ్బు ఉండాలని కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చారు. దాని తర్వాత మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు సమయానికి పంటకి కావాల్సిన పైసా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డు చేతులు ఉండడం వల్ల.
0: ఢిల్లీలో నిర్వహించిన జాతీయ క్వాంటం మిషన్ ప్రగతి క్యూ ఫౌండ్రీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ క్వాంటం మిషన్ కింద 9 కొత్త అంకుర సంస్థలను కూడా జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అనంతరం జాతీయ క్వాంటం మిషన్ వివరాలను వెల్లడించారు. క్వాంటం సురక్షిత కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1000 కిలోమీటర్లకు పైగా క్వాంటం సురక్షిత కమ్యూనికేషన్ను అధిగమించాయని చెప్పారు. 8 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యంలో సగానికి పైగా పురోగతిని 3 ఏళ్లలోపే సాధించినట్లు తెలిపారు.
1: భారత్కు చెందిన 5 కొత్త చారిత్రక ప్రదేశాలు ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేరాయి. మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహలు, బాగు గుహల బౌద్ధ చిత్రాలు, గిన్నౌర్ గడ్కోట, చంబల్ లోయలోని దేవాలయాల సమూహం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అలాగే భారత్ దక్షిణాఫ్రికా సంయుక్త ప్రతిపాదనగా మహాత్మాగాంధీ సత్యాగ్రహంతో ముడిపడిన దక్షిణాఫ్రికాలోని పీటర్ మారిట్స్బర్గ్ స్టేషన్, ఫీనిక్స్ సెటిల్మెంట్, భారత్లోని సత్యాగ్రహ స్మారక్, సబర్మతి ఆశ్రమం, మణిభవన్ కాంప్లెక్స్, హరిజన్ సేవక్ సంఘ్ కాంప్లెక్స్, సేవాగ్రామ్ ఆశ్రమం, ఆగాఖాన్ ప్యాలెస్, గాంధీ స్మృతి నివాసాలు కూడా గుర్తింపు పొందాయి. దీంతో యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలోని భారతీయ ప్రదేశాల సంఖ్య 78కి చేరింది. ఈ కొత్త చేర్పులు భారతదేశ వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.
0: ఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ ప్రచార కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం పాల్గొని ప్రసంగించారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యమైన గిట్టుబాటు ధర పొందేలా కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని తెలిపారు. పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయటం, శాస్త్రీయ పద్ధతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కనీస మద్దతు ధర కింద కందులు, మినుములు, మసూరు పప్పులను 100% కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
3: కిసాన్ కో ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్కి జిమ్మేదారీ హై ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా హై, ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసానో కో, యే తయ్ కియా తువర్ మసూర్ ఉడద 100% ఖరీదేగీ సర్కార్, లేకిన్ ఖరీదనే కీ తయారీ చాహే వో ఖరీఫ్ కే లియే హో చాహే రబీ కే లియే హో ఠీక్ సే కర్కే రఖే జిస్సే 48 ఘంటే మే పేమెంట్ హో జాయే.
1: ఢిల్లీలో శుక్రవారం జరిగిన సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఎస్ఆర్ఎస్ అంతర్జాతీయ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాల కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఆవశ్యకమని చెప్పారు. రోబోటిక్స్, కృత్రిమ మేధ, నానోసైన్స్ అనేవి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వ్యవస్థను సృష్టిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండ్రోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటివి ఆవిర్భవించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందించడంలో ఏఐ, రోబోటిక్స్ శక్తివంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్ తెలిపారు.
0: ఢిల్లీలో జరిగిన టెక్స్టైల్ కాన్క్లేవ్ 2026ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా

0: సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాల్లో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టెక్స్టైల్ రంగానికి మరింత రుణలభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పన రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా తొలిముద్దు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్.

మయూరి చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి, పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయుడు.

ఇదే పాటను వినిపించమని కోరిన శ్రోతలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రెస్వంత్ బావు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరు కూడా ఇదే పాటను కోరారు. మీరింతవరకు రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు.

కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట స్వప్న. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాసనారాయణరావు గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నారు. కర్ణాటక జిల్లా చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరి కోరికపై ఈ పాట.

లేత మనసులు చిత్రానికి పి సుశీల పాడిన ఆరుద్ర గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లె నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు. వీరి కొరకుమై ఈ పాట వినండి.

తర్వాత అనార్కలి చిత్రానికి జిక్కి పాడిన సీనియర్ సముద్రాల గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధామున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ ఏలూరు నుంచి.

ఆత్మీయుల చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన సీనియర్ సి నారాయణ రెడ్డి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, రాణాప్రతాప్, యామిని, భవ్యశ్రీ, సుధా, రామయ్య, చైత్రిక.

కార్యక్రమంలో తర్వాత బాలభారతం చిత్రానికి ఘంటసాల పాడిన ఆరుద్ర గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి రవి, లక్ష్మి, పద్మ, సాయి, హారిక వీరి కోరికపై ఈ పాట.

కలపలత కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట వెలుగునీడల చిత్రానికి పి సుశీల జిక్కి పాడిన శ్రీశ్రీ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు పాలకొల్లు నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి, వైష్ణవి.

తర్వాత నీ ప్రేమ కై చిత్రానికి రాజేష్ ఉషా పాడిన కులశేఖర్ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు రాజమండ్రి నుంచి లక్ష్మీ శ్రీనివాస్ ప్రహ్లాద్. వీరి కోరికపై ఈ పాట.

తర్వాత దొంగమొగుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి సుందరమూర్తి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరి కోరికపై ఈ పాట.

పాతాళ భైరవ చిత్రానికి విజయ్ వర్మ పాడిన పింగళి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, సాయికుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, బ్లేసి, అయాన్ష్, సియోను, శ్యామల, వెంకటేష్, సాయిప్రకాష్, సుష్మ, కృష్ణ, సూర్యకళ.

0: జెమిని ఈ చిత్రానికి
1: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన కులశేఖర్ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపరపు వెంకట మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై పాట

దసరా బుల్లోడు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు మచిలీపట్నం నుంచి సత్యం హాసిని పరమేశ్వరి వీరి కొరికపై పాట.

మంచి మనస్సుకు మంచి రోజులు ఈ చిత్రానికి ఘంటసాల పాడిన సీనియర్ సముద్రాల గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు చిత్తూరు నుంచి రఘురాం, తపస్వి, శ్రేయ, స్నిగ్ధ.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఇద్దరు. ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ పాడిన వేటూరి సుందరామూర్తి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు పామరు నుంచి లత, పృథ్వీ, పట్టాభిరామ్, రమ్య.

ఉభయకు సులోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866248881 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశల పరిశ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: గతవారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన ఎలా ఉందో చూద్దామా?
1: చూద్దామండి.
0: మరి మనకి పంపించారు ముందుగా, అయితే పంపించండి 0866-248-8812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు. అయితే శ్రోతలు పంపించిన వాట్సాప్ మెసేజ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది, పంపించండి ఈ నెంబర్కి, వాట్సాప్ చేయండి. ముందుగా మనకి పంపించారు చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలాపురికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత వారం పల్లెసీమల్లో యూరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ గారితో ముఖాముఖి చాలా ఉపయోగకరంగా ఉంది. వనితావాణిలో మహిళా పథకాలను గురించి శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం బాగుంది. నిన్న డాక్టర్ నారాయణం శేషుబాబు గారు సూక్తి సుధను చక్కగా తెలిపారు. అందరికీ నమస్కారం అంటూ డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిచ్చ హైదరాబాద్ నుంచి ఈరోజు ఈసారి చాలా సింపుల్గా రాసి పంపించారు. అయితే మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. తర్వాత చూద్దాం మనకి పంపించారు ఉభయ కుశలోపరి ఆకాశవాణి సంచాలకులకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. గత ఆదివారం మధ్యాహ్నం ప్రసారమైన కల్పలత కార్యక్రమంలో చక్కని పాటలు, సినిమా పాటలు వినిపించి ఆనందింపజేసిన వారికి ధన్యవాదాలు అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణభాయి, రాధా మొన్న రాశారు. ఇక మన కార్యక్రమాల గురించి వీరేం రాశారో చూద్దాం. 28వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో విద్యాబోధన గురించి చక్కటి విషయాలు అందించిన శ్రీ హరిశంకర శర్మ గారికి నమస్తే అంటున్నారు. భక్తిరంజన కార్యక్రమంలో శివస్తుతి నాట్యకళను వినితరించాం. ఉదయరేఖల కార్యక్రమంలో కవి రచయిత శ్రీ గురం జాషువా గారి జయంతి వారి జీవిత విశేషాలు అందిస్తూ వారి రచనల్లో గల ఇతివృత్తం గురించి, సమాజ సేవ గురించి చక్కటి విషయాలు మాకు తెలియజేసిన శ్రీ అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మధురై సేతురామన్ పునై స్వామి గారిల నాదస్వర వాదనం మా వీణుల విందు చేసింది. కార్యక్రమంలో మనసా ఎటులోరుతునే అనే కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు. మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో కార్మికులు యాజమాన్యం మధ్య సత్సంబంధాలు ఈ విషయమై శ్రీ రెడ్డిపల్లి పార్థసారథి గారి ప్రసంగం ఎంతో విలువైనదిగా ఉంది. వారికి ధన్యవాదాలు అంటున్నారు. తర్వాత ఎవరికి ఎవరు కథానిక మంచి సందేశాన్ని అందజేసింది. రచించి చదివి వినిపించిన శ్రీ దుర్గా ప్రసాద్ గారికి నమస్తే అంటున్నారు. అలాగే సాయంత్రం యువలయ అనంతరం ప్రసారమైన రంగస్థలి శీర్షికన సతీ సక్కుబాయి నాటకం నుండి జ్ఞానయోగి పాత్ర పద్యాలు మా వీణుల విందు చేశాయి. గానం చేసిన జగన్మోహన్ రావు గారికి హార్మోనియం సహకారం అందించిన శ్రీ పవన్ కుమార్ గారికి కళాభినందనలు అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణబాయి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు. ఇక తర్వాత వారే రాసి పంపించారు చూద్దాం. 29వ తేదీ
1: చూద్దామండి.

0: మంగళవారం సూక్తి సుధలో భక్తిలో భక్తిరంజన్లో రెండు రకాలున్నాయి. అవి బాహ్య భక్తి, అంతరభక్తి అని ఈ విషయమై మహాకవి పోతన గారు తన రచనలో చక్కగా తెలియజేశారని వివరించిన కే లలిత జ్యోతిర్మయ గారికి మా నమస్కారాలు అందించగలరు అంటున్నారు. అలాగే భక్తిరంజని కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు విని భక్తి పారవస్యం చెందాము. ఇంకా అలాగే ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచన ఆలోచనంలో ఇంద్రసేనుడి కథ ద్వారా దాన ధర్మాల్లోని అంతర్యాన్ని ఎంతో చక్కగా తెలియజేసిన డాక్టర్ మైలవరపు లలితకుమారి గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. ఇంకా అలాగే ఆరోగ్య సలహాలు శీర్షికన వివిధ వయసుల వారికి వస్తున్న గుండె జబ్బులు నివారణ పద్ధతుల గురించి డాక్టర్ శ్రీ శ్రీనివాస్ చౌదరి గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమంలో ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి, ధన్యవాదాలు అంటున్నారు. అలాగే కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం చంద్రశేఖర్ గారి వైలెన్ వాదనం మా వీణుల విందు చేసింది. అలాగే కార్యక్రమంలో గిరిరాజ అనే త్యాగరాజ కీర్తన మాకు మరీ మరీ నచ్చింది అంటున్నారు. ఇంకా మధ్యాహ్నం ప్రసారమైన జీవనలహరిలో పళ్ళ మధ్య సందులు నివారణ మార్గాలు ఈ విషయమై డాక్టర్ శ్రీ నితీష్ కుమార్ గారు నితీష్ గార్లపాటి గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంది, ధన్యవాదాలు అంటున్నారు. అలాగే వనితావాణి కార్యక్రమంలో వివిధ మహిళల్లో ఒత్తిడి సమస్యలు నివారణ మార్గాలు తెలియజేసిన డాక్టర్ యువటూరి రమ్య గారికి నమస్తే అంటున్నారు. అలాగే చీకటిలో చిరుదివ్వే అనే లలిత గీతం విని ఆనందించాము అంటున్నారు రఘువీర్ సింగ్ సుగుణభాయ్ రాధామున్న ఏలూరు నుంచి.
1: రాసి పంపించారు మన కార్యక్రమాల గురించి వారి అభిప్రాయాన్ని, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతుండండి, ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చాలా చక్కగా చదివారు. పూరణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా ధన్యవాదాలు అంటున్నారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత మనకి పంపించారు, నమస్తే అంటున్నారు. నమస్తే, నేను మురళి భట్టిప్రోలు నుంచి రాస్తున్నారు. ఆకాశవాణి కార్యక్రమంలో ఉదయ రేఖల కార్యక్రమం చాలా బాగుంటుంది, మంచి విశేషాలు తెలియజేస్తున్నారు. అలాగే రావయ్య అతిథి కార్యక్రమంలో పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. మరో కార్యక్రమాన్ని మధ్యలో పెట్టమాకండి అంటూ రాసి పంపించారు. ఇక తర్వాత వీరేమంటున్నారంటే, భక్తిరంజన కార్యక్రమంలో భక్త రామదాసు గారి పాటలు వినిపించండి అంటున్నారు. గురువారం సాయంత్రం, ఆదివారం సాయంత్రం భజన పాటలు వేస్తున్నారు, బాగుంటున్నాయి అంటున్నారు. అలాగే యాజ్ యూజువల్గా వీరు ఒక కవిత రాసి పంపిస్తూ ఉంటారు కదా, ఇవాళ ఒక కవిత రాశారు, చూద్దాం ఏం రాశారు అనేది. దివిలోన దేవతలు భూమికి దిగి వచ్చి ఏదో వింటున్న సమయం భూమిలోని ప్రకృతి ప్రకాశవంతమై మిర్మిట్లు గొలుపుతున్న సమయం మలయ మారుత గాలులు జగమంతా వ్యాపిస్తున్న సమయం అదే ఉభయ కుశలోపరి కార్యక్రమం ఆరంభ సమయాన ప్రకృతి సోయగాలు అని ఈసారి ఈరోజు దేవతలు దివి భువి ప్రకాశవంతం ప్రకృతిని తీసుకొచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, బాగున్నది మీ కవిత. అలాగే శ్రోతలను విపరీతంగా ఆకర్షిస్తున్న యువలయ కార్యక్రమాన్ని ఒక గంట సేపు ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు మురళి భట్టిప్రోలు నుంచి రాసి పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ సూచన గమనించాము. అలాగే కంటిన్యూ అవుతుండండి మా కార్యక్రమాలు వింటూ ఉభయ కుశలోపరికి మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఇక తర్వాత మనకి పంపించారు, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి, నమస్కారం అంటున్నారు. ఈరోజు ప్రసార భాగాన వినిపించిన ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్య పూర్ణం శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారి నిర్వహణ చాలా బాగుంది, వారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ఈ మాసపు పాట కాదన రాధ ఈ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి రచనలో సాగిన గీతం చాలా బాగుంది. ప్రతిరోజు ఉదయం వినిపిస్తున్న గీతాలు దేశ ఔన్నత్యాన్ని ప్రతీక, చాలా చాలా బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటూ వీరు రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్, నందన్, వేదాంశ్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్, నెహ్రూ బస్తీ, కొత్తగూడ నుంచి రాసి పంపించారు. తర్వాత చూద్దాం మనకి పంపించారు, మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, హరికిషన్, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా రాసి పంపిస్తున్నారు. 3వ తేదీ ఉదయం 9:30 నమస్తే అమరావతిలో పాటలు విన్నాము, చాలా బాగున్నాయి అంటున్నారు. అలాగే ఆకాశవాణి ఉదయం 11 గంటలకు ప్రసారాలు వినిపిస్తున్నారు. దయచేసి కర్నూలు రేడియోలో కూడా 10:15 విజయవాడ వివిధ భారతి ప్రసారాలు రిలే చేయమని చెప్పండి ప్లీజ్ అంటూ వీరు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. మీ సూచన

0: ప్రార్థన గమనించాం. తర్వాత చూద్దాం, కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరుపదుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు తరాలపల్లి నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత మనకి రాశారు, ఉభయ కుశలపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీ వారాంతము కార్యక్రమాలని వింటున్నాము. 40 సంవత్సరాల నుంచి పసిడి పంటలు వింటున్నాము. మీరు ఒక్కసారిగా తీసేసి తొందరగా పునఃప్రసారం చేయండి. ఇప్పుడు ప్రసారము ఎప్పుడు ప్రసారం చేస్తారు అంటూ హనుమాన్ నగర్ నుంచి పల్లపట్టి గోపాలకృష్ణ, సాత్విక, ఎబ్బేజ్, సరోజిని, లక్ష్మి, సంపూర్ణ అడుగుతున్నారు. మీ సూచన గమనించాము. తర్వాత మనకి పంపించారు కోనసీమ జిల్లా నుంచి.
1: కోనసీమ జిల్లా అమలాపురం, పేరు రామచంద్రరావు, లలిత కుమారి, సిరి సహస్ర. మీరు ఏమంటున్నారంటే ఉభయ కుశలోపరికి స్వాగతం అండి, నమస్కారం అంటున్నారు. అలాగే నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలకు శుభాకాంక్షలు. నేను విన్న కార్యక్రమాల్లో కారుకురుచి అరుణాచలం గారు, సేతురామన్ పొన్నుస్వామి గారి నాదస్వర కచేరీలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ.
0: తర్వాత మనకి రాసి పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. నమస్కారం అంటూ ఉభయ కుశలపరికి అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమం చాలా బాగుంది, ధన్యవాదాలు అంటున్నారు. మనం కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు బాగున్నాయి. ఈరోజు సరస వినోదిని సమస్య పూర్ణం బాగుంది. కలపలత ఉత్తరాల పాటలు బాగున్నాయి, కానీ ప్రతిరోజు వినిపించండి. రాబోయే తిది వాట్సాప్ పాటలు ప్రతిరోజు వింటున్నాం. కల్పలత్త ఉత్తరాల పాటలు ప్రతిరోజు వినిపించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నుంచి సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం, అనంతరం హిందీ పాఠం, రంగస్థలి, జానపద గీతాలు, సంస్కృత పాఠం, అన్నీ బాగుంటున్నాయి కార్యక్రమాలన్నీ అంటున్నారు. దార్శనిక భారత కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటూ. అలాగే ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు కూడా మాకు నచ్చుతున్నాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ రాసి పంపించారు. ఇక తర్వాత మనకి రాశారు, ఉభయ కుశలపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంటూ విశ్వకవి పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా శ్రీ బి అనిల్ కుమార్ గారి ప్రసంగం 26న ప్రసారమైంది, బాగుంది అంటున్నారు. 29వ తేదీ ప్రసారమైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ బులుసు సాంబమూర్తి పంతులు గారు గురించి శ్రీ నల్లా శ్రీరామూర్తి గారి ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. 30వ తేదీ ప్రసారమైన శ్రీ మైసూర్ వి దొరైస్వామి గారి వీణ గానం బాగుంది అంటూ. అలాగే 1:10 ప్రసారమైన ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శ్రీ ఎస్ మదన్ మోహన్ గారి ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది అంటూ రాసి పంపించారు. అలాగే తరచూ ప్రసారమవుతున్న డాక్టర్ గారితో సంభాషణలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అలాగే చర్మ వ్యాధుల గురించి డాక్టర్ గారితో సలహాలు సంభాషణలు ప్రసారం చేస్తే బాగుంటుంది. నమస్కారంతో భవదీయ సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి అభిప్రాయం రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి రాశారు, పసిడి పంటల కార్యక్రమాన్ని తిరిగి ప్రసారం చేయండి అంటున్నారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కోరుతున్నారు. మీ సూచన గమనించాం. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు, ఉభయ కుశలపరి కార్యక్రమం నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు.
1: అక్టోబర్ 2వ తేదీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా విని మాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఉదయం కల్పలత కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారం చేసి మాకు శ్రవణానందాన్ని కలిగించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అంటున్నారండి. పాలకొల్లు నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి, అనురాధ, వైష్ణవి గారు
0: రాసిపంపించారు మనకి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం, మనకి రాశారు, ఉభయ కుశలపరి చదివే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. మేము ప్రతిరోజు కూడా రేడియో వింటూ ఉంటాము. ఉదయం వచ్చే ఇంగ్లీష్ వార్తల దగ్గర నుండి రాత్రి వచ్చే ఇంగ్లీష్ వార్తల వరకు చాలా బాగుంటాయి. మొన్న అన్న నా కోరిక ఏమిటి అంటే పూర్వం ఆయుర్వేదం మందులు తయారు చేసుకునే విధానం తెలియజేసి వారు మరలా కార్యక్రమాన్ని పునరుద్ధరణ చేస్తారని, అలాగే రాబోయే అతిథి కార్యక్రమాన్ని సమయం పెంచుతారని, ఇంకా కార్యక్రమాలకు వెళుతూ ఉంటారని, మంచి మంచి చేస్తుంటారని కోరుతున్నాను. అయితే ఇక్కడ వీరు కొంచెం టైపింగ్లో ఎక్కడో మిస్టేక్ ఉందేమో అనిపిస్తుంది. ఓకేనండి, మీ సూచన గమనించాం. ఇరగవరం నుండి గ్రామం నుండి బాదంపూడి నరసింహమూర్తి, సీతామహాలక్ష్మి, ప్రవీణ్ శర్మ, మనోహర్, కళ్యాణి వారి కుటుంబ సభ్యులు, ఇంకా సత్యవతి రాసి పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా టైప్ చేస్తున్నారు చాలామంది, తొందరగా టైప్ చేసి పంపించండి.

ఉభయ కుశలోపరి విభాగం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు సాయంత్రం ప్రసారమవుతున్న యువలయ కార్యక్రమం విజ్ఞానదాయకంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా మాకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఈ కార్యక్రమం అరగంట ప్రసారం

0: మండలం మోరిపల్లి నుండి పంతాడి శ్రీనివాసరావు రాసి పంపించారు. మీ సూచన గమనించామండి. తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు ఉభయ కుశలపరి చదువుతున్న ఆకాశవాణి వ్యాఖ్యాతలకు నా హృదయపూర్వక అభినందనలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ప్రతిరోజు ఉదయం ప్రభాత ప్రసారంలో 5:55 వినిపిస్తున్న దేశభక్తి గీతం వింటున్నాము. అనంతరం 6 గంటల సూక్తి సుధ నా మా మనసును ఉత్తేజపరిచే మంచి పాటలకు ఆలోచింపజేసే కార్యక్రమం అంటే మాకు వినలేని వినలేని అంటే మీరు అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడినట్టుంది, ప్రీతికరమైంది అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే భక్తి రంజనంలో మంచి భక్తి గీతాలు నాకు ప్రతినిత్యం శ్రవణానందాన్ని కలిగిస్తాయి, మధురాతి మధురంగా ఉంటున్నాయి. ప్రతినిత్యం వినిపిస్తున్న అభిమాన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి హృదయపూర్వక అభినందనలు అంటూ దోర్నాల బాలాజీ, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, హైదరాబాద్ వనస్థలిపురం నుండి రాసి పంపించారు. ఇంకా వీరే ఏమంటున్నారంటే
1: ఉదయం 7:15 ఉదయరేఖల్లో ఆరోగ్య విషయాలు, అలాగే వివిధ ప్రసంగాలు, లలిత గీతాలు 45 నిమిషాలు మమ్మల్ని మనసుని మా మనసుల్ని ఊరట కలిగించాయి.
0: అలాగే ప్రతిరోజు 85 నిమిషాలకు చిత్ర తరంగిణి అమితంగా ప్రేమించే కార్యక్రమం చాలా ఇష్టం అంటున్నారు. నమస్తే అమరావతి. ఒక్కోసారి పాటలు వినిపిస్తున్నారు, ఒక్కోసారి ఏకచిత్ర గానం వేస్తున్నారు. అలా కాకుండా రోజు ఏకచిత్ర గానం వేస్తే మేము ఆస్వాదిస్తూ ఉంటున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు వార్తా విశేషాల మణిహారం, చక్కని అంశాలతో కూర్చున్న ప్రసంగాలు బహు ప్రశంసనీయం. మంచి కార్యక్రమాలను ఇందులో మాకు తెలియని దేశ విదేశ వార్త విశేషాలు అందిస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందన మందారం మాలలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాయంత్రం విషయానికి వస్తే యువలయ ఎక్సలెంట్ అంటున్నారు. శ్రోతలకు మంచి నాలెడ్జ్ పెంచేలా మంచి ప్రశ్నలు వేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. ప్రశ్నలు రిపీట్ కాకుండా చూసుకోగలరు, కొత్త ప్రశ్నల కోసం వెయిట్ చేస్తున్నా ఉంటున్నారు. ఇంకా మంచి విందు పసందు లాంటి కార్యక్రమాలు మాకు అందిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నానంటూ రాసి పంపించారు. హైదరాబాద్ వనస్థలిపురం నుండి మన కార్యక్రమాలు అన్నిటి గురించి వారి చక్కటి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతుండండి మా కార్యక్రమాలు వింటూ. ఉభయ కుశలపర్లో కామెంట్ చేస్తూ ఉండండి. తర్వాత మనకు పంపించారు ఊట్కూరు నారాయణపేట నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి. 3 గంటలకు టీన్ టైంలో హిందీ సినిమా పాటలు వింటున్నాము, కానీ ఈ కార్యక్రమం మీడియం వేవ్ రేడియో సెట్లో ఎందుకు ప్రసారం చేయడం లేదు? రేడియో సెట్లో కూడా ప్రసారం చేయండి అంటున్నారు. అలాగే మూసాపేట నుంచి ఎం నరేష్, రోజా ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు. 8:35 చిత్ర తరంగిణిలో పాటలు బాగున్నాయంటూ రాసిపించారు. ఇక కోనసీమ జిల్లా అమలాపురం నుంచి పేరేరి రామచంద్రరావు, లలిత కుమారి ఫ్యామిలీ మెంబర్స్ రాస్తున్నారు. మళ్ళీ ఇందాకదే వాళ్ళు మళ్ళీ రిపీట్ ఇచ్చారు, ఓకేనండి. ఇందాక వారు రాసిన అభిప్రాయాన్ని తర్వాత చూద్దాం. ఎల్లూరు నుంచి రఘుబీర్ సింగ్ ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు. 4వ తేదీ ఆదివారం ఉదయం ప్రసారమైన అంటే ఈ రోజు ప్రసారమైన భక్తిరంజన్ కార్యక్రమంలో సూర్యస్తుతి, సన్నతి గీతాలు, అలాగే సరస్వతిని కార్యక్రమం మాకు ఎంతగానో నచ్చాయంటూ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, రాసి పంపించారు వీరెవరంటే విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నారు. ఈ వారం శ్రోతల అభిప్రాయాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలియజేశారు. ఇందుకు కారణాలను కూడా విశ్లేషణ చేస్తే బాగుంటుంది కదా. ఏదో ఒక చలనచిత్రంలో ఒకనొక సన్నివేశంలో రేడియో వినడమే, రేడియో మన మాట వినదు. ఈ శ్రోతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటి అనుగుణంగా కార్యక్రమాలను ప్రసారం చేస్తే ఇంకా ఎక్కువ మంది శ్రోతలు విని మరిన్ని అభిప్రాయాలు పంపిస్తారు కదా, దయచేసి గమనించగలరు, ఆలోచన చేయగలరు అంటూ గుంటూరు నుంచి నాగభూషణం రాసి పంపించారు. తర్వాత చూద్దాం వీరెవరంటే వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు ఎంతో నచ్చుతున్నాయి. ముఖ్యంగా ఉదయం 10 గంటలకు మీరు మాకు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. అలాగే వనితావాణి కార్యక్రమాలు, విశేషాలు, లలిత గీతాలు మాకు నచ్చుతున్నాయి అంటూ రాసి పంపించారు. ఈ కార్యక్రమంలో దోమలు పోవటానికి చిట్కాలు తరచుగా చెప్తూ ఉంటే బాగుంటుంది అంటూ రాసి పంపించారు. మీ సూచన గమనించామండి. ఇంకా కోనసీమ నుంచి పంతాడు శ్రీనివాసరావు మళ్ళీ రాసి పంపించారు. మన ఆకాశవాణి విజయ కేంద్రం వారు ఎటువంటి మార్పు చేయటం లేదు అని అంటున్నారు. ఆ శ్రోతలకు అనుగుణంగా శ్రోతల అభిప్రాయాలు తీసుకుని కార్యక్రమంలో మార్పులు చేస్తారని కోరుతున్నారు వారు. ఇక తర్వాత చూద్దాం, వనపర్తి ఆత్మకూరు నుంచి రాసి పంపించారు డి గోవర్ధనరావు, వారి ఫ్యామిలీ మెంబర్స్. ఉదయం 6:10 భక్తి రంజనీలో భక్తి గీతాలు బాగున్నాయి అంటూ రాసి పంపించారు. ఇంకా ఎవరంటే నమస్తే అంటున్నారు, ఉభయ కుశలపరి ఉత్తరాలు చదివే ప్రోగ్రామ్ బాగుంది, కాకపోతే మీరు అనకుండా చదివితే బాగుంటుంది అని రాశారు. ఒకవేళ మీరు టైపింగ్ మిస్టేక్ లేకపోతే మేము స్పీడ్గా చదవడానికి అవకాశం ఉంటుంది, కాకపోతే మీ ఊరు పేరు మాత్రం ఇక్కడ రాయలేదు. ఇదండి ఈనాటి ఉభయ కుశల పరిశ్రోతల వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. వచ్చేవారం ఉభయ కుశల

అప్పట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటి మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ధి మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం, ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్దతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత 7వ అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి

అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. శీతాకాలానికి ముందు పౌర లక్ష్యాలపై దాడులను విస్తరించేలా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సైనిక విధానానికి ఆదేశాలిచ్చారని ఉక్రెయిన్ నిఘావర్గాలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ అంశంపై క్రెమ్లిన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘంగా 44 సంవత్సరాల విరామం తర్వాత భారత మహిళల హాకీ జట్టు దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షేఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలోని గ్రావెల్లీ పాయింట్ పార్క్లో వికసిత్ భారత్ యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం పి భానుమతి పాడిన సముద్రాల జూనియర్ గీతం చిత్రం బొబ్బిలి యుద్ధం.

తర్వాత విందాం. ఘన్శాల ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం రాజన్ నాగేంద్ర, చిత్రం అగ్గిపిడుగు.

చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరు గీతం విందాం, చిత్రం 4 స్తంభాలాట.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట విందాం. గీత రచన వేటూరి, చిత్రం జయదేక వీరుడు, అతిలోక సుందరి.

ఫిలిం గీతాల్లో తర్వాత ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, రచన గోపి.

చిత్రతరంగిణి ఫిలిం బీతాల్లో తర్వాత విందాం. ఘంటసాల పాడిన సముద్రాల సీనియర్ గీతం, చిత్రం లవకుశ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టిట్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఇక వివరాలు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వీటి నిర్మాణానికి ముందుకొచ్చిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ,
1: దేశంలో మొట్టమొదటిసారిగా గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ రూర్కీతో చారిత్రాత్మక ఎంఓయు కుదుర్చుకున్నాం. 3D టెక్నాలజీ అత్యంత వేగవంతమైన నిర్మాణం, నాణ్యత, అధిక బలం, తక్కువ వ్యయం మరియు వ్యర్థాల తగ్గింపు, మరి అనేక ఉపయోగాలున్న కొత్త టెక్నాలజీని మన రాష్ట్రంలోనే ప్రవేశపెడతాం. మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి కూడా మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను. ప్రత్యేకమైన చొరవతో, పట్టుదలతో కేంద్ర మంత్రి చౌహాన్ గారు సహకారంతో 3 లక్షల ఇళ్లను సాధించామని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తామని.
0: రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో ఆయన ఈరోజు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం కింద 12,000 కోట్ల రూపాయల మేర నిధులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. టిట్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు పరిశీలించారు. 27వ వార్డులో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, లజపతిరాయిపేట పార్కు, సమతా మహిళా సంఘ భవనం, టిట్కో గృహాల కాలనీ, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం తదితర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
2: పాలకొల్లు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు, టిట్కో ఇళ్లకు సంబంధించి బ్యాలెన్స్ పనులన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఈ 2 సంవత్సరాల్లోనే విడతలో 1600 దాకా ఇచ్చాము. మిగిలిన బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేయడమే కాకుండా టిట్కో ఇళ్లు కూడా కార్పొరేట్ లెవెల్లో ఉండాలనే ఆలోచనతో అక్కడ రైతు బజారు, ఏసీ సెంటర్, స్కూలు, అంగన్వాడీ ఉన్నాయో ఆ సౌకర్యాలు కూడా ఒక్కొక్కటి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం.
0: వెనుకబడిన తరగతులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం పోరాటం చేస్తోందన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేస్తూ,
3: రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం 1.5% ఉన్నారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మా రాష్ట్రానికి 34% రూరల్ ఏరియాలోని 33.3% అర్బన్ ఏరియాలో రిజర్వేషన్ కల్పించాలని, 34% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా బీసీస్కి ఇవ్వాలన్న ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి భవిష్యత్ అవ్వచ్చు.
0: రాష్ట్రంలోని

24 జిల్లాల్లోని 80 నియోజకవర్గాలు నిర్మించిన 264 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఈ నెల 6వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా

0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే పన్ను విధానం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన దాదాపు 17 సంవత్సరాల పాటు చర్చల్లోనే ఉండి పలు ప్రభుత్వాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతకుముందు రాష్టాల సరిహద్దులు దాటే వస్తువులపై పలు రకాల పన్నులు విధించడంతో పాటు పన్నుపైనే మళ్లీ పన్ను విధించేవారు. దీంతో 3 రాష్ట్రాలు దాటేసరికి వస్తువు ధరపై స్పష్టత లేకుండా పోయేది. గతంలో కేంద్రం నుంచి రావాల్సిన కేంద్ర అమ్మకాల పన్ను బకాయిలు చెల్లించకపోవడం కూడా రాష్ట్రాల ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పాత బకాయిలను పరిష్కరించడంతో పాటు ప్రతి రాష్ట్రానికి సంవత్సరానికి నిర్దిష్ట స్థాయిలో ఆదాయ వృద్ధికి హామీ ఇచ్చింది. ఫలితంగా 2017 జులైలో వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చింది. రాష్ట్రాల మధ్య పన్ను సరిహద్దులు తొలగి దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ ఏర్పడింది. జీఎస్టీ సంస్కరణల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: 22 సితంబర్ సే దేశ్ మే జీఎస్టీ ఏక్దమ్ కమ్ హో జాయేగీ. దేశ్ మే ఆప్కీ రోజ్మర్రా కీ జరూరత్ కీ జ్యాదాతర్ చీజో పర్ జీఎస్టీ మే బడీ కమీ కీ గయీ హై. జీఎస్టీ కమ్ హోనే సే మాతాఓ బహనో కా రసోయి కా ఖర్చ్ బహుత్ కమ్ హోనే వాలా హై. మంజన్ సాబున్ శాంపూ సే లేకర్ ఘీ ఆర్ ఖానే కీ కయీ చీజే సస్తీ హో జాయేగీ. బచ్చో కీ పఢాయీ మే కామ్ ఆనే వాలీ స్టేషనరీ కీ కీమత్ గట్ జాయేగీ.
0: ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయని ముఖ్యమంత్రి ఎక్స్వేదిగ్గా తెలిపారు. ఆయన భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వి అనిత, కందుల దుర్గేష్ సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈరోజు వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వరుస సెలవులు ఆదివారం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు వెల్లడించారు. మహామండపం ర్యాంప్ మీదుగా కొండపైకి వెళ్లాలని భక్తులకు సూచించారు. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షకులుగా ఖ్యాతి గడించిన జంతు ప్రేమికులు ఇటలీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ అసిసి 1226 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన గౌరవార్థం ఆ మరుసటి రోజు అక్టోబర్ 4వ తేదీన ఆ ప్రాంతంలో పండుగ వాతావరణంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అక్టోబర్ 4వ తేదీన ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలంలో 330 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో నిన్న పర్యటించిన మంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా తొలిదశలో 80 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా మరో 10 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీబీజీ రామ్జీ సాస్కి రహదారుల భవనాల శాఖ నిధులు 164 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టిడ్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయ

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఇదిగో కోడలి పిల్ల,
2: ఏంటత్తయ్య?
1: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
2: ఓ,
1: ఎలాగంటే యూపీఐతో?
2: అలాగా?
1: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
1: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
2: అబ్బా చాలా అత్తయ్య.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
4: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా నవరసాలలో

ఎక్కడుంటే అక్కడ నాకు అమితాధరణ వైభవాలున్నాయండోయ్. విశ్వనాథుడనే అలంకారికుడు చెప్పినట్లుగా వికృతాకార వాగ్వేషచేష్టాదౌ నర్తకాద్ భవేత్. వికృతమైన ఆకారము, వాక్కు, చేష్టలు విభావాలుగా కలిగి నవ్వు స్థాయి భావంగా పోషింపబడతాను. అది పద్యమైనా గద్యమైనా సరే సూటిగా అంతరంగంలోకి ప్రవేశించి రసస్ఫూర్తినిచ్చి రసానుభూతినందిస్తానండి. కవులందరూ నన్ను ఆలంబన చేసుకునే లబ్ధ ప్రతిష్ఠులైన వారు. నేను లేకపోతే రసస్ఫూర్తి లేదు, రసానందభూతే లేదు. ఉదాహరణకు ప్రజాకవి వేమన లోకోక్తులలో సహజ సుందరంగా ఎలా ఒదిగిపోయానో చూడండి. పాలకడలి ఎందు పవ్వళించిన సామి. ఏమయ్యా కృష్ణయ్య, నీకేమన్నా పాలకు కొదవా ఆ గోపకాంతల ఇళ్లల్లో పడి ఎలా పాలు కాజేశావు? ఎందుకంటే ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమా. ఈ విషయం ఏదో నీకు కూడా బాగా తలకెక్కినట్టుంది, అందుకే అలా కాజేశావు. ఇంకో చోట ఎలా చెప్తాడంటే, వేమన మహాకవి మోక్షం పొందాలనే తపనతో గురువులను అన్వేషిస్తూ అరణ్యాలలోనూ గుహలలోనూ వెదికే వారిని వేమన ఎలా ఆక్షేపిస్తున్నాడో చూడండి. గుహలలోనజొచ్చి గురువుల వెదుకంగా క్రూరము.

గురువుల కోసం అరణ్యాల్లోనూ గుహల్లో వెతికించే వాళ్ళకి వాళ్ళకి గనక క్రూర మృగం ఏదైనా ముందుగా తారసిల్తే, తటస్థ పెడితే ముందుగా మోక్షం వీళ్ళు కోరుకోకుండానే అదే ఇచ్చేస్తుంది అని ఆక్షేపిస్తున్నాడు. మరి కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి దేశ సంచారం చేస్తూ తనకు నచ్చిన దృశ్యాలకు చాటుపద్య శోభనద్ది అలంకరించాడు. ఒకసారి పల్నాటి సీమలో సంచరిస్తున్నప్పుడు శ్రీనాథునికి దాహం వేసిందిట. అప్పుడు ఆ పరమేశ్వరుని ఇలా వ్యంగ్యంగా ప్రార్థించాట. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడం తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడువు పార్వతి చాలు. ఈయనకి ఇప్పుడు పార్వతీది అవ్వక్కర్లేదు, దాహం ఇస్తుంది కదా, మంచినీళ్ళు కావాలి. అందుకని నాయనా పరమశివ ఆ గంగని వదిలిపెట్టు అన్నాడు. మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో వికట కవిగా పేరుగాంచిన తెనాలి రామకృష్ణుడు నన్ను ఆలంబన చేసుకుని మరింత సుప్రసిద్ధుడైనాడండోయ్. ఒకనాడు కొండవీడు నుండి వచ్చినటువంటి కవి తన ప్రభువైన అనవేమ భూపాలునిపై వ్రాసిన పద్యానికి అర్థం చెప్పగలరేమో అని అంటూ రాయల ఆస్థానానికి వచ్చారు. మహాప్రభు, నేను సహస్ర ఘంట కవి అంటారు నన్ను, మీ ఆస్థానంలో ఈ పద్యానికి ఎవరైనా అర్థం చెప్పగలవారున్నారేమో తెలుసుకుందామని వచ్చాను అంటాడు. అతని యొక్క అహంకారాన్ని కనిపెట్టినటువంటి రామకృష్ణుడు అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుని అతన్ని తికమక పెడుతూ, సరే మీరు అడిగిన పద్యానికి నేను చెబుతాను, ఈ పద్యానికి మీరు ఆలోచించండి కొంచెం అని చెప్పి తెలుగు భాషలో ఉన్న సొగసులన్నింటినీ చేజిక్కించుకుని ఇలా ఆట పట్టించుతూ ఈ పద్యాన్ని చెప్పాడు. అదేం పద్యమో చూడండి.

అన్నీ కావసమండి, మరొక్కటి తెలియజేస్తాను. అనగా తెనాలి రామకృష్ణుడు తాను వెనకాల ఉండి మరో ముగ్గురిని ముందు పెట్టుకుని ఒక పథకం ప్రకారం ఇలా ప్రవేశించాడు. ఏం చేశాడో చూడండి. రాయలవారి ఆస్థానంలో వాకిట కాపరి తిమ్మడు అనేవాడు ఉండేవాడు. అతని భక్తి శ్రద్ధలకు మెచ్చుకుని, సేవలకు మెచ్చుకుని రాయలవారు పచ్చలు పొదిగిన శాలువాను బహుకరించారు. పాపం ఆయన దాన్ని తన భుజాల నిండుగా కప్పుకుని అందంగా దర్జాగా వాళ్ళింటి గుమ్మంలో కూర్చున్నాడు. ఆ శాలువాపై కన్ను పడింది మన తెనాలి రామకృష్ణుడికి. ఏం చేశాడో చూడండి. ముందుగా పెద్దనని ముక్కు తిమ్మన్ని భట్టుమూర్తిని ముందుగా పెట్టుకుని వెనకాల తాను వెళ్ళాడు. పెద్దన గారు ఇలా అన్నారు, వాకిట్లో ఆయన కూర్చున్నాడు కదా, వాకిట కావలి తిమ్మా ముక్కు తిమ్మని ఏమంటున్నాడు చూడండి, ప్రాకటముగ సుఖ వివరుల పాలిటి సొమ్మా. ఎవరైనా రావాలి అంటే ముందర గేట్ కీపర్గా ఉండేటువంటి ఇతని పర్మిషన్ కావాలి, అందుకని అలా అన్నాడు. మరి భట్టుమూర్తి ఏమన్నాడు చూడండి, నీకిదే పద్యము కొమ్మా. అంటే మన కొంటె రామకృష్ణుడు ఏమన్నాడంటే, నాకీ పచ్చడమే చాలు నయముగ నిమ్మా అంటూ అందంగా తెలివితేటలతో తస్కరించాడు. ఇవ్వకపోతే ఏం తిడతాడో అని భయం వేసి లోగడ జరిగింది కదా. గంజాయి తాగి తురకల సంజాతుల కూడి కళ్ళు చవిగొన్నావా అని తిట్టేశాడు కదా, అది గుర్తొచ్చి భయం వేసి వెంటనే తన శాలువాని తీసి ఇచ్చేశాడు. తిట్లంటే గుర్తొచ్చిందండో, ఒక పరమలోభి అయినటువంటి వాణ్ణి మరొకతను కొంచెం డబ్బులు ఇవ్వమని అడిగాట. లేవు అన్నట్ట. ఇవ్వాలెక్కడుంది, వాళ్ళ ఇష్టం కదా, ఇచ్చేవాళ్ళ ఇష్టం. ఇవ్వకపోతే ఏం జరిగిందో చూడండి, పోనీ ఆకలేస్తోంది అన్నం పెట్టించు అన్నట్ట. ఆహా అన్నట్ట. ఇంకా ఈ అడిగిన వాడికి కోపం నసాడానికి ఎక్కింది, తిక్క రేగింది, చిర్రెత్తుకొచ్చింది. వీడు కూడా కవే, వీడికి పాండిత్యం ఉంది. ఇంకా చూడండి ఏమన్నాడు, ఇలా అన్నట్ట, పెక్కావులు గలవారికి బక్క ఒకటియ్యకున్న పాడికి కరువా, పెక్కండ్రు దాతలుండగా కుక్క నీవియ్యకున్న కూటికి కరవా అన్నాడు. ఇంకేముంది, ఆ పరమలోభి పత్తా లేకుండా పారిపోయాడు. చూడండి, మిమ్మల్ని అడిగితే ఈ కాలాన్ని బట్టి 10 రూపాయలు ఇచ్చుకునైనా సరే బయటపడాలి చూడండి, జాగ్రత్త. ఇంకా నేను ప్యారడీ పద్యాలలో ఎలా ఉన్నానో చూడండి, అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్. ఇది సుమతి శతక పద్యం కదా, దీనికి ప్యారడీగా ఒక ఆయన రాశాడు. ఈయనకి పాపం సిగరెట్లు పిచ్చింది, అడిగితే ఎవ్వరు ఇవ్వట్లేదు. అడిగిన సిగరెట్ ఇవ్వని నడమంత్రపు చవట నడిగి నమ్ముట కంటెన్. నిన్నేందయ్యా అడిగేది, బడిలోని కేగు పిల్లల అడిగిన సిగరెట్లు దొరకవా శ్రీశ్యామ అన్నట. వ్యసనం అడుక్కోవటానికైనా సిద్ధపడుతుందిట కదండి. మరి ప్యారడీ కవితలో ఎలా ఉన్నానో చూడండి, నేను సైతం తెల్ల జుట్టుకు నల్ల రంగును కొనుక్కొచ్చాను, నేను సైతం తెల్ల జుట్టుకి నల్ల రంగును రాసి దువ్వాను, ఇంత క్రితమే తిరుపతయ్యకు జుట్టునిచ్చాను. ఇలా నేను లేని ప్రక్రియ లేదు, భాష లేదంటే నమ్మండి ఇది అతిశయోక్తి కాదండోయ్, నేను లేని సాహిత్యమే లేదు. ఒట్టండి బాబు, నన్ను అలంబన చేసుకుని ఎందరెందరో కవులు సుప్రసిద్ధులయ్యారు. అంతేకాదు నన్ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకున్నారండి. ఇంతకీ నన్ను నన్ను అంటే ఏమిటనుకుంటున్నారా, నేనండి మీ హాస్యరసాన్ని. ఆంగ్లం తెలుగు భాషలతో కలిపి నన్ను ఎలా వాడుకున్నారో, ఎలా చమత్కరించారో చూడండి. టీనేజ్ కుర్రాళ్ళ మోడ్రన్ కట్టింగు లివింగుపై ఒక శీర్ష పద్యం రాశాడు ఒక కవి. ఎలా ఉందంటే చూడండి, సందు

మేక మేక తోక మేక దినిరి చెప్పండి అన్నాడు. అప్పుడు సభంతా గొల్లున నవ్వారు. అతను వచ్చినవాడు వచ్చినట్టే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వికట కవి యొక్క చమత్కారా.

ఇదంతా చూస్తుంటే తండ్రికి చాలా భయంగా ఉందిట. విలను ఫోజింగు తండ్రికి వేవరింగు, వాడి హిప్పిక్రాఫ్ అది చూస్తుంటే తండ్రికి ఏమిట్రా బాబు వీడేమైనా విలనైపోతాడా, ఇలా ఉన్నాడేమిటి అని బాధపడుతున్నట. విలను ఫోజింగు తండ్రికి వేవరింగు, తల్లి ఫియరింగు కార్యసాధన నథింగు. తల్లి భయపడితే మాత్రం ఏం లాభం, ఆవిడ వల్ల ఏమీ కాదు. ఇలా

ఇంకా అనేక విధాలుగా అనేక అనేక రకాలుగా అనేక కోణాలలో నన్ను ఆవిష్కరించి ఆనందాన్ని పొందారండి. మరి కొందరు మైకాసర్లు ఉంటారు, వాళ్ళు చచ్చినా మైకును వదిలిపెట్టరు. అలాంటి వాళ్ళ గురించి ఒక ఆయన మరో శిశుపద్యంలో చెప్పాడు. ఏమన్నాడో చిత్తగించండి. గొడవగానున్నారు కూర్చుందునాయని కూర్చుండడు, ఇది ఏమి గొడవ వచ్చే.

ఇదియేమి కర్మముక్కో, చప్పట్లు కొట్టినా చాలు చాలన్నను, దిగకుండే ఏమి తద్దినము వచ్చే. అనుచు గడియారములు చూచునట్టివారు, లేచిపోవంగ అటునిటు చూచువారు. కలుగు సభలో ఉపన్యాస గర్ధభులన అరచువారలకి పద్యం అంకితము. ఉపన్యాస గర్ధభులకు మాత్రమే సుమా ఈ పద్యం అంకితం ఇస్తున్నాను అన్నాడు ఆ కవి. మరి శ్రోతలను ప్రేక్షకులను పట్టించుకోకుండా వారి ధోరణిలో వారు సాగుతూ ఉంటే వాళ్ళని ఉపన్యాస గర్ధభులు అనక ఇంకేమంటారు చెప్పండి. ఈ పద్యాన్ని అంకితమిచ్చి నా స్థానాన్ని మరింత శిఖరాగ్రానికి పెంచేశారు సుమా. కొందరు కవిశ్రేష్ఠులు నన్ను ఎంతగా పెంచారంటే, నన్ను ఎంతగా పెంచారో వారు అంతగా సుప్రసిద్ధులయ్యారులేండి. ఇలా సరసోక్తులతో పద్యాలతో మమేకమై చరించాను సుమండి. కేవలం పద్యాలలో మాత్రమే కాదండోయ్, గురజాడ వంటి వారు సమాజాన్ని రుగ్మతల వలె పట్టి పీడిస్తున్న దురాచారాలను నిరసిస్తూ కన్యాశుల్కం వంటి నాటకాల్ని ఎన్నో రచించిన సంగతి మీకు తెలియంది కాదు. కాళకూరి నారాయణరావు గారు రచించిన వరవిక్రయం, మధుసేవ, చింతామణి వంటి నాటకాల్లో నేను చేష్టాగతమై ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించానండి. వరవిక్రయంలో సింగరాజు లింగరాజు రోజువారీ వంటకు సరుకులు ఇవ్వడంలోనూ, జమా ఖర్చులు రాయడంలోనూ లోభిత్వం పరాకాష్ఠకు చేరిన సంగతి మీకు తెలుసు కదా. ఇంకా పెళ్లి 16 రోజుల పండగ గురించి వేరే చెప్పాలా? లింగరాజు ఇలా అంటాడు చూడండి. దానికి ముందు లింగరాజు పెళ్లి 16 రోజుల పండగ గురించి ఏమంటున్నాడో చూడండి. ఆ ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళయ్యాక మిగిలేదేమిటి ఉద్ధరి? నాకు రావలసిన పైకం ఇంత మటుకు నా చేతిలో పడలేదు. ముందే వడుక్కోవాలి, ఆ తర్వాత ఇచ్చేనా చచ్చేనా. అయినా ఈ రోజుల్లో 16 రోజుల పండగ అంటే ఏమిటో తెలుసా? తొలినాడు హడావిడి, మల్నాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిగపట్ల గోత్రాలు, 5 అప్పగింతలు, 6 అంపకాలు, 7 వంటవాళ్ల తగవు, 8 రుణదాత నోటీసు, 9 జవాబు, 10 దావా, 11 స్టేట్మెంటు, 12 విచారణ, 13 డిక్రీ, 14 ఠమఠమ, 15 వేలం, 16 చిప్ప. ఇది సంగతి. ఇదే 16 రోజుల పండగ అంటే ఇంకా వియ్యపురాలి మర్యాదలంటారా? అవెలా ఉంటాయో చూడండి. ఎలా చేయాలో తెలుసా మర్యాదలు? ఇలా చేయాలి. ఎలాగట? వియ్యపురాలు లేవగానే కళ్ళు తుడవాలి, కాళ్ళు మడవాలి, కోక సద్దాలు కిందకు దింపాలి, నిలిచింబందివ్వాలి, పెరట్లోకి పంపాలి, రాగానే కాళ్ళు కడగాలి, పళ్ళు తోమాలి, మొహం తొడవాలి, నీళ్లు పోయాలి, ఒళ్ళు తుడవాలి, కొత్త కోక కట్టాలి, తల దువ్వాలి, కుర్చీ వేయాలి, కూర్చోబెట్టాలి, పసుపు రాసి పారానెట్టాలి, బొట్టెట్టాలి, గంధం పోయాలి, అత్తర్లు ఇవ్వాలి, పన్నీరు చల్లాలి, వెండి పలుపు వెనక్కి పెట్టాలి, బంగారు పలుపు పక్కన చుట్టాలి, దిష్టి తీయాలి, హారతద్దాలి, అధ్వానం ఇయ్యాలి, నా సార్థం పెట్టాలి, నా పిండా కూడెట్టాలి, ఇలాంటివి నా తల వెంట్రుకలన్నీ ఉన్నాయండి. ఆలస్యమైతే అలకట్నం కూడా చెల్లించాల్సిమండి, త్వరగా వెళ్ళండి అంటూ ఘంటయ్య పాత్ర ద్వారా చెప్పిస్తాడు. ఇంకా చిలకమర్తి వారి గణపతి నాటకం నన్ను పతాక స్థాయిలో నిలబెట్టింది. కృష్ణవేషం కడతానన్న గణపతిని చూచి గరుడాచలం తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏమనుకుంటుంది? అయ్యో నా కర్మకాల వీడా కృష్ణవేషం, వీడి మొహం ఏడ్చా, మెల్లకన్ను గంటు మొహం, మోరచేతులు దొడ్డికాళ్ళును, కాటిక్కాయ రంగు మొహం వీడును, వామనావతారం, హాస్యానికైతే మా బావుంటాడు అనుకుంటుంది. గణపతి గరుడాచలంతో ఇలా అంటాడు, ఇదిగో గరుడాచలం.

ఇహ చూసుకో, ఈ రాత్రి మన భాగవతం అదే నీ భాగవతం పేలిపోతుందే అంటాడు. నీ వీప నా వీపు కూడానా అంటుంది. కేవలం మన తెలుగు భాషకు మాత్రమే పరిమితమై తెలుగు భాషలో మాత్రమే ఉన్నటువంటి ఒకనొక అందమైన ప్రక్రియ అష్టావధానం. ఆ అష్టావధానంలో నేను అప్రస్తుత ప్రసంగ అందర్నీ ఆకట్టుకుంటానండి. నేను మాత్రమే అలరించగలను. ఈ అదృష్టం నాకు మాత్రమే దక్కింది సుమా. చివరగా శతావధాని గారు, ఆముదాల మురళి గారు బట్టతలపై వ్రాసిన పద్యాన్ని ఆలకించండి. తల

0: అనితలు వెంట పడుట కల్ల అద్దము దువ్వెనలవసరమే లేదు. పరవనితలు వెంట పడుట కల్ల కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు. కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు. తలకు స్నానంబుజేయుట సులభమౌను. ఇన్ని గణనీయ లాభంబులెంచి చూడ, ఇన్ని గణనీయ లాభంబులెంచి చూడ. బట్ట తల కల్గువాడెపో భాగ్యశాలి. ఈ నా వైభవం మీకు తెలియనిది కాదు. నేను ఇలా మీ అందరికీ ప్రియమైన దానినే సుమండి, కానీ నవరసాలలోకెల్లా అందరినీ అలరించే అదృష్టం నాదే సుమా, నాకు మాత్రమే దక్కింది. నాకు నేనే సాటి, నాకు నేనే మేటి. అయినా ఈ హాస్యరసం మీ ముందు సదా మిమ్మల్ని అలరిస్తూ మీకు ప్రణమిల్లుతోంది సుమా.
1: నవరసాలలో ఒక్కటైన హాస్యరసం శ్రీమతి చల్ల సీతా మహాలక్ష్మి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు.
2: అక్క, జాబ్ దొరికింది.
3: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్?
2: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
3: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
2: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
3: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
2: కానీ అక్క,
3: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
2: పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: ఆర్బీఐ చెబుతుంది,
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: ఇప్పుడు బూడిద గుమ్మడికాయ వలన కలిగే లాభాలు. ఎవరినైనా సరే బూడిద గుమ్మడికాయతో ఏం చేస్తారు అని అడిగినట్లయితే, కొందరు వేసవిలో ఒడియాలు పెట్టుకుంటామని, లేదంటే మజ్జిగ పులుసులో వేస్తామని చెప్తారు. చాలామంది మటుకు ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టుకుంటామని అంటారు. అదే మన భారతదేశపు ఉత్తరాదిన ఉండేవాళ్లు ఈ గుమ్మడికాయతో పేఠ అని తీపి పదార్థాన్ని చేస్తారు. ఆగ్రా అనగానే మనకు తాజ్మహల్ ఎలా గుర్తుకు వస్తుందో అలాగే అక్కడ వాళ్లు తయారు చేసే పేఠా కూడా అంతే గుర్తుకు వస్తుంది. తీయగా, జ్యూసీగా, క్రిస్పీగా ఉండే ఈ పేఠాని బూడిద గుమ్మడికాయతో తయారు చేస్తారు అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. గుమ్మడికాయల ముక్కలుగా కోసి కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం అంటే సున్నపు తేటలో 7 లేదా 8 గంటలు నానబెట్టి ఆ పైన మరిగిస్తారు. దీంతో సున్నపు తేట అంతా పోతుంది. ఇక తరువాత ఆ ముక్కల్ని పంచదార ద్రావణంలో నానపెట్టి తీస్తారు. తెల్లని పటిక బెల్లంలా కనపడే ఈ పేఠ సిద్ధమైనట్లే. కొన్నిచోట్ల ఈ పంచదార పాకంలో ఆరెంజ్, వెనీలా, స్ట్రాబెర్రీ, కేసరి, రోజ్ వాటర్, ద్రాక్ష వంటి పళ్ల రసాలు లేదా ఎసెన్సులు కలిపి

వివిధ రంగుల్లో ఈ పేటాలను తయారు చేస్తారు. అందంగా కనిపించే ఈ పేటాలని ప్రపంచంలోకెల్లా ప్యూరెస్ట్ డిజర్ట్గా పేర్కొంటారు. పైగా ఈ పేటాలో నూనె, నెయ్యి ఇవి వాడకపోవడం వల్ల దీని తింటే మంచి నిద్రపడుతుందని, అలాగే జ్ఞాపక శక్తి, జుట్టు కూడా పెరుగుతుందని అంటారు. ముఖ్యంగా కామెర్ల రోగులకి ఈ పేట చాలా మంచి ఆహారమనే చెప్పాలి. అసలు ఈ బూడిద గుమ్మడికాయ పాదు రూపంలో మన ఇంటి పెరట్లోనే పెంచుకోవచ్చు. లేతగా ఉన్నప్పుడు ఈ బూడిద గుమ్మడికాయకి నూగులాంటిది ఉంటుంది. ఇక ముదిరే కొద్దీ ఆ నూగు రాలిపోయి బూడిదను పులుముకుంటుంది. ఇది ఒక మైనం లాంటిదనే చెప్పాలి. కాయ పాడవకుండా ఉండటానికి ఈ మైనం కాపాడుతుంది. సాధారణంగా బూడిద గుమ్మడికాయ ఆకృతి కనుక చూసినట్లయితే ఇది గుండ్రంగానూ అండాకృతిలోనూ ఉంటుంది. కొన్ని చోట్ల సొరకాయలాగా పొడవుగా కూడా ఉంటుంది. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ గుమ్మడికాయ నున్నగా ముదురాకుపచ్చ రంగులో కనిపిస్తుంది. కాయ ఏ రకానికి చెందిందైనప్పటికీ ఈ కాయ ముదిరాక కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది అనేది మాత్రం నిజం. ఉత్తరాదిన పేటా రూపంలో తీసుకుంటే ఇక దక్షిణాదిన మాత్రం మోర్కుళంబు, మజ్జిగ పులుసు, హల్వాల రూపంలో వాడుతుంటారు. ఇప్పటి కాలానికి వచ్చేసరికి దీంతో కూరలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో దీని దిగుబడి ఎక్కువ. అంతేకాదు అక్కడ వాడకం కూడా చాలా ఎక్కువే. చాలా చోట్ల దీనితో వడియాలు పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాము. రాత్రి ఈ గుమ్మడికాయను సన్నని ముక్కలుగా తరిగి ఒక బట్టలో ఉంచి పైన బరువు పెట్టి రాత్రంతా ఉంచేయాలి. అప్పుడు దీనిలో ఉన్నటువంటి నీరు పోతుంది. ఈ ముక్కలలోకి మెత్తగా రుబ్బిన పెసరపప్పుని లేదా మినప్పిండిని కలిపి ఉప్పు వేసి ఎండలో వడియాలు పెడతారు. ఇవి గట్టిగా అయిపోయాక డబ్బాలో పోసి ఉంచుకుంటే చాలా నెలల పాటు వాడుకోవచ్చు. అయితే ఎప్పుడు తినాలి అనిపిస్తుందో అప్పుడు వాటిని నూనెలో వేయించుకుని పప్పుతో పాటు కనుక తీసుకుంటే ఆ రుచే వేరు. కేవలం కాయలే కాదు, కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ పాదు ఆకులు, కాడలు, లేత కొమ్మల్ని కూడా కూరల్లో వేసుకుంటున్నారు. తెల్లగా రుచి లేకుండా ఉండేటటువంటి ఈ గుమ్మడికాయను ఏ కూరలో కలిపినా కూడా దానికి సంబంధించిన ఫ్లేవర్ని పీల్చుకుని రుచి మరింత పెరుగుతుంది. అందుకే సలాడ్లు, రైతాలు, జ్యూసుల్లో ఇది చక్కగా ఒదిగిపోతుంది. అన్ని జ్యూసుల మాదిరిగానే ఈ గుమ్మడికాయతో చేసిన జ్యూస్ కూడా అనేక పోషక విలువలు కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ గుమ్మడికాయ రసం ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ఎందుకంటే ఈ కాయలో 96% నీరే ఉంటుంది. అందుకే ఈ జ్యూస్ కొంచెం తాగినా కడుపు నిండిపోతుంది, చాలాసేపటి వరకు ఆకలనేది వెయ్యదు. ఇక బూడిద గుమ్మడికాయలో ఉండే పోషకాలను గనక చూసినట్లయితే దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. 100 గ్రాముల బూడిద గుమ్మడికాయ కనుక తీసుకుంటే 13 కేలరీలు లభిస్తాయి. పిండి పదార్థాలు 3 గ్రాములు లభిస్తే అందులో 2.9 గ్రాములు పీచు, ప్రోటీన్ 0.4 గ్రాములు, 111 మిల్లీగ్రాముల సోడియం, 359 మిల్లీగ్రాముల పొటాషియం లభ్యమవుతాయి. అందుకే ఉదయాన్నే ఓ గ్లాసు బూడిద గుమ్మడి రసం తాగినట్లయితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, అలాగే రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారని శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. ఇక అంతేకాదండి, ఈ బూడిద గుమ్మడి రసం పైల్ సమస్యల్ని కూడా నివారిస్తుంది. ఇక రక్తహీనతతో బాధపడే వాళ్లు ఈ రసం తాగడం వల్ల అలసట, నీరసం లేకుండా ఉంటుంది. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఇందులోని పీచు ప్రోబయోటిక్గా పనిచేసి శరీరంలో చెడు బ్యాక్టీరియాని తగ్గించి మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. గర్భవతులు ఈ రసం తాగితే ఇందులో ఉన్నటువంటి బీ3 విటమిన్ పాపాయి పెరుగుదలకు, తల్లి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఈ బూడిద గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఉండే రిబోఫ్లేవిన్ ఒత్తిడిని కలిగించే హార్మోన్ను క్రమబద్ధీకరిస్తుంది. థైరాయిడ్ పనితీరుకు మంచిగా ఇది తోడ్పడుతుంది. బూడిద గుమ్మడి రసం మ్యూకస్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రసం మాత్రమే కాదు, ఈ గుమ్మడికాయ గుజ్జుని పంచదారతో కలిపి

కనుక తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఇక జుట్టు రాలే సమస్యతో బాధపడే మహిళలు ఈ గింజలను పొడిచేసి కొబ్బరి నూనెలో మరిగించి రాసుకున్నట్లయితే తలనొప్పి, చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు, మృదువుగా ఉంటుంది. పెరట్లో కాచే గుమ్మడికాయ పాదు మనకి ఆరోగ్యపరంగా ఎంతగా ఉపయోగపడుతుందో, ఎన్ని లాభాలను చేకూరుస్తుందో విన్నారు కదా.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం.
1: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో
2: ప్రకాశం జిల్లా బట్ట

వీరన్న అండ్ బీరక నాగయ్య హైస్కూల్ జాండ్రపేట బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమము ఇప్పుడు వింటారు. కార్యక్రమములో ముందుగా ఒక దేశభక్తి గేయం. పాడినవారు ఎం నందిని, ఎస్ అలేఖ్య, వై అనిత.

0: పాట విన్నారు కదా, స్వాతంత్ర సమరంలో ఎందరో ప్రజాభిమానులు, దేశాభిమానులు, నిస్వార్థ సేవాపరులు ఉన్నారు. వారిలో అనేక మంది తమ జీవితాలను కోల్పోయారు. అట్టి వారిలో లాలా లజపతిరాయి ఒకరు. వారిని గురించి వివరిస్తామంటున్నారు ఎన్ఎం హేమసాయి, బొడ్డు జయగణేష్, మేడా సూర్యవంశి.
1: లాలా లజపతిరాయ్ 1865 జనవరి 28 సామాన్య కుటుంబంలో జన్మించాడు. పంజాబ్ రాష్ట్రంలో ఫిరోజ్పూర్ జిల్లాలో డోగి గ్రామందు వీరు పుట్టారు. ఆ పల్లెటూరు నందే విద్యాభ్యాసము కూడా జరిగినది. తండ్రి ఉపాధ్యాయులుగా పనిచేసేవాడు. అందువల్ల ఒకే చోట స్థిరంగా ఉండక బదిలీలపై ఒక చోట నుండి మరొక చోటకి మార్చుతున్నందువలన అంబాలాకు బదిలీ మీద రావటం జరిగింది. రాయ్ అక్కడ మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడు అయినాడు. ఎంఏ పరీక్ష మరియు న్యాయవాద పరీక్షలో కూడా ఎన్నికై పాస్ అయినాడు. న్యాయవాద వృత్తిలో కేవలం ధనార్జనమే పరమావధిగా పెట్టుకొనక ఆనాడు కడగండ్లు పడే ప్రజా జీవితమును ఎలా ఉద్ధరించాలా అని ఆలోచించుచుండేవాడు. ధైర్య సాహసములు గల సింహం కిషోర్ మణియే చెప్పవచ్చును. చిన్నప్పటి నుండి ఆర్య సమాజం కొరకు కృషి చేయటం ఈయనకు ఇష్టం. న్యాయవాద వృత్తిలో ఆదాయం పెరిగినా స్వార్థమునకు ఉపయోగించుట కంటే ఆర్య సమాజ పనులకే వెచ్చించుచుండేవాడు. ఇసార్ గ్రామంలో సంస్కృత పాఠశాలను స్థాపించి దాని యందు సమర్థులైన పండిత ప్రకాండులను నియమించి దాని పోషణ అంతను తానే నిర్వహించుచుండేవాడు. 1898 భారతదేశానికి ఉత్తర దిగ్భాగం అంతా కరువు దేవత విశృంఖలంగా విలయ తాండవం చేయటం ప్రారంభించినది. వర్షములు లేవు, పంటలు లేవు, రైతులంతా వ్యవసాయం లేక కష్టాల పాలైనారు.
2: బ్రిటిష్ ప్రభుత్వం సైతం ప్రజల కరువు బాధలను కల్లారా చూచి కూడా తగిన సహాయం చేయక సవతి తల్లి భావంనే చూపించినది. ప్రజాభిమాని, దేశాభిమాని, కరుణార్థ హృదయుడైన లాలా లజపతిరాయ్ ఒక పెద్ద దుప్పటిని జోలిగా కట్టుకుని మెడలో వేసుకుని ధనవంతుల ఇండ్లకు పోయి బిచ్చమెత్తు అని బాధితులను పోషించుకుండేవారు. త్యాగధనుడు, విద్యాభిమాని, ఆర్తరక్షకుడు, నిస్వార్థ సేవాపరుడు అయిన లాలా లజపతిరాయ్ క్షామ పీడితుల బ్రతికించుట కొరకై జోలి కట్టుకుని భవతీ భిక్షాందేహి అని అరిచినంతనే లాలా లజపతిరాయ్ సేవకు నీరై ధనవంతులందరూ 2 ఇంతలు 3 ఇంతలగునట్లు ఆహార పదార్థములను వేసి అతడి చేయి ప్రజాసేవకు ముగ్ధులై తాము కూడా తగిన సహాయం చేసి ధనాధికులైన ప్రజలు

0: అందరూ వెంటపడేవారు. 1888లో ప్రయాగ యందు జరిగిన సమావేశమునకు మాత్రం వచ్చి వీరు అందులో సభ్యులుగా చేరారు. ఆనాటికి 3 సంవత్సరాల వయసు వాడైన లాలా లజపత్ రాయ్ గారు పిట్ట కొంచెం కోతుగణం అన్నట్లు వయసులో తక్కువ వాడైనను సహజంగా ఉత్తేజకరమైన శక్తి సంపన్నుడు.
1: 1905 సంవత్సరంలో ప్రత్యేక వంగరాష్ట్రంను విభజించుట విషయమై ప్రజల ఆందోళన సాగించారు. అదే సమయంలో రావాల్పిండి రైతులందరూ పన్నులు హెచ్చించినందుకు అసమ్మతి తెలుపుచు వ్యతిరేకోద్యమం లేవతీశారు. విద్యాధికులైన పెద్దలు, ప్లీడర్లు వగైరారందరూ రైతుల పక్షం చేరి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. అందులో లజపత్ రాయ్ గారు అగ్రనాయకుడు. ఈయన జిల్లా మేజిస్ట్రేట్ గారితో రైతుల విషయమై మాట్లాడినా ఆయన అసభ్యంగా మాట్లాడి రాయిని ఒక్కరిని వదిలి మిగిలిన ప్లీడర్లందరినీ బంధించారు. ఎటువంటి నేరారోపణకు అవకాశమేమని రాయ్ గారిని బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేసి దేశం నుండి బహిష్కరించవలసిందిగా శిక్ష విధించారు. అనేక హింసలు పెట్టారు. అటు బ్రిటిష్ పార్లమెంటు ప్రజల యొక్క ఒత్తిడి తట్టుకోలేక భారతదేశ మంత్రి లజపత్ రాయ్ను విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడు. ప్రజల ఆందోళన వలన, అధికారుల వలన రాయ్ను విడిచిపెట్టారు. భారతదేశంలో 4 మూలలు ఇతని ప్రఖ్యాతి ప్రజ్వలించినది. సాహస విక్రమోపేతమైన నాయకుడు దొరికాడని అందరూ పంజాబ్ కేసరి అని కొనియాడినారు. లాహోర్ పట్టణంలో కూడా పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ ఆధ్వర్యం మీదనే నల్ల జెండాలు చేతపుచ్చుకొని సైమన్ వెనక్కి తరలి పొమ్మని కేకలు భూమి ఆకాశములు నిండినవి. బ్రిటిష్ ప్రభుత్వం 144 సెక్షన్ను అమలుపరిచి ఆయుధ పాండ్లైన పోలీస్ భటులను సిద్ధం చేసినది. ఊరేగింపుకు ముందుగా మార్గదర్శి అయి నడుచున్న లజపత్ రాయ్ గారి తలపై కొట్టారు. మరొక లాఠీ దెబ్బ సరిగ్గా గుండె మీద తగిలినది. అంతకుముందే క్షయవ్యాధి తగిలి తగ్గినది మొదలు తిరిగి శరీర దారుఢ్యం కోలుకొనలేదు. అయ్యో, నా దేశమునకు స్వతంత్ర సంపాదన చేసి దాన్ని చూచు భాగ్యమైనను కలగజేయవా, స్వతంత్ర పిపాసు దృష్టితో తుదకు క్షయరోగమును కూడా లక్ష్య పెట్టుకున్న నేను ఈ గాయానికి గురికావలసి వచ్చిందే అంటూ కన్నుమూశారు. ఇటువంటి ఉత్తమ నాయకులు జన్మించిన భారతదేశపు కీర్తి ప్రపంచమంతా వ్యాపించెను.
2: ప్రతి ఒక్కరికి పుస్తకాలు మంచి నేస్తాలు. మనకు తెలియని అనేక విషయాల గురించి తెలిపేవి పుస్తకాలు. అలాంటి పుస్తకాలు ఎలా తయారవుతాయో వాటి వివరాలు ఉమ్మిడి సుబ్బారావు చెబుతానంటున్నాడు, వినండి మరి.
3: అసలు పుస్తకాల తయారీ ఎలా మొదలైందో తెలుసా? ప్రాచీన కాలంలో తాటాకుల పైన రాసేవారు. ఆ తర్వాత 1884లో జర్మనీ దేశస్థుడైన డాలో కర్రగుజ్జు సల్ఫేటు ఉపయోగించి కాగితాలను తయారు చేసే విధానం కనిపెట్టాడు. అయితే చేత్తోనే రాసుకోవలసి వచ్చేది. క్రీస్తుకం 9వ శతాబ్దిలో అచ్చు ఆవిష్కరణతో గొప్ప సాంఘిక విప్లవం మొదలైంది. మధ్య ఆసియా, అరేబియా, యూరప్లకు అచ్చు పని వ్యాపించింది. చెక్కపై ఉబ్బెదిక అక్షరాలు చెక్కి వాటిపై సిరా రాసి ముద్రించేవారు జర్మనీ దేశస్థుడైన జాన్ గుటెన్బర్గ్ మహనీయుడు. 15వ శతాబ్దంలో అచ్చు యంత్రాన్ని తయారు చేసి అనేక మార్లు ఉపయోగించే విధంగా లోహపు అక్షరాలు తయారు చేశాడు. వాటిని సమతలమైన ప్లేటు రూపంలోనికి మార్పు చేసి అక్షరాలపై సిరా పూసి యంత్రం సహాయంతో పేజీలను ప్రింటు చేశాడు. ఆ కాగితాలన్నింటినీ వరుసగా పెట్టి పుస్తకంగా కుట్టాడు. గూటెన్బర్గ్ 10 ఏళ్లు శ్రమపడి 96 బైబుల్ ప్రతులను ముద్రించాడు. దీన్ని గూటెన్బర్గ్ బైబుల్ అన్నారు. 16వ శతాబ్దికి అచ్చు యంత్రం అన్ని ఖండాలకు వ్యాపించింది. పారిశ్రామిక విప్లవంతో ప్రింటింగ్ యంత్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి. భారతదేశంలో గోవాలో పోర్చుగల్ క్రైస్తవ మిషనరీలు 16వ శతాబ్దంలో పోర్చుగీసు భాషలో మత గ్రంథాలను ప్రచురించాయి. అచ్చు యంత్రాలు కనిపెట్టక ముందు చేత్తో రాసిన పుస్తకం వెల 2000 రూపాయల వరకు ఉండగా నేడు అచ్చు పుస్తకాలు చాలా చౌకగా దొరుకుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి పుస్తకాలను కొని చదవాలి. అంతేకాదు, పుస్తకం ప్రతి ఒక్కరికి మంచి స్నేహితుడు.
2: మనిషికి ప్రాణం చాలా విలువైనది. తుపాకీ నుండి పేల్చే బుల్లెట్లు చాలా విషపూరితంగా ఉంటాయి. ఈ శరీరంలో ఉంటే ప్రాణం పోవడం ఖాయం. అలాంటి వాటి నుండి రక్షణ పొందడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వాడతారు. అవి ఎలా తయారవుతాయో కే రాజేష్ వివరిస్తామని అంటున్నాడు.
4: మనం తరచు పేపర్ టీవీలలో బుల్లెట్ గాయాలు, బుల్లెట్ దూసుకుపోయింది అని చదువుతాం, చూస్తాం. అసలు బుల్లెట్ని దేనితో తయారు చేస్తారో తెలుసా? సీసంతో తయారు చేస్తారు. అది విషపూరితం. చాలా రోజులు మనిషి శరీరంలో ఉండిపోతే కొన్నాళ్ళకి ప్రాణం పోవటం ఖాయం. మరి హింస పెరిగిన ఈ రోజుల్లో రైఫిల్స్, మిషన్ గన్స్ నుంచి బుల్లెట్స్ ఎప్పుడు దూసుకుపోతాయో తెలియదు. అందుకే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లని కమాండోలు తొడుగుతారు. 10 మీటర్ల దూరం నుంచి రైఫిల్ పేల్చినా దీనివల్ల అది ధరించిన వ్యక్తికి ప్రాణహాని కలగదు. దీనికి వాడే ఫ్యాబ్రిక్ వేడి వర్షం, ఉక్కపోత, పురుగులు, నిప్పికి, అల్ట్రావైలెట్ కిరణాలకి చెక్కు చెదదు. ప్రస్తుతం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు నైలాన్ కాక కెవ్లార్ ఫ్యాబ్రిక్తో సెరమిక్ ప్లేట్లతో తయారవుతున్నాయి. పోలీసులు 3 కేజీలు బరువుండే కెవ్లార్ అనే ప్రత్యేక వస్త్రంతో తయారైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని వాడుతున్నారు. ప్రత్యేక రక్షక దళారు వారు

0: కేజీలు బరువు ఉండే 3 పార్ల బుల్లెట్ ప్రూఫ్ స్టీల్ సెరమిక్ ప్లేట్ పాలిథిన్ ప్లేట్లు ఉన్నది వాడుతున్నారు.
1: ప్రతిరోజు మనము చూసి వాడే చాక్ పీస్ ను తడిపితే దాని నుండి బుడగలు వస్తాయి. అలా ఎందుకు వస్తాయో చెబుతున్నాడు గుత్తి చిరంజీవి.
2: చాక్ పీస్ ని ఎప్పుడైనా నీటిలో వేసి చూసారా? బుడగలు వస్తాయి. ఎందుకని? చాక్ అనేది కాల్షియం కార్బోనేట్, వాటి అణువులు దూరం దూరంగా ఉండి అందులో గాలి ఉంటుంది. మనం చాక్ పీస్ ని నీటిలో వేయగానే గాలి ఉన్న ప్రాంతంలోకి నీరు చొరబడుతుంది, గాలిని బయటకు నెట్టేస్తుంది. అందుకే బుడగలు బయటికి వస్తాయి.
1: ఆంగ్లేయుల వారి దాస్య శృంఖలాల నుండి విముక్తి పొంది స్వతంత్ర భారతదేశము తమ జెండాని ఎగురవేయడానికి దానిని తయారు చేసినటువంటి మహామనిషి స్వర్గీయ పింగళి వెంకయ్య. వారిని గురించి చెబుతానంటున్నాడు బి పవన్ కుమార్. విందామా మరి.
3: 1905లో బెంగాల్ విభజన జరిగింది. దీనిని బెంగాల్ ప్రజలు బాగా వ్యతిరేకించారు. ఈ సంఘటన భారత జాతీయ ఉద్యమం ఊపందుకోవడానికి తోడ్పడింది. ఈ సంఘటన అనంతరం లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ దేశమంతటను ఆంధ్రదేశం పర్యటించి బ్రిటిష్ వారి ఆగడాలను వివరించారు. ఆ తరువాత ఆంధ్రులు పెద్ద స్థాయిలో పాల్గొన్నారు. ఈ దశలో కృష్ణా జిల్లా బట్లు పెనుమర్లులో జన్మించిన వెంకయ్య గారు భారత జాతీయ పతాకం రూపొందించారు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఎగురవేశారు. 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రదర్శించి మహాత్మా గాంధీజీ సూచనల మేరకు కొద్ది మార్పులు చేశారు. ఈ పతాకంలో కాషాయం రంగు పైకి, మధ్య తెలుపు, క్రింద ఆకుపచ్చ ఉంటాయి. తెలుపు రంగుపై రాట్నం ఉంటుంది. జాతీయ ఉద్యమానికి స్ఫూర్తిని ఇచ్చింది.
1: ఇప్పుడొక పాట విందాం. పాటను పాడుతున్న వారు పి యమున, వై మౌనికా సాయి, ఎస్ తేజశ్రీ.

0: ప్రతి మనిషికి నిజాయితీ చాలా అవసరం. కష్టపడకుండా అన్ని ఉచితంగా రావాలనే వాళ్ళకి పని ఉండదు, డబ్బు ఉండదు. జీవితంలో వారికి జీవనం కూడా కష్టమవుతుందని ఈ కథ ద్వారా తెలుసుకుందాము. ఇందులో పాల్గొంటున్న వారు బి విశ్వతేజ, బి బాల వెంకటేశ్వర్లు.
1: రాజు, గోపి అనే ఇద్దరు స్నేహితులు బ్రతుకు తెరువు కోసం పట్టణం వచ్చారు. ఒక ధనవంతుడి దగ్గరకు వెళ్లి ఏదైనా పని ఇమ్మని అడిగారు. ఆయన వారికి ఒక వెదురుబుట్టను ఇచ్చి సాయంత్రం వరకు దీంతో నీళ్లు తోడండి అని చెప్పారు. వెదురుబుట్టతో నీళ్లు తోడాలా? అతను పిచ్చివాడైనా అయి ఉండాలి, లేదా మనకు పని ఇచ్చే ఉద్దేశం లేకుండా అయినా ఉండాలి అన్నాడు రాజు. ఆయన ఉద్దేశం ఏదైనా అవని, మనకు పని కావాలి, సాయంత్రం వరకు చేసి చూద్దాము, పని ఇచ్చాడా సరే, లేకుంటే మరో చోటికి వెళ్దాం అన్నాడు గోపి. ఇద్దరూ నూతి దగ్గరకు వచ్చారు. ఇంత తెలివి తక్కువ పని నేనెప్పుడూ చేయలేదు, చేయను కూడా అంటూ రాజును

0: సన్నిధి పక్కనే ఉన్న చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. గోపి వెదురుబుట్టను తాడుకు కట్టి నూతులోనికి వదిలి నీళ్లు తోడే పనిలో నిమగ్నమయ్యాడు. కొన్ని గంటలు గడిచిన తరువాత గోపికి నూతులోంచి పైకి లాగిన బుట్టలో కొన్ని బంగారు నాణాలు కనిపించాయి. గోపి ఆశ్చర్యంగా రాజును నిద్రలేపి చూపించాడు.
1: మన పంట పండింది, వీటిని వ్యాపారికి ఇవ్వకుండా ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాము, వీటితో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అంటూ ఆనందంగా అన్నాడు రాజు. గోపి ఒప్పుకోలేదు. బంగారు నాణాలు పట్టుకుని ధనవంతుడు ఇంటి వైపు వెళ్లాడు. బంగారు నాణాలతో వచ్చిన గోపిని చూడగానే ఆయన ముఖం సంతోషంతో విప్పారింది. నేను పెట్టిన పరీక్షల్లో నువ్వొక్కడవే గెలిచావు. ఈ నాణాలు తీసుకుని వెళ్ళిపోతే నీకు ఏ మాత్రమే దొరికేది. నీ నిజాయితీ వల్ల శాశ్వతంగా నా దగ్గర ఉండగలిగే అవకాశాన్ని సంపాదించావు. చాలా రోజుల నుండి నా ఆస్తిపాస్తులను కాపాడే సమర్థుడైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నుండి వాటిని సంరక్షించే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నా ఆస్తిలో కొంత భాగం కూడా నీకు ఇస్తాను అని వ్యాపారి అన్నాడు. ఆ అవకాశం తాను కోల్పోయినందుకు బాధపడుతూ రాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
2: పిల్లల్ని తల్లిదండ్రులు ఆప్యాయతతో, లాలనతో, ఆలనతో, మాతృత్వపు మమకారముతో పెంచాలి. అంతేకాకుండా పెద్దవారి కోపతాపాలకు పిల్లల్ని బలి చేయడం, చిన్నారి మనస్సులను కష్టపెట్టడం చేయకూడదు. పిల్లలకి కూడా ఒక మనసు ఉంటుందని, అది గాయపడితే ఏం జరుగుతుందనేది ఈ నాటకం ద్వారా తెలుసుకుందాం. చిన్నారి మనసు నాటక రచయిత స్వర్గీయ నండూరి సుబ్బారావు గారు. ఇంకా విందామా?
3: అందరికీ నమస్కారం. నాటకం ప్రారంభం అవుతుంది అనుకుంటున్నారు కదూ, నిజానికి ఇది నాటకం కాదు, ఒక చిన్న సంఘటన. దాదాపు ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న సంఘటన, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే సంఘటన. ఇటీవలే నా అనుభవంలో జరిగిన సంఘటన. ఇంతకు నేను అవన్నీ అని మీకు సందేహం కలిగి ఉండవచ్చు. చిన్న చిన్న విద్యాలయాల్లో విద్యాబోధన ఎలా జరుగుతుందో పరీక్షించే ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగం నాది. అందలాది విద్యాలయాల్లో వేలాది చిన్నారులు మనసులని అర్థం చేసుకుంటున్న వ్యక్తిని నేను. ఒక ఊళ్ళో ఒక స్కూల్లో చదువుతున్న విద్యార్థి చిన్నకు సంబంధించిన కథ ఇది.
4: ఒరే చిన్న, మర్యాదగా చెప్తున్నా, రా బయటికి. నేను లోపలికి వచ్చానంటే ఒళ్ళు హోనం చేస్తాను. వస్తున్నావా రావటం లేదా చెప్పు, అసలేం జరిగిందో చెప్పు. అన్నం కంచం వదిలిపెట్టి నీవెందుకు లేచొచ్చావు? అమ్మ మీద తిరగబడొచ్చా? ఏరా మాట్లాడవు.
5: అది కాదు నాన్నగారు, నేను ఎన్ని సార్లు చెప్పినా వినకుండా అమ్మ నా కంచం అన్నయ్యకి పెడుతుంది.
4: ఏం పెడితే?
5: వాడి కంచం వాడుకుండగా నా కంచం ఎందుకు పెట్టాలి?
4: వాడి కంచం మట్టి అయిందట.
5: మరి ఆ మట్టి కంచం నేను ఎట్లా తినను? అది కాక ఒకళ్ళ కంచంలో ఒకళ్ళు తినడం ఆరోగ్య రీత్యా మంచిది కాదని మీరేగా చెప్పారు.
4: పోనీ, ఆ కంచం అక్కర్లేదు, ఇంకో కంచం పెట్టమని అమ్మతో నెమ్మదిగా చెప్పొచ్చు కదా. దాని మీద తిరగబడటం దేనికి?
5: మొదట నింపాదిగానే చెప్పా.
4: ఆ చెబితే
5: ఇదిగో చూడండి, అనవసరంగా పెద్ద గ్లాసుతో నెత్తి మీద ఎలా ముట్టిందో నెత్తురొస్తుంది కూడాను.
4: ఏది చూడని? ఇదిగో సీత, నిన్నే పిలిచేది. ఆ ఏమిటంట? ఇలా కొట్టింది నీవేనా?
6: ఏం చేయమంటారు విసిగించి చంపుతుంటే?
4: ఎంత విసిగిస్తే మాత్రం ఇంత దెబ్బ కొట్టేది? బుద్ధి లేకపోతే సరి.
6: వాడి ముందే మీరు అలా మాట్లాడుతుండటం బట్టి కదూ వాడలా అలుసు తీసుకుని ఎగురుతుంది.
4: ఒరే చిన్న, రోజు రోజుకు నీ ఆగడం మరీ ఎక్కువైపోతుంది.
5: ఊరుకో తమ్ముడు, ఏడవుకురా. ఇందులో నా పొరపాటు లేదు. ఒకళ్ళ కంచంలో ఒకళ్ళు తినకూడదని చెప్పేది వీళ్ళే, మళ్ళీ గ్లాసులు పెట్టి తలాల మీద కొట్టేది వీళ్ళే.
4: ఇదిగో నిన్నే సీత, ఒకసారి ఇట్లారా విన్నావా వాడన్న మాటలు? దీనికి సమాధానం ఏం చెప్తావో చెప్పు. వాడినంత దెబ్బ ఎందుకు కొట్టినట్లు? కేవలం నిన్ను ఎదిరించాడనే కదా. పిల్లలు మనస్సు చాలా సున్నితం, అర్థం చేసుకుని పెంచాలని నీకు 100,000 సార్లు చెప్పాను.
6: ఇలాగే నేర్పి పెట్టండి, రేపు నెత్తికెక్కి పిండి కొడతాడు, అప్పుడు గాని తెలిసిరాదు మీకు.
4: బుద్ధి ఉన్న వాళ్ళకి చెప్పవచ్చు.
6: అవునులేండి, నాకన్నా మీకు ఆ ముద్దుల కొడుకు మీద ప్రేమన్న సంగతి తెలుసు.
4: వాడిలో ఉన్న మంచి గుణాలు అర్థం చేసుకున్నావా? పొద్దున్నే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటాడు. క్లాసులో 1st మార్కులన్నీ వాడివే. కాకపోతే వాడికి ఆత్మాభిమానం ఎక్కువ.
6: ఇంతున్నాడో కాడో వాడికి ఇంత పొగరు దేనికి?
4: పొగరు కాదు, చెప్తున్నాగా వాడికి ఆత్మాభిమానం ఎక్కువని.
6: అవునులేండి.
4: నీకు నచ్చ చెప్పటం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. ఏమిటి ఇల్లంతా గందరగోళంగా ఉంది, ఇంటి నిండా సామాన్లు విసిరివేయబడ్డా ఏమిటి? దొంగలు పడలేదు కదా సీత? సీత ఏమేం పోయా ఇంట్లో?
6: పోవడమేమిటి?
4: ఇంట్లో దొంగలు పడ్డట్లుంటేను అడుగుతున్నా.
6: నన్ను అడుగుతారే, మీ ముద్దుల కొడుకున్నాడుగా వాడినే అడగండి.
4: చిన్న ఏమైనా చేశాడా?
6: అయ్యో ఏమన్నా చేశాడా అని అడుగుతున్నారు.

0: అయ్యో నా రాత, ఏమీ చేయకుండా వారు బుద్ధిమంతుడిలా ఉన్నదెప్పుడు?
1: ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు ఆ ఉపన్యాసం?
0: అవునులేండి, నేనేం మాట్లాడినా అది మీకు ఉపన్యాసం లాగానే ఉంటుంది. ఇదిగో చూడండి, చేతి మీద ఎలా కొరికాడు, కండ ఊడి వచ్చేటట్లుగా. పైగా నేను కైక లాంటి దాన్నట.
1: ఇంట్లో సామాను అలా పడిందేమిటి?
0: అదే వాడిని అడగండి, ఇల్లంతా రావణ కొంప చేసి పారేశాడు. అమ్మో, వాడు పిల్లవాడు కాదు గాని నా పాలిట యముడులా తయారయ్యాడు. ఈ కొంపలో వాడితో క్షణం వేగలేను.
1: అసలు ఎందుకు వచ్చింది?
0: ఏమో వాడినే అడగండి, ముద్దుల కొడుకు కదా.
1: ఏదో వాడిని రెచ్చగొట్టి ఉంటావు.
0: అంతేముంది, వాడిని అదుపులో పెట్టలేరు. కాని
1: ఇందులో తక్కువ తిన్నదెవరు?
0: వాడి ముందు మీరు ఇలా అనబట్టి కదూ వాడికింత లోకువయింది.
1: దరిద్రపు ఇల్లు, ఇంతకీ ఏడి వాడు.
0: ఇందాకటి నుంచి సామానంతా ఇంట్లో విసిరి కొట్టి మీరు వస్తారని తెలిసి గదిలో దూరి తలుపు బిగించుకొని కూర్చున్నాడు.
1: ఒరే చిన్న, తలుపు తీయి.
2: మీకు దండం పెడతా నాన్నగారు, ఇంకెప్పుడు ఇటువంటి పనులు చెయ్యను.
1: ముందు మర్యాదగా తలుపు తెరుస్తావా తెరవ్వా?
2: తెరిస్తే మీరు నన్ను కొడతారు.
1: కొట్టడం కాదు, ముందు తలుపు తీయి.
2: మీరు కొడతారు.
1: అయితే ఉండు, నీ పని చెప్తా.
0: ఆగండి ఆగండి, ఏమిటా తామసం? అంత లావు కర్ర పెట్టి గొడ్డును బాదుతున్నట్లు బాదుతున్నారు.
1: ఇంకా వాగావంటే నీ గతి కూడా ఇంతే అవుతుంది.
0: అయ్యో అయ్యో, పిల్లాడు సొమ్మసిల్లిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. ఒరే రాజు, కాసి నీళ్లు పట్రా. అయ్యో నా బిడ్డ, చిన్నా చిన్నా.
1: నీ కళ్ళు చల్లపడ్డాయా? ఇప్పుడు హాయిగా నిద్రపో.
0: చాలేండి ప్రతాపం, తగిలేది తప్పేది తెలియకుండా కర్ర పెట్టి గొడ్డును బాదుతున్నట్లు బాది. ఇంకా చూస్తారేమండి, వెళ్ళి డాక్టర్ని పిలుచురాక.
2: అమ్మా.
0: ఒరే రాజు, స్పృహ వస్తోందిరా నాయనా చిన్నా.
2: అమ్మా.
3: రండి డాక్టర్ గారు.
2: మరేం పర్వాలేదు, భయంతో గుండె బాగా కొట్టుకుంటుంది, కాసేపట్లో కోలుకుంటాడు. అడిగితే వేడి వేడి కాఫీ మాత్రం ఇవ్వండి, అతన్ని డిస్టర్బ్ చేయొద్దు. లోపలికి తీసుకువెళ్ళి గదిలో ఫ్యాన్ కింద పడుకోబెట్టండి. నేను వెళ్తాను రామారావు గారు, అవసరమైతే కబురు చేయండి, వెంటనే వస్తా.
1: చిత్తం. ఒరే రాజు, ఇలా రా. అసలేం జరిగింది ఇవాళ?
4: ఏం లేదు నాన్నగారు, ఇవాళ స్కూల్లో వార్షికోత్సవాలు జరిగాయి. పితృవాక్య పరిపాలన అనే నాటకంలో చిన్న రాముడు వేషం వేశాడు. రాములు వారి వేషానికి చిన్నాకి నీలం రంగు వేశారు. చిన్నాకు ఆ నాటకంలో డిఈఓ గారు మొదటి బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి మీకు అమ్మకు చూపెడదామని సంతోషంతో ఇంట్లోకి పరిగెత్తుకొస్తుంటే దారిలో ఉంది కాబోలు కొబ్బరి నున్న సీసా చూడక తన్నేశాడు. అమ్మవాళ్ళని చచ్చేట్లు కొట్టి నెత్తి మీద ముట్టింది. ఆ దెబ్బ మొన్న గ్లాసుతో కొట్టిన గాయం మీద తగిలితే వాడు తిరగబడ్డాడు.
1: అంతేనా జరిగింది?
4: అమ్మకు కోపం వచ్చి మూలనున్న కర్ర తెచ్చింది. ఆ కర్రతో మళ్ళీ కొడుతుందేమోనని చెయ్యి కొరికి ఆ కర్ర లాక్కొని గదిలోకి పోయి తలిపేసుకున్నాడు. ఆ తర్వాత మీరొచ్చారు.
1: సరే, నీవు లోపలికి వెళ్ళి అమ్మను ఒకసారి ఇలా పంపించు.
5: ఎవరు, రామారావు గారేనా? ఏమిటి అదోలా కనిపిస్తున్నారు?
1: ఎవరు, హెడ్ మాస్టర్ గారా? రండి కూర్చోండి. ఈరోజు మీ స్కూల్లో పోటీలు జరిగాయట.
5: ఆ సంగతే మీతో చెప్పిపోదామని వచ్చాను. ఈ రోజున మీ చిన్న రాముడిగా నటించాడు. క్లాసు లీడర్గా ఉన్నాడా? వాడి పేరు చెబితేనే ఒక్కడు కూడా మాట్లాడు, అల్లరి చేయడు. మంచి అడ్మినిస్ట్రేటరు. క్లాసులో అన్ని ఫస్ట్ మార్కులు వాడివి. మంచి ఆత్మగౌరవం ఉన్న మనిషి. డిఓ గారు ముచ్చట పడిపోయి స్వయంగా బహుమతి ఇచ్చారు.
1: అలాగా?
5: అలా ఉన్నారేం రామారావు గారు, ఇంట్లో బాగుండలేదా?
1: ఏదో మనసు బాగుండలేదులేండి.
5: అలాగా అయితే వస్తాను, సంతోషంతో ఉండబట్టలేక చెబుతామని వచ్చాను.
1: థ్యాంక్స్ అండి, ఉంటాను. ఇదిగో సీత, విన్నావా హెడ్ మాస్టర్ గారు ఏమన్నారో? నీతో లక్ష సార్లు చెప్పాను మన కోపాలు విసుగులు పిల్లల మీద చూపకూడదని. ఈరోజు తప్పంతా మనదే. బహుమతి వచ్చినందుకు మెచ్చుకోక కొట్టాము. ఆ చిన్నారి మనసు ఎంత గాయపడిందో కదా. వాడి మనసులో ఇప్పుడు ఏ భావన ఉంటుందో అదే వాడి మనసులో స్థిరంగా పాతుకుపోయి చచ్చినా పోదు.
6: నాన్నా నాన్నా, చిన్నా కనిపించడం లేదు ఇంట్లో.
1: కనిపించడం లేదా? దొడ్లోకి గాని వెళ్ళాడేమో చూసావా?
6: ఇల్లు దొడ్డి అన్నీ వెతికాను, ఎక్కడా కనిపించడం లేదు.
1: పద పద చూద్దాం చిన్నా చిన్నా.
7: చూసారా, సహనము ఓర్పు లేని తల్లిదండ్రులు మూలంగా బిడ్డ ఏమైపోయాడు. పిల్లలు ఎందుకు ఇంటి నుంచి పారిపోతారో ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. బిడ్డకు అమ్మా నాన్న ప్రాణమైన తల్లి ఆలనలో లాలనలో మాతృత్వం మమకారంలో అనిర్వచనీయమైన ప్రేమను పొందాలనుకుంటాడు. అందుకే ఆడవాళ్ళు పిల్లల్ని పెంచే విషయంలో ఆలోచించండి. మీరు చిన్న తల్లిలా మారకండి.
8: నాటకం విన్నారుగా. ఇందులోని పాత్రలు, పాత్రధారులు రామారావు,
1: పీలీలానంద్,
8: సీత.

0: దివ్య
1: చిన్న
0: ఎస్డి మస్తాన్వలి
1: రాజు
0: డి పవన్ కుమార్
1: ఇన్స్పెక్టర్
2: ఎస్ జగదీష్
1: హెడ్ మాస్టర్
3: జి వినయ్ కుమార్
1: డాక్టర్
0: ఎస్ వినయ్ కుమార్
4: దేశ ప్రగతికి పచ్చని చెట్లు కావాలి. కూడు గుడ్డ గాలి నీరు అన్నింటికి చెట్లు ఆధారం. వాటిని పడగొట్టడం వలన వచ్చే పరిణామాలను వాతావరణ మార్పులను రోజు చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఒక పాట పాడువారు డి లావణ్య జే సరస్వతి కే కల్పన.

0: మీరు ఇంతవరకు ప్రకాశం జిల్లా బట్టవీరన్న అండ్ బీరక నాగయ్య హై స్కూల్ జాండ్రపేట బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత పట్టపు వినయ్ చంద్ర.
1: ఈనాటి బొమ్మలీలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 3 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం కొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.
1: త్యాగమతి నాటకం రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు వరదాచార్య, శ్రీ కేతోజు భానుప్రకాష్, యజ్ఞేశుడు శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, రామానుజాచార్య శ్రీ కృష్ణార్జునరావు వెన్న, దాశరథి డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, త్యాగమతి కుమారి ఎంబి హిమచంద్రిక, శేషక్క శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, తాయారమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి సతీ త్యాగమతి.

0: దేవి, ఎప్పుడు ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబిల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి, అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశ, బాగున్నావా?
0: ఎవరు? తాయారమ్మా, రామ్మా. జాము పొద్దెక్కింది కదా, రోజటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా, అంతే.
1: మీ ఆవిడింకా ఊరించి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలంటూ నా కొంప గులజేయదు.
1: నీదంతా పిసినార్తనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే పిసినార్తనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు, కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని హుఫ్ఫున ఊదేస్తావు.
0: అదంతా పొదుపులే బా, ఆ పిసిని కూడా తనం కాదు.
1: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
0: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఇంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
1: నాకేం వద్దులే కాని, ఇది విన్నావా?
0: ఏది? నువ్వు చెప్పందే.
1: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
0: ఎవరు?
1: అదేనయ్యా, నామాల పంతులు.
0: చెప్పు చెప్పు.
1: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
0: ఎవరు? రామలక్ష్మియా?
1: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
0: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్ళాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా.
1: అబ్బో, గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
0: అర్థమైంది, ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తాయారమ్మా.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశ, పైగా ప్రమాదం కూడాను.
0: అబ్బో, శేషక్క కూడా వచ్చిందే, కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
1: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగాలేమ్మా.
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. యజ్ఞేశ, అలంకరణ సామాగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి, త్వరగా, ఇదిగో డబ్బు తెచ్చాను.
0: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
2: అది సరే, ఇంతకు త్యాగమతి ఎటువంటిదో అర్థమైందా తాయారమ్మా?
1: నీకు బాగా తెలిసినట్లుందే, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
0: ఏమిటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను, అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
0: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి, నువ్వా? పిల్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశ, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
0: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. త్యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను.
1: పాపం, అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు, ఊరుకోవయ్యా.
0: నవ్వులాట కాదు తాయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడ నాకు అప్పచెప్పండి, మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా?
2: సర్లే, సంతోషించాం. కానీ ఆమె వచ్చి ఆరు నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
1: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశ, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్లో పడక తప్పదు. కానీ ఇందాక నువ్వు అన్నమాటను, ఓయ్, ఇందాక నువ్వు అన్నావే ఆ మాటను నిలబెట్టుకోవాల్సుమా.
0: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శశక్క, ఇదిగో నీ ఉంగరం, డబ్బులైతే
2: ఇదిగో లెక్క పెట్టుకో.
0: సరిగానే ఉన్నాయి. శశక్క, మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
2: అలాగే, పొద్దు పోయింది, వస్తా తయారక్క.
1: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
2: ఓ, నాకేం భయం లేదులే అక్క.
0: తాయారమ్మా, ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
1: అలాగే, కాని ఒక్క విషయం.
0: ఏమిటో చెప్పు.
1: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రూ

0: రోజు ఉతిగా ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్యబాధను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
1: అయితే ఒకసారి ఆవిడ ఇంటికి వెళ్ళమంటావా?
0: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి. కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
1: సరే సరే, అట్లాగే. ఏం మర్చిపోను గాని, ఏదైనా జరిగితే నీ వల్ల జరగలుతాయారమ్మా.
0: సరే వస్తాను.
2: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి.
3: వస్తున్నానండి.
2: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందువు గాని రా త్వరగా.
3: వచ్చాను.
2: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
3: అన్నట్లు యతిరాజులు, సద్గురువులు, రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేంచేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
2: పిచ్చిదాన, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి విచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
3: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతటా ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
2: అలాగా వస్తే రాని, కానీ మన ఇంట్లో ఏముంది?
3: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటు వెళ్ళకండి.
2: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్ళి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇహ దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
3: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
2: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
3: అమ్మో ఎలాగండి, ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కుని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
2: నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెప్తారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఏది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
3: ఇదిగోండి కండువా, పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా. పదండి.
2: సరే నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
3: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
2: నిజమే,
3: ఒక్కసారి చూస్తే చాలు, ఎన్ని వేల మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు, మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్ళిరండి.
2: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ ఖర్చు బాగానే ఉంటుంది, అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
3: సరే అయితే ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
2: ఊరికే భయపడకు పిచ్చిదాన, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు, వెళ్ళు వెళ్ళు.
3: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను ఇంటికి వెళ్తున్నాను.
2: సరే.

0: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు! రా రా, పూల తీగ వలే నడిచిరా, మందాకిన వలె కదలిరా, రా రా త్యాగమతి. సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈరోజన్నా నన్ను ధన్యుని చేయరాదా?
1: యజ్ఞేష, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.
0: వెళుదువుగానిలే, ఇంటికేగా, ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా. నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
1: పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం, దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు, మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
0: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, వారం రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు, రా నా బాహువుల్లోకి రా సుందరి, రా రా.
1: యజ్ఞేష, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
0: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల మూగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నేను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా.
1: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు, నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగలం పడదు, జాగ్రత్త.
0: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దు గాని.
1: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు, నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జిత్తులు మానుకో.
0: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు, ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరకు రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
2: శేషక్క, చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
3: అవును మరి, మహా తిప్పులాడి కదా.
2: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
3: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
2: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
3: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా, అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందా చెప్పు.
2: లేదమ్మా, ఆ అందమూ లేదు, ఈ పొగరు లేదు, కానీ ఆవిడికంత కోపం ఎందుకు ఇప్పుడు?
3: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్యలేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు గదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరుగుంటుంది.
2: అయినా అంత పెద్ద మనిషి ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది, ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
3: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం వాణ్ణి అలా కష్టపెట్టకు, ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు అవస్థపడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా, అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
1: నేను చిలకని ఎలకని కాను, నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి, ఎక్కడ పనిలేకపోతే సరి, వెళ్ళండి.
3: అదేమిటమ్మా అంత కోపం, నీ తెలివి తక్కువతనానికి మామీ దగ్గరతావేం త్యాగమ్మా.
2: శేషక్ నీ మంచుకోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
1: అమ్మా తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్ళి యజ్ఞేశుని వల్లో వాలండి, నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? చాలు చాలు,

0: చూడండి.
1: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్లేదాన్నేమో. నీ ఇలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క పోదాన్ రావే.
2: యథార్థవాది లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా? మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
0: మాయదారి పీడ.
3: గురుదేవా, ఆచార్యదేవా.
4: ఏమినాయనా?
3: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
4: అలాగే కాని దాశరథి, అష్టసహస్ర గ్రామం ఇంకెంత దూరంలో ఉన్నది నాయనా?
3: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాసపడుతూ ఈ గ్రామానికే రావటం ఎందుకు స్వామి?
4: నాయనా దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడున్నాడు. అతడెప్పుడో మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
3: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
4: ఏం భయం లేదు నాయన. శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
3: దాసోహం స్వామి. అయితే ఒక సందేహం.
4: కాని చెప్పు.
3: మనం ఆయనింటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో. ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
4: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్తమాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
3: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు అమృత తుల్యములు. ఆ గురువర్య.
4: దాశరథి.
3: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి.
4: సోదరులారా,
3: స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు, నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
2: అవును, మీ ఊరు వదిలి ఇంత దూరం వచ్చారే. ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా. ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
2: ఈ ఊరు కూడా అంతంత

0: మాత్రమేలండి, దీనికంటే మీ ఊరే నయం.
1: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
0: అయ్యో, నాకేం తెలుసు, మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్లారు.
1: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
0: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్లడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
1: నాకున్నదే అది. పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
0: అయితే ఓ పని చేయండి.
1: చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది.
0: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
1: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు కదా, పరిచారికులెవ్వరు కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతే కదమ్మా?
0: ఆ, అది శ్రీనివాస స్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు అక్క ఉంటారు. ఆ రెండు కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
1: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
0: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
1: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
0: అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా?
1: ఉన్నమాటంటే కోపమెందుకు తల్లి? ఏం లేదులే, అడగమ్మా.
0: మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు కదా, ఆయనతో పరిచయం లేదా?
1: ఏకేం, పరిచయం ఉందమ్మా. అయితే
0: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
1: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు, దాన ధర్మాలు చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
0: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
1: లేవమ్మా, ఏవి లేవు.
0: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
1: అంటే నీ ఉద్దేశం?
0: ఏం లేదు, మీరడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
1: అంటే?
0: అంటే ఏం లేదు, ఆడవాళ్లంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
1: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.
0: ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి.
1: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
0: ఇట్లా దయచేయండి.
2: తెల్లారిపోయింది, నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులెవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.
3: జై శ్రీమన్నారాయణ. జై.

0: జై శ్రీమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు, గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేయించేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటికి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంతా అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్ళేది?

0: తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
1: యతిరాజస్వామి, గురువర్య ఎంతకాలానికి మమ్మలను కటాక్షించారు? నా నాథుడు పని మీద పొరుగురుకు వెళ్ళినారు.

0: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
1: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం, కాషాయాంబరం, దీన్ని ధరించిరండి.
2: ధన్యురాలిని స్వామి.
1: గురుదేవా, కట్టుకోవటానికి కూడా సరైన చీర కూడా లేని ఈ బీదరికపు గృహంలో ఇంతమందికి భాగవత అర్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
0: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
2: పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి క్షమించండి.
0: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
2: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కెన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి ఆజ్ఞ ఇవ్వండి.
0: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బావుండేది.
2: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాటపడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి. మీరు కానివ్వండి.
0: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
2: ఇప్పుడే వస్తాను స్వామి.
0: అలాగే తల్లి.
2: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షనెలా తట్టుకోవడం, ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కాని ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవతదీనం. నేను నిమిత్తమాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం ప్రాణేశ్వరాయ నమః, ఓం పతిదేవాయ నమః. సర్వం భగవదర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది. దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది, మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది? ఆ సుందరి, నా కల్లరాణి త్యాగమతేనా? ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి. అబ్బో, ఏమా నడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి రా, ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
1: యజ్ఞేష, జీవితంలో ఎన్నడూ ఎదురుచూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
1: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీజనమా అడుగు సుందరి, నా సర్వస్వం నీకు అర్పిస్తాను.
1: అవేమీ అవసరం లేదు యజ్ఞేష, ఈరోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా?
1: అవును యజ్ఞేష, శ్రీరంగ క్షేత్రం నుండి

0: భగవద్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
1: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
0: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను. ఈ పూటకు మాట దక్కించు.
1: చచ్చా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
0: అదే కదా నా బాధ. యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
1: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
0: తర్వాత తీరిగ్గా ఆలోచించుకోకాని, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులిప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
1: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
0: అంటే?
1: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
0: నీకిది తగదు యజ్ఞేశ. నిస్సహాయురాలైన అబలను నీ తుచ్ఛమైన కోరికకు బలి చేస్తావా?
1: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది? నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా. కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇంచిపోతుంది.
0: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి, అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
1: అయితే రా, లోపలికి వెళదాం.
0: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు. స్వాములకు తదీ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
1: నమ్మమంటావా సుందరి?
0: నిన్ను నమ్మే కదా, సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
1: ప్రమాణం చెయ్యి.
0: మా ఆయన మీదొట్టు. సరేనా?
1: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్ని మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు. పో.
0: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తాన్లే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ధన్యవాదాలు, వస్తాను.
2: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి
0: స్వామి,
2: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
3: తల్లి త్యాగమతి
0: స్వామి,
3: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరి దానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
0: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
3: లేదమ్మా, లేదు, నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
0: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
3: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చెయ్యకమ్మా.
0: ధన్యురాలిని స్వామి.
2: గురువర్యా, పొద్దు వాటారుతున్నది, ఇంతవరకు వరదాచార్యుల వారు వేంచేయలేదు మరి.
3: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
0: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
3: లేదమ్మా, చాలా దూరం వెళ్లవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేం మళ్లీ వస్తామని చెప్పమ్మా.
0: అలాగే స్వామి.
2: ప్రాణేశుడి కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
3: అయ్యయ్యో, అదేమిటి తల్లి, నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు.

0: నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
1: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
0: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
1: అలాగే స్వామి.
0: సుఖీభవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి
2: స్వామి
0: పదండి.
3: జై శ్రీమన్నారాయణ.
4: జై శ్రీమన్నారాయణ.
5: జై శ్రీమన్నారాయణ.

0: త్యాగు, త్యాగు, నిన్నేనే.
1: ఎవరు?
0: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు.
1: ఏమండి?
0: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
1: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
0: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర? ఏం జరిగింది?
1: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
0: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
1: ఉదయమనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురుచూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
0: అయ్యయ్యో, గురుదేవులు వేం చేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని.
1: ఇంతకు మీరు వెళ్లిన పని ఏమైందండి?
0: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
1: అదంత తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుట్నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది.
0: సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
1: సరేనండి.
0: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
1: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
0: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావు, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను. సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
1: బాధపడకండి, స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
0: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
1: పోనీయండి, పదే పదే ఆ మాటెందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
0: అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
1: చాలేద్దరు, మీరు మీ చమత్కారం.
0: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనాం పరం తస్మతత్పదరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా, ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
1: మీకు చెప్పకే, చెబుతాను.
0: చెప్పు చెప్పు. నీకు సహకరించిన ఆ మహానుభావులెవరో చెప్పు, వారి కాళ్ళ మీద పడతాను.
1: అంటే ఎప్పుడు కాళ్ళ మీద పడడమేనా మీ పని?
0: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా? దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
1: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
0: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా? వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
1: లాభం కోరాడు.
0: ఏమిటది?
1: నన్నే.
0: నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
1: అనివార్యమైపోయిందండి.
0: అంటే?
1: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు. రాత్రికి వస్తా.

0: చాను.
1: మంచి పనే చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట, మరి నేను రానా?
0: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
1: సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం.
0: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు.

0: అబ్బాబాబాబా, చీకటి పడి చాలాసేపు అయింది, ఈ సుందరి ఇంకా రాదే? అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది ఏందబ్బా? ఈ విరహ బాధను ఎలా తట్టుకునేది? బయట పున్నమ చంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదేవబ్బా. కొంప తీసి మొగుడికి చెప్పిందా? ఏ అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిదే. చచ్చచ్చే, అలా ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసగ్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం. నా నిరీక్షణ ఫలించింది, నా నోములు పండాయి. ఈనాడు స్వర్గసుఖం అందుకో. అదేమిటి, వెంటంకెవరో వస్తున్నట్టున్నారే. ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే, మగాళ్ళగా అనిపిస్తున్నాడే. మొగుడు ఊరు నుంచి ఉడిపడ్డా ఏమిటి? చచ్చెవరా దేవుడా? సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
1: యజ్ఞేశ, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బా, అదే లేదు. మరి వీరు?
1: ఓ, వీరా? మా శ్రీవారే. మన విషయం అంతా చెప్పాలి. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా? మన విషయం చెప్పావా?
2: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు. నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
0: అబ్బే, దాన్నేముందండి, ఈ సంపదంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
2: అంతే అంతేనాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి. ఆపడం ఎవరితరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
0: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్ళారేమో, ఎప్పుడు వేయించేశారు?
2: ఏమడుగుతావులే, నా కర్మ కాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి,
1: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
2: అవునాయన, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారి
0: స్వామి,
2: వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవో,

0: తప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు. కాని ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియ సఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసేయి. యజ్ఞేశ
1: స్వామి,
0: సుఖీ భవ. సెలవు.
2: యజ్ఞేశ
1: అమ్మా,
2: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా. మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
3: అమ్మా, అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా, ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నా తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
2: అయ్యయ్యో, అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటి ఇది? నా కాళ్ళు వదులు. నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
3: లేదు తల్లి, లేదు. నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
2: అయ్యో, ఇందులో నీవు చేసిన పాపమేదీ లేదు, అంతా భగవంతుని లీల.
3: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను. నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా.
2: అయ్యో, ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి. ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
0: ఇదేమిటి యజ్ఞేశ, కరములు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
3: అయ్యా మహానుభావ, బుద్ధొచ్చిందయ్యా. నేనెంతో మహాప్రార్థన చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
0: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా, లే.
3: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించారు స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది.
0: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా. విఘ్నేశయ్యా, నిలబడు, లేవవయ్యా.
3: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
0: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు. నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది. చింతించకు.
2: కానీ యజ్ఞేశ,
3: అమ్మా,
2: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
3: అమ్మా, నాకే సొమ్ము అక్కర్లేదమ్మా. నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
0: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా? మా జీవితాలు ఏం కావాలి?
3: అయితే ఒక విన్నపం.
0: చెప్పు చెప్పు.
3: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
2: ఓ, దానిదేం భాగ్యం. రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకుని మనవి చేద్దాం.
0: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను. అందరి కోరిక నెరవేరుతుంది. పదండి.
3: ధన్యుడును స్వామి, ధన్యుడును.
4: జై
1: జై శ్రీమన్న.

0: మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా మల్లెపువ్వు చిత్రానికి పి. సుశీల పాడిన పాట.

చివరిగా విందాం చదువుకున్న అమ్మాయిల చిత్రానికి ఘనశాల పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి ఈ యువలయ క్విజ్ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని 0866-24888 నెంబర్కి మీ జవాబులు వాట్సాప్ చేయండి. యువల

యా క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. మరి ఈనాటి ఈ యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న ఏమిటంటే, వినండి జాగ్రత్తగా, మీ అందరికీ తెలిసిన లాంటి ప్రశ్నే, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా చెప్తారనేది. మొదటి ప్రశ్న ఏంటంటే, అశోకుడు, చంద్రగుప్తుడు, బిందుసారుడు, సముద్రగుప్తుడు. ఓకేనండి, అశోకుడు, చంద్రగుప్తుడు, బిందుసారుడు, సముద్రగుప్తుడు, ఈ రాజులలో భిన్నమైన వ్యక్తి ఎవరు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0826 24 888 12 నెంబర్కి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. అశోకుడు, చంద్రగుప్తుడు, బిందుసారుడు, సముద్రగుప్తుడు, ఈ రాజులలో భిన్నమైన వ్యక్తి ఎవరు? వెంటనే ఆన్సర్స్ని సెండ్ చేయండి. మీకోసం ఒక పాట వినిపిస్తాను. చాణక్య చంద్రగుప్త చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం పెండ్యాల.

బిందుసారుడు, సముద్రగుప్తుడు ఈ రాజులలో భిన్నమైన వ్యక్తి ఎవరు అని అడిగాను. మరి చాలామంది ఆన్సర్స్ వరదలాగా పంపిస్తున్నారు. చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ రాశారు అనేది. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియపోయినా తప్పు రాసినా పర్వాలేదు, ఓకేనా? ఆన్సర్ మాత్రం సెండ్ చేయండి. ముందుగా మనకి పంపించారు వెల్కమ్ టు యువలయ అంటున్నారు గంగాధర శాస్త్రి. తణుకు నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని, ఓకేనా? ఇక తర్వాత చూద్దాం. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు. ఆన్సర్ రైట్ అయితే రాశారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు అనుకున్నది ఎందుకు కరెక్టో అనేది, ఓకేనా? ఇక తర్వాత చూద్దాం. ముసాపేట నుంచి ఎం నరేష్ రోజా ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. కొలుసు వెంకట కృష్ణారావు గుంటూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారంటే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నారు అనేది. ఇంకెవరు రాసి పంపించారంటే రాజన్న సిరిసిల్ల జిల్లా చీరలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రాసి పంపించారు. ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం. భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, కానీ నేను బింబిసారుడు అనలేదు, బిందుసారుడు దాకోమిస్తే దు బిందుసారుడు, ఓకేనా? అది చెప్పాను, మీరు బింబిసారుడు అని రాశారు. కాకపోతే నేను ఇచ్చిన పదాల్లో వాట్స్లో ఈ బింబిసారుడు అయితే లేదు, ఓకేనా? బిందుసారుడు ఉన్నది. ఇక నెక్స్ట్ చూద్దాం. ధవళాలక్ష్మి నరసింహారావు వీరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రాశారు, వీరు బింబిసారుడు అని రాశారు, రాంగ్ ఆన్సర్. నేను బిందుసారుడు అని చెప్పాను. అశోకుడు, చంద్రగుప్తుడు, బిందుసారుడు, సముద్రగుప్తుడు ఈ రాజుల్లో భిన్నమైన వ్యక్తి ఎవరు? మనకి పంపించారు ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమీరం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి వెరీ గుడ్ అండి, వీరు ఆన్సర్ రాసి పంపించారు. నిజంగా తెలిసి రాశారా లేకపోతే నన్ను అడిగారా మీరు? ఓకే, కాకపోతే రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రాంగ్ ఆన్సర్ రాశారు పివై విజయశేఖర్ నంద్యాల నుంచి. ఓకే, రాశారు కాకపోతే ఆన్సరు రాంగ్ ఆన్సర్ రాశారు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. దస్తగిరి సంధ్య వీరు కడప నుంచి రాసి పంపించారు బింబిసారుడు అని రాశారు. అందరూ చాలామంది బింబిసారుడు అంటున్నారు, నేను చెప్పింది బిందుసారుడు, ఓకేనా? డిఫరెన్స్ తెలుసు కదా, బిందుసారుడు. ఆన్సర్ అయితే నేను చెప్పలేదు, నేను ఇచ్చిన పదాల్లో ఒక పదం అది, ఓకే? కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు దస్తగిరి సంధ్య కడప నుంచి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి పంపించారు వీరు ఎవరంటే రాధాప్రకాష్ కమ్మ నుంచి రాసి పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు, ఓకే అండి, వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే దేవులపల్లి హనుమంతరావు కూర్నావళి తెలంగాణ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. వీర కనకారావు ఎక్కడి నుంచి అయితే రాయలేదు మీరు ఊరి పేరు, ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత నాగేంద్రప్ప ఉడేవు మొలకలూరు కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శనం చేరవాళ్ళ నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఇంకా ఎవరు రాసి పంపించారంటే ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ టైపింగ్లో ఉన్నారు కానీ పంపించారు, ఇంకా ఏ ఆన్సర్ పంపించలేదు వారు. నేను చూద్దాం. నాగమణి ఒంగోలు నుంచి రాసి పంపించారు, వీరు ఏమంటున్నారంటే రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత చూద్దాం. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రాసి పంపించారు, యువలయాలో మొదటి ప్రశ్నకు ఆన్సర్ అంటూ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు మీరు, ఓకేనా? తర్వాత చూద్దాం మనకి ఎవరు పంపించారంటే చిన్నకేశ్వరరావు అత్తిల నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే

పాలెంపల్లయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అని రాశారు. వారి వింటూ ఉంటే మిగతా వాళ్ళు వాళ్ళ పేర్లు రాస్తారు. మీరు ఒక్కరే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిన ఉంటే మీ పేరు, మీ ఫ్యామిలీలో ఒకరి పేరు రాసి పంపించండి. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, కాకపోతే మీరు రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. మీరు హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. తర్వాత చూద్దాం, దొర్నాల బాలాజీ హైదరాబాద్ నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే స్పెల్లింగ్లో కొంచెం తప్పు రాశారు. మీరు రైట్ ఆన్సరే. గోగులమూడి రాధాకృష్ణమూర్తి చరిత బాపట్ల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇది మీరు ఎక్కడ సెర్చ్ చేయక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, మీకు హిస్టరీ చదివే ఉంటారు కాబట్టి తెలిసిన ఆన్సరే దాదాపుగా ఏమంటారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లత ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, వీరు కూడా బింబిసారుడు అని రాసి పంపించారు. నేను చెప్పింది బిందుసారుడు, ఓకేనా. వీరేం రాశారంటే, రాసి పంపించారు, మళ్ళీ ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి లత. తర్వాత చూద్దాం, చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. వీరు ఇంకెవరు పంపించారంటే కె శ్రీనివాస్ గుంటూరు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, మీరు పేరు ఊరు అయితే నాకు కనిపించడం లేదు. ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ రాశారు, పేరు రాయండి, ఊరు రాయండి, ఆన్సరు రాయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా. తర్వాత మనకి పంపించారు సతీరెడ్డి అనపర్తి నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, అనంతపురం నుండి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ప్రభా చీరాల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ సింపుల్గా రాశారు, తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. దొడ్డిపట్ల కోటేశ్వర వత్తిల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ చూద్దాం, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ని. ఓకేనండి, వెరీ గుడ్, చాలామంది ట్రై చేస్తున్నారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరు పంపించారంటే కొత్తగూడెం మిల్లంది నుంచి రాజేష్ ఖన్నా సునీత రాజ్ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ఆళ్ళగడ్డ విలేజ్ నుంచి రఫీ గురురెడ్డి రఫీ వీరిద్దరు రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత నంద్యాల జిల్లా భానుముఖల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ పంపించారు అండ్ షరీఫ్, వీరు కూడా పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, శేషాద్రి నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక తర్వాత నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. రాధా పంపించారు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే చూద్దాం, భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి. ఓకే, ఇప్పుడు మళ్ళీ రాసి పంపించారు, కాకపోతే మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, ట్రై చేస్తున్నారు మీరు. ఇక తర్వాత మనకి పంపించారు వీరెవరంటే, చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రాసి పంపించారు, రెండుసార్లు రాంగ్ ఆన్సర్ రాశారు, మూడోసారి రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే ఏ ఆన్సర్ తీసుకోవాలో మీరు చెప్పండి. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఓకే రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు? ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేషు రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంశ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రాసి పంపించారు, రెండు ఆన్సర్లు రాశారు. మీరు ఏమి చేద్దాం, రెండు ఆన్సర్లు ఏ ఆన్సర్ కరెక్ట్? తర్వాత

హస్తగిరి సంధ్య కడప నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, ఓకే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ముసాపేట నుంచి ఎం నరేష్ రోజా పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వనపర్తి నుంచి డి గోవర్ధనరావు ఇందిరాబాయి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు, ఓకే రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. అశోకుడు, చంద్రగుప్తుడు, బిందుసారుడు, సముద్రగుప్తుడు ఈ రాజులలో భిన్నమైన వ్యక్తి ఎవరు? ఓకేనా. తర్వాత మహమ్మద్ బురాన్ జానుద్దీన్ పంపించారు, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు వీరు. తర్వాత వీరెవరంటే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం రమణమ్మ బరీదు రమ్య, ఓకే ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఉన్నారు, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్ని. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి స్వరూప పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. ఊట్కూరు నుంచి డి అరుణ మోహన్జీ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, ఓకే రాంగ్ ఆన్సర్ రాశారు, కాకపోతే వీరు టీ తాగండి అని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే తర్వాత చూద్దాం, పాపినేనిపాల్ నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇందాకే పంపించారు కదా మీరు, కాకపోతే ఇందాక రెండు ఆన్సర్ రాశారు, ఇప్పుడు కరెక్ట్గా రైట్ ఆన్సర్ రాసి పంపించారు, వెరీ గుడ్. తర్వాత ఈ ఆన్సర్ రాశారు గంగాధర శాస్త్రి తణుకు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ఎఫ్ఎంఎస్ సర్దార్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ దస్తగిరి సంధ్య కడప నుంచి రాసి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ రైట్ ఆన్సర్ చేశారు, హైదరాబాద్ నుంచి పంపించారు వీరు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే ఇప్పుడు రెండు ఆన్సర్లు రాశారు మీరు, ఏది కరెక్టో చెప్పండి, మీరే చెప్పండి. తర్వాత గద్వాల జిల్లా వల్లూరు నుంచి కే పద్మ పెద్ద నరసింహ పద్మాబాయి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఇంకెవరు పంపించారంటే మూసాపేట నుంచి నరేష్ రోజా పంపించారు రాంగ్ ఆన్సర్ని, ఓకే. నేను అడిగాను ప్రశ్న, అశోకుడు, చంద్రగుప్తుడు, బిందుసారుడు, సముద్రగుప్తుడు, ఓకేనా, ఈ రాజులలో భిన్నమైన వ్యక్తి ఎవరు అని అడిగాను. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, చూద్దాం. ఇంకొకరు పంపించారు మనకి, భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బుర్హానుద్దీన్ ప్రీతి సురేష్ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు పద్మ పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరెవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ పంపించారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ని. ఇంకా టైప్ చేస్తున్నారు వారు. తర్వాత మూసాపేట నుంచి నరేష్ ఎం నరేష్ రోజా పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఓకేనండి, ఎవరంటే వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు ఊట్కూరు నుంచి డి అరుణ మోహన్జీ, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి. నేను అడిగాను ప్రశ్న, అశోకుడు, చంద్రగుప్తుడు, బిందుసారుడు, సముద్రగుప్తుడు వీరిలో భిన్నమైన వ్యక్తి ఎవరు ఈ రాజులు అని అడిగాను. గద్వాల నుంచి ఇంకొకరు పంపించారు, కే పెద్ద నరసింహ పద్మబాయి రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి. వీరందరిలో ఈ నలుగురిలో డిఫరెంట్గా ఉన్న రాజు ఎవరు అంటే సముద్రగుప్తుడు. ఈయన గుప్త వంశానికి చెందిన రాజు, మిగిలిన వారు మౌర్య వంశానికి చెందినవారు. చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు, బిందుసారుని కుమారుడు అశోకుడు, ఓకేనండి. రైట్ ఆన్సర్ ఏంటంటే సముద్రగుప్తుడు, ఓకే. చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు, ఓకేనండి. ఇక లెక్కల ప్రశ్నలోకి వెళ్ళిపోద్దామా, ఓకేనా, రెడీగా ఉన్నారా? ఒక రైతు దగ్గర ఏమండి,

ఒక రైతు దగ్గర కోళ్ళు మేకలు కలిపి 10 ఉన్నాయట. ఓకేనా? ఒక రైతు దగ్గర కోళ్ళు మేకలు కలిపి 10 ఉన్నాయి. వాటి కాళ్ళ సంఖ్య 28. అయితే కోళ్ళు ఎన్ని, మేకలు ఎన్ని? ఓకేనా? రైతు దగ్గర కోళ్ళు మేకలు కలిపి 10 ఉన్నాయి. వాటి కాళ్ళ సంఖ్య 28. అయితే కోళ్ళు ఎన్ని, మేకలు ఎన్ని? ఓకేనా? కోడికి ఎన్ని కాళ్ళు, మేకలకి ఎన్ని కాళ్ళు? లెక్కేయండి, లెక్కేసి త్వరగా పంపించండి. 1 మినిట్ లోపే కనుక్కునే ఆన్సర్ ఇది. ఫార్ములా వేసి కనుక్కునేది ఎంత ఏం లేదు. త్వరగా ట్రై చేసి వెంటనే ఆన్సర్ పంపించండి. తర్వాత చూద్దాం. మనకి పంపించారు హనుమంతు ఒంగోలు నుంచి రాసి పంపించారు. ఇందాకటి ఫస్ట్ ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఒక రైతు దగ్గర కోళ్ళు మేకలు కలిపి 10 ఉన్నాయి. వాటి కాళ్ళ సంఖ్య 28. అయితే కోళ్ళు ఎన్ని, మేకలు ఎన్ని? ఓకేనా? ఓకే, ఇక్కడ మరి ఒకరు మెసేజ్ పెట్టారు. నేను స్కూల్కి వెళ్ళి చదవలేదు, కానీ నాకు పుస్తకంలో పాఠం అంటే తెలీదు. రేడియో కోసం కొద్దిగా రాయటం చదవటం నేర్చుకున్నాను. తప్పైనా ఒప్పైనా మెసేజ్ పెడతాను అని అంటున్నారు. ఓకేనండి, రాయండి. మీకు తెలిసిన ఆన్సర్ పంపించండి. మీ మెసేజ్ తప్పకుండా చదువుతాం. ఆన్సర్ అయితే పంపించండి. మొదటి ప్రశ్నకి ఆన్సర్ మీరు రైటే రాశారు. రెండవ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. మనకి పంపిస్తున్నారు గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి పులూరు గ్రామం నుంచి రాసి పంపించారు. కాకపోతే కోళ్ళు మేకలు కలిపి 10 ఉన్నాయి, కాళ్ళ సంఖ్య 28. అయితే కోళ్ళు ఎన్ని, మేకలు ఎన్ని అని నేను అడిగాను. ఆన్సరు లెక్క సరిగా వేయండి. ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత చూద్దాం. వీరు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రాసి పంపించారు. వేములు పరశురాములు పద్మ ఆన్సర్ అయితే రాశారు, కానీ ఈ వేటకి ఎన్ని, ఏవేవి ఎన్ని అనేది రాయలేదు వారు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తర్వాత రాశారు వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవంగా రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. మళ్ళీ మధ్యలో క్వశ్చన్ మార్క్ ఎందుకు వేశారో అయితే నాకు అర్థం కాలేదు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. శేషాద్రి నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. వీరు ఎవరంటే ఎం ఫాతిమా బీవి ఎలమంచల్ నుంచి రాసి పంపించారు. రాజు మౌనిక పొన్నమండ నుంచి వీరు రాశారు. కాకపోతే అంకెలు వేశారు, కానీ అవి రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం. మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. నేను మొత్తం కోళ్ళు మేకలు కలిపి 10 చెప్పాను, మీరు చాలా రాశారు. ఓకేనా? తర్వాత చూద్దాం. అనంతపురం నుండి అనురాధ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఎలా వచ్చిందో కూడా తెలిస్తే రాసి పంపించండి. మనకి పంపించారు ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య రాసి పంపించారు, శారద రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, తర్వాత మనకి పంపించారు ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాసి పంపించారు. మీకు అంత ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది? కోళ్ళు మేకలు కలిపి 10 ఉన్నాయి, వాటి కాళ్ళ సంఖ్య 28 అని చెప్పాను. అయితే కోళ్ళు ఎన్ని, మేకలు ఎన్ని? ఓకేనా? అది సింపుల్ ప్రశ్న. ఇక తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చిన్న గురురెడ్డి రఫీ ఫ్యామిలీ మెంబర్స్ ఆలగడ్డ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం. వీరు ఎవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ సైనిక్పురి కాలనీ నుంచి రాశారు. ఓకే, మళ్ళీ సరి చేశారు ఎడిటింగ్లో, ఎడిట్ చేస్తూ. కాకపోతే రైట్ కాదు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత పంపించారు మనకి రామకృష్ణ చెబ్రోలు నుంచి రాసి పంపించారు. ఓకే, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. తెనాలి నుంచి కుమార్ పంపించారు. ఓకే, రాంగ్ ఆన్సర్. మీకు అంత ఆన్సర్ ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఓకే, ట్రై చేస్తున్నారు, వెరీ గుడ్ అండి. తర్వాత గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి పంపించారు పులూరు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ని. ఇప్పుడు తర్వాత
తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవ్ ఎలమంచల నుంచి రాసి పంపించారు. సముద్రగుప్తుడు అని ఇందాకటి ప్రశ్నకి, ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ రాసి పంపించారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. తర్వాత మధుసూదన్ రెడ్డి

పాపినేని పాలన నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తరువాత ఇంకెవరు పంపించారంటే ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని, సింపుల్గా వారు రాసి పంపించారు, తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి.

మీరు రాశారు రైట్ ఆన్సర్ని, టీ తాగండి అని అంటున్నారు వీరు. ఇంకెవరు రాసి పంపించారంటే శ్రీదేవి, వన్నెం రెడ్డి, ప్రభాకర్ వీరు రాశారు, తాడేపల్లి గూడ నుంచి రాసి పంపించారు. రాంగ్ ఆన్సర్ చేశారు. కోళ్ళు మేకలు కలిపి 10 ఉన్నాయని అడిగాను, చెప్పాను, మీరు 9 రాశారు. తర్వాత మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత దొర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి ఓకే రాసి పంపించారు. వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, బాగుంది. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, చరిత బాపట్ల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. రాధా కమ్మన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చుద్దం మాధవి, ఆంజనేయులు భూదాన్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ప్రకాశం జిల్లా నుంచి దినేష్. తర్వాత ఎం రావు ఒంగోలు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు వీరు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత వీరు చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి స్వరూప రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ చూద్దాం, ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, రంపిచెర్ర రాఘవాచార్యులు, అరుణకుమారి ఏలూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. అనంతపురం నుండి అనురాధ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, భోగానందన్ వెంకటేశ్వరరావు, చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఏమండి క్వశ్చన్, అర్థమైంది, నచ్చింది కదా మీకు క్వశ్చన్. తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు పంపించారంటే రాశారు కానీ మీరు తెనాల నుంచి కుమార్, ఎందుకు రాంగ్ ఆన్సర్ రాశారు మీరు, కోళ్ళు మేకలు కలిపి 10 ఉన్నాయని చెప్పా. ఓకేనా, అక్కడే తెలిసిపోతుంది కదా ఆన్సర్ ఎంత వస్తుంది అనేది. తర్వాత చూద్దాం, ప్రభా చీరాల నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. పూర్ణ కళ్యాణి చీరాల నుంచి రాశారు, వీరు కూడా రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రాసి పంపించారు, యువలయాలో 2 ఆన్సర్ అంటూ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు శ్రీరంగం నుండి ప్రణీత్ రాజా రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. శ్రీరంగం నుండి కృష్ణా జిల్లా శంకర్రావు రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకే. ఏ తర్వాత చూద్దాం, కేసరరావు అత్తి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎస్ఎంఎస్ సర్దార్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఇక నెల్లూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, పాలెం పోలయ్య అళగడి నంద్యాల జిల్లా నుంచి పాలెం రమణమ్మ రమ్య ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, ఘట్టుప్పల్ నుండి చక్రపాణి పంపించారు రైట్ ఆన్సర్ని, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక టైప్ చేస్తున్నారు చాలామంది, తొందరగా టైప్ చేసేయండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరెవరంటే ప్రభాకర్ ప్రకాష్ గుంటూరు నుంచి, ఓకే ప్రకాష్ గుంటూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు వీరు. ఇంకెవరు పంపించారో చూద్దాం, హనుమంతు ఒంగోలు నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి మాధవి ఎలమంచల నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత సత్యరెడ్డి అనపర్తి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నేను పాస్ అయ్యానా అయ్యాను అంటున్నారు వారికి వారే, ఓకే రైట్, పాస్ అయ్యారండి మీరు. తర్వాత చూద్దాం,
కాడినాడ భాస్కర్ రావు తణుకు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. నాగమణి

ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, లత ఉయ్యూర్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరంటే చిన్న గుర్రెడ్డి రఫీ పంపించారు అళ్ళగడ్డ నుంచి, రైట్ ఆన్సర్ ఇందాక పంపించారు కదా మీరు, రైట్ ఆన్సర్. తర్వాత భువనగిరి విద్యానగర్ నుంచి మొహమ్మద్ బుర్హానుద్దీన్ ప్రీతి సురేష్ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, బాగుందండి తెలుగులో చక్కగా రాసి పంపించారు మీరు. కొత్తగూడెం ఇల్లందుని రాజేష్ ఖన్నా సునీత రాసి పంపించారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, పంపించారు మీరు, రెండో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు. ఇంకెవరు పంపించారంటే వీరు ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నరసాపురం నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, పొన్నమండ రాజు మౌనిక ఎల్లమంచలి నుంచి రాసి పంపించారు, ఎం ఫతిమా బీవి వీరు కూడా అక్కడి నుంచి పంపించారు, ఓకే. కాకపోతే సింపుల్గా సింగిల్ ఆన్సర్ రాసి పంపిస్తున్నారు, నేను కోళ్ళు ఎన్ని మేకలు ఎన్ని అని అడిగాను, తెలిస్తే రాసి పంపించండి. తర్వాత డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి గుంటూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ సైనికపురి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఇంకా మనకి పంపించారు కడప నుంచి శైలజ ప్రవీణ్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, ఓకే అండి థ్యాంక్ యూ. ముసాపేట నుంచి ఎం నరేష్ రోజా పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సర్ని, ఓకే. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత ఇంకెవరు పంపించారంటే హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎం రావు ఒంగోలు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, ఓకే వెరీ గుడ్. వీరు తెనాలి నుంచి కుమార్ రాసి పంపించారు, వాటి కాళ్ళ సంఖ్య మొత్తం 40 అన్నారు, కానీ నేను కాళ్ళ సంఖ్య 28 అని చెప్పాను, మీరు ఎందుకు 40 రాశారో నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఊట్కూరు నుంచి డి అరుణ మోహన్జీ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత ఓకే తర్వాత చూద్దాం, మనకి పంపించారు మంచిర్యాల నుంచి చంద్రమగళి పద్మరాణి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, రెండో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు. ఇంకెవరు పంపించారంటే మూసాపేట నుంచి నరేష్ పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని, ఓకే. ఒక పాట వేసి రెస్ట్ తీసుకోండి అంటున్నారు వీరు, పేరు అయితే మీ రాసి పంపించలేదు. కొత్తపేట నుంచి గుంటూరు కోతపేట నుంచి షేక్ మహబూబ్ సుబాని చెప్తున్నారు, ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం, వనపర్తి నుంచి డి గోవర్ధన్రావు ఇంద్రబాయి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, బీసీ కాలనీ నుంచి బి శివకుమార్ ముదిరాజు బీసీ కాలనీ నంద్యాల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు మీరు, ఓకేనా. ఏంటంటే ప్రశ్న ఇంకొకరు పంపించారు చూద్దాం, గద్వాల నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి పంపించారు, రైట్ ఆన్సర్ని, ఓకేనండి నేను ఆన్సర్ అయితే చెప్పేస్తాను. ఒక రైతు దగ్గర కోళ్ళు మేకలు కలిపి 10 ఉన్నాయి, వాటి కాళ్ళ సంఖ్య 28. అయితే కోళ్ళు ఎన్ని మేకలు ఎన్ని అని అడిగాను, కోళ్ళు అయితే 6 మేకలు అయితే 4. కోళ్ళు 6 x 2 కోడికి ఎన్ని కాళ్ళు? 2 కదా, 6 x 2 = 12, మేకలు 4 x 4 = 16, మొత్తం 28. ఓకేనా ఆన్సర్ వచ్చేసింది కదా, ఓకేనండి. చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు, వెరీ గుడ్ అండి. ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం, చాలా ఈజీ ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే 2024 జనవరి 1 సోమవారం అయితే 2025 జనవరి 1 ఏ వారం అవుతుంది? ఓకేనా, చాలా సింపుల్ ప్రశ్న, 1 మినిట్లోనే మీరు ఆన్సర్ కనుక్కోగలరు. జాగ్రత్తగా వినండి, ఎవరిని అడగక్కర్లేదు, ఇది ఎక్కడ సెర్చ్ చేయక్కర్లేదు. 2024 జనవరి 1 సోమవారం అయితే 2025 జనవరి 1 ఏ వారం అవుతుంది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866-24888-12 నెంబర్కి. 2024 జనవరి 1 సోమవారం అయితే 2025 జనవరి 1 ఏ వారం అవుతుంది? మనకి పంపిస్తున్నారు ఆన్సర్స్ని చూద్దాం. ప్రకాష్ పంపించారు గుంటూరు నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు, ఓకేనండి. అయితే వీరెవరంటే పొన్నమండ రాజు మౌనిక ఎలమంచలి నుంచి పంపించారు ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ని, ఓకేనండి. ఫస్ట్ రెండో ప్రశ్నకి రైట్ ఆన్సర్ రాసి పంపించారు.

శాంత్రి నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏ వారం అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, తర్వాత చూద్దాం. మూసపేట నుంచి ఎం నరేష్ రోజా పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. సోమవారం అయితే మీరు ఎంతో శనివారం అని రాశారు. చూద్దాం ఎందుకు అలా రాశారు, ఈజీ ప్రశ్నే కదా. తర్వాత చూద్దాం. కొలుసు వెంకట కృష్ణారావు గుంటూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, వెరీ గుడ్, బాగుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగుంది. తర్వాత హనుమంత్ ఒంగోలు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం. వనపర్తి నుంచి డి గోవర్ధనరావు ఇందిరాబాయి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. వెరీ సింపుల్ క్వశ్చన్, 1 మినిట్ ఇంకా లోపే ఆన్సర్ మీకు వెంటనే తెలుస్తుంది. ఏమంటారు మీరు? ఓకే, రాశారు, రైట్ ఆన్సర్ రాశారు. ప్రభాకర్ ఎక్కడ నుంచి? ప్రభాకర్ రాసి పంపించలేదు మీ ఊరి పేరు. ఇక తర్వాత చూద్దాం మనం నెక్స్ట్ ఎవరు పంపించారు. రాధా కమ్మ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇందిరా వెంకట్ వీరు బాపట్ల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరు పంపించారంటే మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. శేషాద్రి నెల్లూరు నుంచి రాసి పంపించారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్లో కొంచెమే చేశారు. ఏ వారం అవుతుంది తెలిస్తే కూడా రాసి పంపించండి. ఓకేనండి. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ నాగమణి ఒంగోలు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవాంగ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. కాసుల పద్మ గుంటూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. మూసాపేట నుంచి ఎం నరేష్ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత తెనాలి నుంచి కుమార్ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఎవరు పంపించారంటే ప్రభాకర్ తాడేపల్లిగూడ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఓకేనా. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరవల్ లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు ఆన్సర్ ఎలా వచ్చింది అనేది. తర్వాత కడప నుంచి వినయ శ్రీదేవి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామరం నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. వీర కనకారావు వీరభద్రాపురం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ సైనిక్పురి కాలనీ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, రైట్ ఆన్సర్ని. ప్రకాష్ గుంటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి గుంటూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. కాక రాజ్కుమార్ లావణ్య రాజోల్ నుంచి రాసి పంపించారు, మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చెప్పారు మీరు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. పొన్నమండ రాజు మౌనిక ఎలమంచల్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. గోగులమూడి రాధాకృష్ణమూర్తి చరిత బాపట్ల నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఏం రాధిక హరికిషన్ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు నుంచి పంపించారు కదా మీరు ఇందాకే రైట్ ఆన్సర్ని. ఓకేనండి. తర్వాత ప్రభా చీరాల నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. ముత్తలూరు విలేజ్ నుంచి రిషి షన్ను రాసి పంపించారు, ఓకే, రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం. దోర్నాల బాలరాజు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, ఓకే, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ నరేంద్రప్ప ఉడేవు మొలకలూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ధవళ లక్ష్మీ నరసింహరావు సంధ్య నర్సాపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. చిలుక నారాయణ అనసూయ వీరు నిజామాబాద్ నుంచి రాసి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు అనేది. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్
కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా సునీత రాజు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు.

గద్వాల్ నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఎఫ్ఎంఎస్ సర్దార్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక మనకి పంపించారు వీరెవరంటే చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ చేసి పంపించారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రాసి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు. థ్యాంక్ యూ అంటున్నారు. ఓకేనండి, మీకు కూడా థ్యాంక్ యూ. తర్వాత ప్లీజ్ రిపీట్ ఏ క్వశ్చన్ అని అడుగుతున్నారు వీరు. 2024 జనవరి 1 సోమవారం అయితే 2025 జనవరి 1 ఏ వారం అవుతుంది? ఓకేనా, ప్రశ్న అది తెలిస్తే రాసి పంపించండి ఆన్సర్ని. గుండుగొలను నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారో చూద్దాం. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్ల గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్ రాశారు. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమరం నుంచి రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత రెండు ఆన్సర్లు రాశారు. ఏ ఆన్సర్ కరెక్ట్గా చెప్పండి. నెక్స్ట్ చూద్దాం, ప్రభా చీరాల నుంచి రాసి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నిజామాబాద్ నుంచి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు. కరీంనగర్ నుంచి చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ రాశారు. వీరెవరంటే బృందావన్ పద్మశ్రీ శ్యామ్ సైనిక్పురి కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. పాలెం పౌలయ్య అలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం రమణమ్మ రమ్య ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, దొరణాల బాలరాజు హైదరాబాద్ నుంచి రాశారు. ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ రాసి పంపించారు. వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు కాకపోతే కొంచెమే చేశారు. చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకు వస్తుందో మీరు అనుకున్న ఆన్సర్ అనేది. ఓకే తర్వాత చూద్దాం, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. మంచిర్యాల నుంచి చంద్రమోగణి పద్మరాణి రాశారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న 2024. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వనపర్తి నుంచి డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఒక్కరే చేశారు ఎక్స్ప్లెయిన్ చేశారు. చెన్నకేశరు అత్తిల నుంచి ఇంకా టైపింగ్ చేస్తున్నారు, చూద్దాం ఏం పంపిస్తారు అనేది వీరు. నేను అడిగాను ప్రశ్న, ఓకే వీరు చెన్నకేశరు అత్తిల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత ఇమ్మిడిశెట్టి రాఘవ అర్జునరావు సతీ అనసూయ బాపట్ల నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు. తర్వాత చూద్దాం, ముసాపేట నుంచి ఎం నరేష్ రోజా పంపించారు. ఈరోజు మీ షో చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్. రైట్ ఆన్సర్ రాసి పంపించారు మీరు. నెక్స్ట్ ఇంకా ఒకరు టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేయండి. సోలాపూర్ మహారాష్ట్ర నుంచి ఏం రాధికా హరికిషన్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, నేను అడిగిన ప్రశ్న 2024 జనవరి 1 సోమవారం అయితే 2025 జనవరి 1 ఏ వారం అవుతుంది అని అడిగాను. బుధవారం వెడ్నెస్డే అవుతుంది, ఎందుకంటే 2024 లీప్ ఇయర్, ఇది 4తో భాగించబడుతుంది. సో లీప్ ఇయర్లో రెండు బేసి రోజులు ఉంటాయి కాబట్టి 2024 జనవరి 1 సోమవారం అయితే 2025 జనవరి 1 బుధవారం అవుతుంది. ఇదండి ఆన్సర్. చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు. ఎం రావు పంపించారు ఇప్పుడే రైట్ ఆన్సర్ని. ఓకేనండి, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇదండి ఈనాటి యువలయ. రేపటి యువలయలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం రాజకోట రహస్యం చిత్రానికి ఘన్సాల పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు హిందీ చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా దిల్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ అనురాధ పౌడ్వాల్ పాడిన ఈ పాట.

నమస్కారం ఆకాశవాణి శ్రోతలందరికీ, ముఖ్యంగా రేడియో ముందు వాలిపోయిన నా తోటి యువమిత్రులందరికీ యువవాణి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. గాంధీ జయంతి, ఆ తర్వాత శనివారం, సెలవులన్నీ ముగిసి ఈ ఆదివారం సాయంత్రం వేళకు వచ్చేసరికి మన ఇళ్లలో జరిగే దాదాపు ఒకటే తంతు, అయ్యో రేపటి నుంచి మళ్ళీ రొటీన్ కాలేజీ డ్యూటీ హడావిడి మొదలవుతుంది కదా అన్న ఆలోచనతో మనసు కాస్త భారంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వేడివేడి టీ తాగుతూ బాల్కనీలోకి వచ్చి కూర్చుంటే మన ఇంటి ముందు ఎండ తగ్గి హాయిగా సెదతీరే వీధికొక్కో లేదా కాంపౌండ్ గోడ మీద కాసిన్ని నీళ్ల కోసం చూసే చిన్న పిచ్చుకో కనిపిస్తాయి. అసలు ఈరోజు క్యాలెండర్ వైపు ఎప్పుడైనా గమనించారా మిత్రులారా? ఈరోజు అక్టోబర్ 4 అనగానే మన చుట్టూ ఉండే జీవకోటి మొత్తం గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయ గుర్తింపు పొందిన వరల్డ్ యానిమల్ డే, ప్రపంచ జంతువుల సంక్షేమ దినోత్సవం అన్నమాట. అంతేకాదు మన దేశంలో అక్టోబర్ 2 నుంచి 8 వరకు జాతీయ వన్యప్రాణ సంరక్షణ వారం కూడా నడుస్తుంది. జంతు సంరక్షణ అంటే అడవుల్లో ఉండే పులులు సింహాలు గురించే కాదండోయ్, మన ఇంటి ముందు తిరిగే మూగు జీవులను కూడా కాసిన్ని మంచినీళ్లు పెట్టడం, వాటి పట్ల కాస్త కరుణ చూపించడం లాంటి చిన్న బాధ్యత మన నుంచే మొదలవ్వాలి. అయితే భూమి మీద నడిచే ఈ ప్రాణాల గురించి ఆలోచిస్తుంటే నాకు ఒక చిత్రమైన ప్రశ్న వచ్చింది. అదేంటంటే, నేల మీద బతికే జీవుల రక్షణ గురించి ఆలోచించే మనుషులు సరిగ్గా ఇదే అక్టోబర్ 4వ తేదీన భూమి హద్దులు దాటి విశ్వంలోకి వేసిన ఆ మొట్టమొదటి విప్లవాత్మక అడుగు గురించి మీకు తెలుసా? ప్రపంచ సూపర్ పవర్ దేశాలన్నిటినీ ఒక్కసారిగా నిర్వేరపోయేలా చేసిన ఆ చారిత్రక ఘట్టమేంటో తెలుసా? ఆకాశంలోకి దూసుకెళ్లిన ఆ వింత వస్తువు

పాట అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యువవాణి. పాటకు ముందు నేను మిమ్మల్ని ఒక స్పెషల్ ప్రశ్న అడిగాను కదా, సరిగ్గా ఇదే రోజున అంతరిక్షంలో జరిగిన ఆ మహా అద్భుతం ఏంటని. 1957 అక్టోబర్ 4వ తేదీన మానవ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం మొదలైంది. సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహణ స్పుట్నిక్ 1ను నింగిలోకి విజయవంతంగా ప్రయోగించింది. ఒక చిన్న లోహపు గోళం అంతరిక్షం నుంచి పంపిన బీప్ బీప్ శబ్దాలు యావత్ ప్రపంచ సైన్స్ దిశనే మార్చేశాయన్నమాట. ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా అక్టోబర్ 4 నుంచి 10 వరకు వరల్డ్ స్పేస్ వీక్గా నిర్వహిస్తుంది. ఈ స్పేస్ సైన్స్ గురించి విన్నప్పుడల్లా మనలో చాలామందికి ఇది ఎక్కడో శాస్త్రవేత్తల ప్రయోగం, మనకెందుకులే అని అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, మనం బయటకు వెళ్ళడానికి ఆన్లైన్ క్యాబ్ లేదా బైక్ బుక్ చేసుకున్నప్పుడు

పనిచేసే జీపీఎస్ మ్యాప్స్, ఆకాశంలో మబ్బులు పట్టినప్పుడు ఫోన్లో వచ్చే వర్ష సూచనలు, మనకి ఎంతో ఇష్టంగా చూసే లైవ్ క్రికెట్ మ్యాచ్ టెలికాస్ట్ కూడా, ఇవన్నీ నింగిలో తిరుగుతున్న మన ఉపగ్రహాల వల్లే. అయితే సైన్స్ ద్వారా ప్రపంచం మొత్తం ఒకే గ్లోబల్ విలేజ్గా మారిపోయిన తర్వాత విదేశాల సంస్కృతి, ముఖ్యంగా వాళ్ళ స్ట్రీట్ ఫుడ్స్ క్రేజ్ మన డ్రెస్సింగ్ టేబుల్స్ పైకి కూడా వచ్చేసింది. సరిగ్గా చెప్పాలంటే సరిగ్గా ఈరోజే ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ లవర్స్ అందరూ జరుపుకునే ఒక విచిత్రమైన క్రంచీ ఫుడ్ ఫెస్టివల్ ఒకటి ఉంది. ఆ క్రంచీ ఫుడ్ ఏంటి, దాని చుట్టూ ఉన్న సరదా విశేషాలు ఏంటో తెలుసుకోవాలని ఉందా, ఆ డిలీషియస్ సీక్రెట్ ఏంటో నెక్స్ట్ కట్లో తెలుసుకుందాం. అంతకంటే ముందు మనసును ఆహ్లాదపరిచే ఒక చక్కని మెలోడీ సాంగ్ విందాం.

పాటకు ముందు నేను చెప్పిన ఆ క్రంచీ ఫుడ్ ఫెస్టివల్ ఏంటో తెలుసా? ఈరోజు అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా నేషనల్ టాకో డే జరుపుకుంటారు. టాకో అనగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేది మన వీధుల్లో దొరికే క్రిస్పీ సమోసా లేదా చపాతీ రోల్లు గుర్తొస్తుంది కదా. కానీ మెక్సికోలో మూలున్న ఈ టాకో ఒక చిన్న కార్న్ లేదా వీట్ రోటితో వెజిటేబుల్స్, బీన్స్, చీజ్, స్పైసీ సాస్లు దట్టించి ఒక అర్ధ చంద్రాకారంలో మడిచి అందిస్తారు. చూడడానికి చాలా సింపుల్ స్ట్రీట్ ఫుడ్ అనిపించినా దీని చరిత్ర 100 ఏళ్ల నాటిది. మెక్సికోలోని వెండి గనుల్లో పనిచేసే కార్మికులు ఆ కాలంలో పేలుడు పదార్థాలను కాగితంలో చుట్టి వాడేవారట. వాటికి టాకో అని పిలిచేవారంట. ఆ తర్వాత కాలంలో అదే పేరుతో ఆహారాన్ని కూడా ఇలాగే మడతబెట్టి సర్వ్ చేయడం మొదలైంది. ఇవాళ ప్రపంచంలో ఈ మూలకు వెళ్లిన యువత ఎంతో ఇష్టంగా తినే ఫాస్ట్ ఫుడ్స్ లో టాకో ఒకటిగా నిలిచింది. విదేశీ స్ట్రీట్ ఫుడ్ సంగతి అలా ఉంచితే మన తెలుగు నాట కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన హోమ్ మేడ్ రోల్స్, పరోటాలు చాలా ఫేమస్. సరదా కోసం ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేయడంలో తప్పులేదు, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంటి భోజనానికి మించింది ఏం ఉండదు. సరే, ఫుడ్ సంగతి పక్కన పెడితే ఆదివారం సాయంత్రం ఇంట్లో కడుపు నిండా తిని సోఫాలో వాలగానే మనలో చాలామందికి ఒక సమస్య వస్తుంది. రేపు సోమవారం నుంచి కొత్తగా ఏదైనా వర్కౌట్ మొదలు పెట్టాలని, లేదా రోజుకు 2 గంటలు పుస్తకం చదవాలని పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటాం. తీరా రేపు రాగానే ఆ బద్ధకం వల్ల ఒక్కరోజు కూడా అమలు చేయలేక నిరాశ పడతాం. మీలో ఎంతమందికి ఇలా జరిగింది? దీనిపై ప్రవర్తా నిపుణులు ఒక అద్భుతమైన ట్రిక్ చెప్పారు. ఏ పెద్ద పనైనా సరే మొదటి అడుగు వేయడానికి అస్సలు బద్ధకం రాకుండా ఉండే ఆ సింపుల్ 2 మినిట్ రూల్ ఉంది. ఈ ట్రిక్ ఏంటో తెలిస్తే చాలు, మీరు చేయాలనుకున్న ఏ పనైనా వాయిదా వేయడం అనేదే మర్చిపోతారు. అసలు ఏమిటా 2 మినిట్ హ్యాక్? అది మన అలవాట్లను ఎలా మారుస్తుందో నెక్స్ట్ కట్లో రివీల్ చేస్తాను. ఈలోపు మరో హుషారైన పాటను ఆస్వాదించండి.

వెల్కమ్ బ్యాక్ శ్రోతల్లారా. పాటకు ముందు చెప్పిన ఆ మ్యాజిక్ టిప్ ఏంటో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదా. దాని పేరే ద 2 మినిట్ రూల్. మన మైండ్ సైకాలజీ ప్రకారం ఏదైనా పెద్ద పని లేదా కొత్త అలవాటు మొదలు పెట్టుకునేటప్పుడు మన మెదడు దాన్ని పెద్ద భారంగా భావిస్తుంది. అందుకే నిపుణులు ఏం చేస్తారంటే, మీరు చేయాలనుకున్న ఏ కొంత అలవాటైనా కేవలం 2 నిమిషాల్లోనే పూర్తయ్యేలా చిన్నదిగా మార్చండి. ఉదాహరణకు, రోజుకు గంటసేపు చదవాలి అని అనుకోవద్దు, రోజుకు కేవలం ఒక పేజీ మాత్రమే చదవాలి అని మొదలుపెట్టండి. రోజు అరగంట వ్యాయామం చేయాలి అనుకోవద్దు, కేవలం షూస్ వేసుకొని ఇంటి బయటకు అడుగు పెట్టాలి అని అనుకోండి. ఒకసారి ఆ పని మొదలైతే ఆ 2 నిమిషాలు మొమెంటం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. పెద్ద పెద్ద కొండలను కరిగించే ఆలోచన కన్నా రోజు వేసే చిన్న చిన్న అడుగులే మనల్ని గొప్ప అలవాట్ల వైపు నడిపిస్తాయి. రేపటి సోమవారం నుంచి అందరూ ఈ చిన్న ట్రిక్ని ట్రై చేస్తారని భావిస్తున్నాను. చూడండి మిత్రులారా, అంతరిక్షాన్ని శోధించే శాస్త్రవేత్తలైన, ప్రకృతిని కాపాడే పర్యావరణవేత్తలైన, మనలో మంచి అలవాట్లను పెంపొందించే మార్గదర్శకులైన, మనల్ని సరైన దారిలో నడిపించడానికి ఎల్లప్పుడూ ఒక అదృశ్య శక్తి తోడవుతుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ మహనీయుల గౌరవార్థం యునెస్కో గుర్తించిన ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ వేడుక మన ముందుకు రాబోతుంది. అసలు ఎవరు వారు, వారి గొప్పతనం ఏంటి? ఆ విషయాలన్నీ మన యువవాణి ముగింపు కట్లో చూద్దాం. అంతకంటే ముందు ఒక చక్కని పాట వినేయండి.

వెల్కమ్ బ్యాక్ శ్రోతల్లారా. సరదా మాటల్లో ఈ సాయంత్రపు సమయం ఎంత వేగంగా గడిచిపోయిందో అసలు తెలియనే లేదు. అప్పుడే మన యువాణి ముగింపు సమయానికి చేరిపోయాం. ఈరోజు ఆదివారం, మన వరల్డ్ యానిమల్ డే మరియు జాతీయ వన్యప్రాణ సంరక్షణ వారం సందర్భంగా మన చుట్టూ ఉండే ప్రాణాల పట్ల, అటవీ సంపదన పట్ల మన బాధ్యతను గుర్తు చేసుకున్నాం. అలాగే 1957 అక్టోబర్ 4 స్పుట్నిక్ ప్రయోగంతో మొదలైన అంతరిక్ష ప్రయాణాన్ని, వరల్డ్ స్పేస్ వీక్ ప్రాముఖ్యతలను తెలుసుకున్నాం. దాంతోపాటు గ్లోబల్ ఫుడ్ కల్చర్లో భాగమైన నేషనల్ టాకోడే విషయాలు, మనలోని బద్ధకాన్ని పోరాడేలా 2 మినిట్ రూల్ గురించి కూడా ముచ్చటించుకున్నాం. ఇక పాటకు ముందు నేను ప్రస్తావించిన ఆ గొప్ప వ్యక్తులు ఎవరో కాదు, మన జీవితాలను తీర్చిదిద్దిన మన గురువులు, అదే ఉపాధ్యాయులు. రేపు అక్టోబర్ 5 ప్రపంచ

ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ టీచర్స్ డే అనగా ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. స్కూల్ రోజుల్లో మన చేతిరాతను సరిదిద్దిన టీచర్ నుంచి కాలేజీలో మన భవిష్యత్తుకు మార్గం చూపించిన లెక్చరర్ దాకా మనం ఎదగడంలో వారి పాత్ర మరువలేనిది. మీ జీవితాన్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులకు ఒక మంచి మెసేజ్ ద్వారానో లేదా ఫోన్ ద్వారానో కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకండి. ఇంతటితో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం. మన ఈ ఆకాశవాణిని నిరంతరం గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: will be held on Tuesday, while counting of votes will take place on Friday. Meanwhile, the BJP has fielded Dinesh Arya as the party candidate for the upcoming biennial election to the Rajya Sabha in Uttarakhand. The BJP has also announced the name of Rukmini Malik as its candidate for the Rajya Sabha by-election in West Bengal. Uttar Pradesh Chief Minister Yogi Adityanath has announced that Bhadohi district will now be known as Sant Ravidas Nagar, Bhadohi. Speaking at a program in Bhadohi today, Mr. Adityanath said the new name reflects the district's association with Sant Ravidas, the medieval saint and social reformer. On the occasion, the Chief Minister also inaugurated and laid the foundation stones for 112 development projects worth more than 1,340 crore rupees. Vice President C.P. Radhakrishnan has said that the truly developed India must be built on trust among citizens, strong family values, character among the youth and compassion in society. Mr. Radhakrishnan was addressing the Mahaparva Shamapana Ceremony 2026 organized by Bhagwan Mahavir Memorial Committee and Jain Mahasabham in New Delhi today. Earlier in the day, the Vice President addressed the 58th Foundation Day of the Institute of Company Secretaries of India in New Delhi. Mr. Radhakrishnan emphasized that corporate governance is the invisible infrastructure of a modern economy. The curtain has come down on the Asian Games with a dazzling closing ceremony in Aichi, Nagoya, Japan, bringing more than 2 weeks of action-packed competition across 43 disciplines to an end. The ceremony featured the traditional parade of athletes, the lowering of the Asian Games flag, and the formal handover to Doha, Qatar, the host city for the 2030 edition. Proudly carrying the Indian tricolour for the closing ceremony was India's women's flag bearer and shooting star Neeru Dhanda. The double gold medalist led the Indian contingent in a proud moment for the nation. India signed off from the games in fourth place in the overall medal standings behind China, Japan and South Korea. The Indian contingent returned with an impressive haul of 85 medals, including 21 gold, 27 silver and 37 bronze. And that is the end of this news bulletin.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరి అయితే ఈ రోజు టీ నీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: Less premium, more bonus, most suitable for your loved ones. RPI Life, nothing better than this.
6: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఇళ్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వార్తల వివరాలు. ఇళ్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పీఎంఏవై గ్రామీణ్ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 3 లక్షల ఇళ్లలో 3 లక్షల కుటుంబాల జీవితాలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. బయట వాతావరణం కంటే 3D టెక్నాలజీతో నిర్మించిన ఇళ్లలో కనీసం 8 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
8: 8 లక్షల ఇండ్లు 14-19లో పూర్తి చేశాం, 17 లక్షల ఇండ్లు శాంక్షన్ చేస్తే
3: 6 లక్షల ఇండ్లు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు.

0: మళ్ళీ ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఇవన్నీ పూర్తి చేస్తాం. సమిక్షేమం అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరికి ఒకటి హామీ ఇచ్చాను, శాశ్వతంగా పెండింగ్ లో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాం.
1: ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈరోజు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలోపు మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని, వాటితో పాటు మరో 3 లక్షల ఇళ్లను కూడా రాష్ట్రానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా పల్లె పండుగ పేరిట గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను 360 డిగ్రీల్లో అభివృద్ది చేస్తున్నారని, ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
2: హమ్నే జో ఫార్ములా బనాయా థా కేంద్ర సర్కార్ నే ఉస్కే హిసాబ్ సే తో ముజే అధికారియో నే అఫ్సరో నే బతాయా కే 76,000 మకాన్ కేవల్ మిలేంగే, లేకిన్ బాబూ నే కహా నహీ, ముజే సబ్ కే ఘర్ బనానా హై ఔర్ మకాన్ చాహియే, ఔర్ ఇస్లీ హమ్నే 76,000 నహీ, కేంద్ర సర్కార్ నే ప్రధానమంత్రి జీ కే ఆశీర్వాద్ సే 3 లాఖ్ మకాన్ బనానే కీ పహలీ కిస్త్ ఆంధ్రప్రదేశ్ కే గరీబో కో సమర్పిత్ కీ హై.
1: ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం మృతి అత్యంత బాధాకరమని, సినీ పరిశ్రమకు ఆయన దిక్సూచి వంటివారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ఆయన చలనచిత్ర పరిశ్రమకి విభిన్న చిత్రాలు అందించిన దర్శకుడని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు. దక్షిణ భారత సినీ రంగంపై సింగీతం శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల కందుల దుర్గేష్, నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారత ఈశాన్య ప్రాంతం అభివృద్ధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అష్టలక్ష్మిగా పిలుచుకునే భారత ఈశాన్య ప్రాంతం ఎన్ఈఆర్ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీవనోపాధిని మెరుగుపరచడం, శాశ్వత శాంతిని నెలకొల్పడం మొదలైన అంశాలపై దృష్టి సారిస్తూ వివిధ కార్యక్రమాలను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం 2014లో సమగ్రమైన యాక్ట్ ఈస్ట్ పాలసీ పేరిట కీలక పథకాలను ప్రవేశపెట్టింది. పీఎం డివైన్ కార్యక్రమం కింద 2022-23 నుండి 2025-26 వరకు 6,600 కోట్ల రూపాయలు కేటాయించింది. 2017లో ప్రారంభించబడిన ఎన్ఈఎస్ఐడిఎస్ పథకం, ఉన్నతి 2024 పథకం కింద మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయి. స్థూల బడ్జెట్ మద్దతు జీబీఎస్ విధానం కింద గత 12 ఏళ్లలో 7 లక్షల కోట్లకు పైగా నిధులు ఈశాన్య ప్రాంతం కోసం వినియోగించబడ్డాయి. భారత్ నెట్ ద్వారా 6,355 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది పంటల అంతర్జాతీయ ఎగుమతులు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ఈశాన్య ప్రాంతం సమిష్టి ఆర్థిక వ్యవస్థ 2014-2015లో 3.32 లక్షల కోట్ల నుండి 200% కంటే ఎక్కువ పెరిగి 2024-25 నాటికి 10.21 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
3: నార్త్ ఈస్ట్ కి సబ్సే బడి పీడా హమేషా దూరీ కి రహీ, దూరీ దిలో కి, దూరీ స్థానో కి. దశకో తక్ యహాన్ కే లోగో కే మహసూస్ హోతా రహా కి దేశ్ కా వికాస్ కహీ ఔర్ హో రహా హై ఔర్ వే పీఛే ఛూట్ రహే హై. ఇస్కా అసర్ కేవల్ అర్థవ్యవస్థా పర్ నహీ పడా బల్కి భరోసే పర్ భీ పడా. ఇస్ భావనా కో బదల్నే కా కామ్ भाजपा ने किया, डबल इंजन की सरकार ने नॉर्थ ईस्ट के विकास को प्राथमिकता

0: అర్హత బనాయా.
1: దివ్యాంగులు స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు 50 లక్షల రూపాయలతో ఆలింకో సంస్థ భాగస్వామ్యంతో దివ్యాంగులు వయోవృద్ధులకు బ్యాటరీ సైకిళ్లను జాయిస్టిక్ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులందరికీ అవసరమైన పరికరాలు పూర్తిగా అందే వరకు ప్రతి సంవత్సరం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారతదేశ భక్తి విశ్వాసాలకు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన శ్రీ సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాది పాటు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి సోమనాథ్ క్షేత్రానికి ప్రత్యేక రైలును ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సోమనాథ్ దేవాలయంతో ముడిపడి ఉన్న మన జాతి సాంస్కృతిక వైభవాన్ని ఆత్మగౌరవాన్ని తెలియజేయడమే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ యాత్ర లక్ష్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇల్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: అక్కా, జాబ్ దొరికింది.
3: అరే వా, కంగ్రాట్యులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్.
2: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
3: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
2: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
3: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
2: కానీ అక్క
3: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
2: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: నిన్ను
4: ఆర్బీఐ చెబుతుంది,
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగే బలం ప్రదత్తవాన్. కేంద్రీయ మంత్రి శివరాజ సింగ్ చౌహాన ఆంధ్రప్రదేశే త్రిఆయామి కంక్రీట్ ముద్రణ ప్రౌద్యోగిక్యా త్రిలక్ష గృహాణం నిర్మాణాయ ప్రాయోగిక పరియోజనాయా శుభారంభం అకరోత్. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణనవర్య ఉక్తవాన్ యత్ వికసిత భారతస్య నిర్మాణాయ సుశాసనం అదృశ్యాధారభూత సంరచనాయా రూపే అస్తి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బంగ రాజ్యేషు పంచానాం విధానసభాక్షేత్రాణాం అసమరాజ్యే ఏకస్య లోకసభాక్షేత్రస్య చ ఉపనిర్వాచనానాం కృతే ప్రచారః సమాప్తః. అపి చ ఐషమః వర్షస్య జపానదేశస్య నాగోయా నగరె ఏషియాయి క్రీడాః సమాప్తాః. భారతం సమగ్ర పదకతాలికాయాం చతుర్థం స్థానం ప్రాప్తవత్. అథ వార్తాః విస్తరేణ. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అవదత్ యత్ అంతరాష్ట్రీయ శాంతి సురక్షా చ ఆపూర్తి శృంఖలాయా సుదృఢత్వం సంపర్క వ్యవస్థా చ ఉదీయమాన మధ్యమ శక్తీనాం ఈఎంపి ఇత్యతేషాం కార్యసూచ్యా మహత్వపూర్ణా విషయా సంతి. అద్య నవదిల్ల్యాం ద్విషష్టితమే మ్యూనిక్ సురక్షా సమ్మేళన భాషమాణ విదేశమంత్రి అవదత్ యత్ ఉదీయమానా మధ్యమా చ శక్తయ వైశ్విక దక్షిణాత్ వైశ్వికోత్తరాత్ చ సంతి యా అధికం ప్రాసంగికత్వం ప్రాప్తుం ఇతి స్వలక్ష్యే ఏకీభూతాః సంతి. సహ నిర్దిష్టవాన్ యత్ విశ్వం పరివర్తతే తస్య కార్యసూచీ పరిదృశ్యం చ పరివర్తతే ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగాయ చ పర్యాప్త కార్యసూచీ విద్యతే.
7: दुनिया में कुछ ऐसे देश हैं जो उपनिवेशवाद से बाहर निकलकर अपनी अर्थव्यवस्थाओं को आगे बढ़ा रहे हैं. भारत इसका एक अच्छा उदाहरण है. वहीं कुछ विकसित देश भी पुराने गठबंधन

పల్లె సిమ్ములు గ్రామీణుల కార్యక్రమం. శ్రీ రేమాల శేషగిరిరావు బృందం సమర్పించిన భజనలు వింటారు.

మీరింతవరకు శ్రీ రేమాల శేషగిరిరావు బృందం సమర్పించిన భజనలు విన్నారు. ఈనాటి భజనవడి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: చెరకులో వచ్చే తెగుళ్లు, వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. చెరకు మన రాష్ట్రంలో సాగవుతున్న ఒక ముఖ్యమైన వాణిజ్య పంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరకు సుమారు 40,000 హెక్టార్లలో సాగవుతూ 412,000 టన్నుల దిగుబడిని ఇస్తోంది. మన రాష్ట్రంలో సరాసరి దిగుబడి 80 టన్నులు ఉండగా కొన్ని ఇతర రాష్ట్రాలు 100 టన్నుల పైన దిగుబడి సాధిస్తున్నాయి. చెరకు విస్తీర్ణం, అలాగే దిగుబడి మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన సమయంలో సమగ్ర యాజమాన్యం చేపట్టకపోవటం, ఉధృతం అవుతున్న చీడపీడల నివారణ చర్యలు సరిగా చేపట్టకపోవటం, అలాగే సరైన యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవడం. ఈ కారణాల వల్ల సుమారు 10-15% దిగుబడులు, అలాగే 20-25% రసం నాణ్యత తగ్గుతున్నాయి. చెరకులో వచ్చే ముఖ్యమైన తెగుళ్ల గురించి మనం తెలుసుకున్నట్లయితే, ముందుగా ఎర్రకుళ్ళు తెగులు. ఈ తెగులు ఆకుల మధ్య ఈనెల మీద నూనె కండె ఆకారంలో ఎర్రని పెద్ద మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. మొవ్వలోని 3 లేదా 4 ఆకులు పసుపచ్చగా మారి చివరకు మొవ్వ అంతా ఎండిపోతుంది. తెగులు సోకిన చెరకు గెడలను నిలువుగా చీల్చినప్పుడు కణజాలం ఎర్రగా మారి అక్కడక్కడ తెల్లని అడ్డమచ్చలు కనపడి పులిసిన పిండి పదార్థాల వాసన వస్తుంది. తెగులు సోకిన కణుపుల వద్ద చివరి దశలో నారింజ రంగులో శిలీంద్ర బీజ సముదాయాలను గమనించవచ్చు. తెగులు ముదిరే కొద్దీ కణజాలం చనిపోయి చెరకు గెడలు గుల్లబారి శిలీంద్రముతో నిండి ఉంటాయి. ఇవి గాలిలో అధిక తేమ లేదా అధిక వర్షపాతం ఉన్న లేదా పొలంలో నీరు నిలబడి ఉండటం వల్ల ఈ తెగులు సోకటానికి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే మరో కుళ్ళు కాటుక తెగులు. దీని లక్షణాలను ఎలా గమనించవచ్చంటే, తెగులు సోకిన మొక్కల మొవ్వల నుండి పొడవైన నల్లటి కొరడా వస్తుంది. మొవ్వ నుండి ఈ కొరడా వచ్చిన 3 నుండి 4 రోజుల వరకు తెల్లని పలచని పొర కప్పబడి ఉంటుంది. ఈ తెగులు సోకిన చెరకు గడలు సన్నగా ఉంటూ ఉంటాయి. తెగులు సోకిన కాల్సీ తోటల దుబ్బుల నుండి పిలకలు ఎక్కువగా వచ్చి వాటి నుండి నల్లని కొరడాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇవి పొడి వాతావరణం లేదా బెట్ట పరిస్థితుల్లో ఈ తెగులు వ్యాప్తి చెందటానికి అవకాశంగా ఉంటుంది. అలాగే ఈ తెగులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే, తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి తగలపెట్టేయాలి. అట్లాగే తెగులు సోకిన దుబ్బులను తీసేటప్పుడు కొరడాలపై ఉన్న తెల్లని పొర చిట్లకు ముందే మొదలు కోసి గోనసంచిలో వేసి కొరడాలను దూరంగా తీసుకెళ్లి తగలపెట్టుకోవాలి. తెగులు నివారించడానికి విత్తనపు ముచ్చలను ప్రొపికొనజాల్ 1 మిల్లీలీటర్ నీటికి లేదా ఎకరానికి 200 మిల్లీలీటర్ అజాక్సిస్ట్రోబిన్, దాంతోపాటు టెప్యుకొనజాల్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. తెగులు నివారణకు కార్సీ చేసిన వెంటనే 30 రోజుల తర్వాత ప్రొపికొనజాల్ 1 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలిపి మందు ద్రావణం పిచికారీ చేయాలి. తరువాత వడల తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు నీటి ఎద్దడికి లోనైనట్లు ఎండిపోతూ ఉంటాయి. ఇది నీటి ఎద్దడికి గురైనప్పుడు మాత్రమే ఈ వడల తెగులు

వ్యాపిస్తుంది. చెరకుగడ లోపల కణజాలం ఎరుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది. చెరకు చీల్చినట్లయితే లోపల కణుపు నుండి కణుపుకు పడవ ఆకారపు గుళ్ళ ఏర్పడి అందులో తెల్లని శిలీంద్రం గమనించవచ్చు. భూమికి దగ్గరగా ఉన్న కణుపుల మధ్య భాగం కుంచుకుపోయి ముడతలు ముడతలుగా ఉంటూ ఉంటుంది. ఈ తెగులు సోకటానికి చెరకు మొక్కలు వేసవికాలంలో తీవ్రమైన బెట్టకు గురై వర్షాకాలంలో నీటి ముంపుకి గురవటం దీనికి ముఖ్య కారణం. చెరకు పంటను ఒకే పొలంలో సంవత్సరాల పాటు సాగు చేయటం, అలాగే వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క వడల తెగులు సోకటానికి అవకాశంగా ఉంటుంది. మరి దీని యాజమాన్య చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే, ఆరోగ్యవంతమైన తోటల నుండి విత్తనాన్ని సేకరించుకోవాలి, తోటల్లో నీరు నిలవ ఉండకుండా చేసుకోవాలి, అలాగే తెగులు సోకిన పొలం నుండి ఆరోగ్యవంతమైన పొలాలకు నీరు పారకుండా చూసుకోవాలి, వరితో పంట మార్పిడి చేసుకోవాలి, ముచ్చెలు నాటే ముందు కార్బోనిజం 1 గ్రాం లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి, ట్రైకోడెర్మా ఆస్ఫరల్లం 1 కిలో జీవ శిలీంద్రమును 90 కిలోల పశువుల ఎరువు ఇంకా 10 కిలోల వేపపిండిలో కలిపి 15 రోజుల పాటు అభివృద్ధి చేసుకుని 1 ఎకరం పొలంలో చల్లుకుంటూ ఉండాలి. తర్వాత అనాస కుళ్ళు తెగులు. ఈ తెగులును ముచ్చె కుళ్ళు తెగులు అని కూడా అంటారు. విత్తనపు ముచ్చెలు మురుగునీరు సౌకర్యం లేని నీరు ఎక్కువగా నిలవ ఉండే నల్లరేగడి నేలలో నాటినప్పుడు ఈ తెగులు ఎక్కువగా సోకుతుంది. ఈ తెగులు వల్ల పొలంలో ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. ఎదిగిన చెరుకు తోటలో తెగులు ఆశించినప్పుడు రసం నాణ్యత దెబ్బతింటూ ఉంటుంది. నాటిన 2-3 వారాలకు ఖాళీలు ఏర్పడటం ద్వారా తెగులు లక్షణాలు పొలంలో గమనించుకోవచ్చు. భూమిలో ఉండే శిలీంద్రపు ముచ్చెల ద్వారా లోపలికి ప్రవేశించి లోపలి కణజాలం నల్లగా మారుతుంది. మొదటి దశలో కణజాలం ఎదగా మారి చివరకు కణాలన్నీ కుళ్లిపోయి నాలిక పుంజాలు మాత్రం దారాలు మాదిరిగా మిగులుతాయి. తెగులు సోకిన ముచ్చెలను చీల్చినప్పుడు అనాస పండు వాసన వస్తూ ఉంటుంది. అందుకే దీనిని అనాసకుళ్ళు తెగులు అని అంటారు. ఇది నేల ద్వారా లేదా తెగులు సోకిన చెరకు ముచ్చెల ద్వారా సాగునీటి ద్వారా వ్యాపి చెందుతూ ఉంటుంది. దీని యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలంటే, ముచ్చెలను కార్బోనిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి అరగంట సేపు నానపెట్టి నాటుకోవాలి, మురుగునీరు ఉండకుండా తీసివేసుకోవాలి. అలాగే మరొక తెగులు గడ్డితుబ్బు తెగులు. ఈ గడ్డితుబ్బు తెగులు సూక్ష్మతి సూక్ష్మమైన ఫ్లైటోప్లాస్మా అనే కారకం వల్ల వస్తుంది. ఈ తెగులు CO-A 7602, CO-7706, 81A 99, CO-975, CO-7805, 83V15, 91V83 వంటి రకాలకు ఎక్కువగా సోకుతూ ఉంటుంది. మొక్క తోటల కన్నా కార్సీ తోటల్లో గడ్డెదుబ్బు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తెగులు సోకినప్పుడు చెరుకులో మామూలుగా గడలు ఎదగకుండా పిలకలు పుట్టి క్రమేపీ పిలకలు చనిపోతాయి. గడ్డిదుబ్బు తెగులు బాగా ఎదిగిన తోటలకు సోకితే మొవ్వలోని ఆకులు తెల్లగా మారి పై కణుపుల దగ్గర నుండి మొలకలు వస్తూ ఉంటాయి. ఈ విధమైన లక్షణాలను అల్బినో అంటారు. దీని యాజమాన్య చర్యలు ఏ విధంగా చేసుకోవాలంటే, ఈ తెగులు విత్తనపు ముచ్చెల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆరోగ్యకరమైన తెగులు సోకని తోటల నుండి విత్తనపు ముచ్చెను సేకరించి నాటుకోవాలి. తెగులు అక్కడక్కడ కనిపించినప్పుడు తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి తగలపెట్టాలి. తెగులు తక్కువగా సోకినట్లయితే 1 కార్సీకి మాత్రమే పరిమితం చేసుకోవాలి. తెగులు ఎక్కువగా సోకినట్లయితే కార్సీ అసలు చేయకూడదు. తర్వాత మరొక తెగులు మొవ్వు కుళ్ళు తెగులు. ఇది మొవ్వు ఆకుల మొదలు భాగం పాక్షికంగా తెల్లగా మారుతుంది. ఆకులు పాలిపోయిన భాగంలో ఎర్రని చారులు ఏర్పడి చిట్లిపోతాయి. చిన్న మొక్కల్లో ఆకులు సరిగా విచ్చుకోక మిలితిరిగి ఉంటాయి. క్రమేపీ మొవ్వు కుళ్ళిపోతుంది. తెగులు సోకిన భాగంలో గడలో కణుపుల మధ్య దూరం తగ్గుతూ ఉంటుంది. ఇది మే జూన్ నెలలో వర్షాలు ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. తెగులను తట్టుకోలేని 93A 145, 2009A 107 రకాలను సాగు చేయడం వల్ల కూడా ఈ తెగులు సోకటానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి రైతు సోదరులు ఏ విధమైన యాజమాన్య చర్యలు చేపట్టాలంటే, తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే కార్బోనిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మువ్వుల ఆకులు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మే నెల 3వ వారం నుండి కార్బోనిజం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన చర్యలను పాటిస్తే కనుక రైతు సోదరులు చెరకు పంటను సమగ్రవంతంగా సాగు చేసుకుని దిగుబడిని 1% పొందటానికి, అలాగే నాణ్యమైన రసాన్ని దిగుబడి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే వలయపు మచ్చ తెగులు. ఈ తెగులు ఎక్కువగా వర్షాకాలాంతం నుండి మొదలై చలికాలంలో బాగా ఉధృతి వస్తుంది. తోటలు బాగా ఎదిగిన తరువాత ఈ తెగులు సోకుతూ ఉంటుంది. చెరకు దిగుబడిలో అంత నష్టం ఉండదు, కానీ రసం నాణ్యత 16% నుండి 19% తగ్గటానికి ఆస్కారం ఉంటుంది.

0: దీని లక్షణాలు చూడటానికి ఆగస్టు నుండి మొదలై తోట నరికే వరకు కనిపిస్తూ ఉంటుంది. ముందుగా ఆకు ఇరువైపులా ముదురు ఇటుక రంగు చిన్న మచ్చలు ఏర్పడతాయి. క్రమేపి పెద్దవై మచ్చల మధ్య భాగం ఎండుగడ్డి రంగులా ఉండి మచ్చ చుట్టూ ఎరుపు రంగు వలయం తయారవుతూ ఉంటుంది. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలవడం వలన ఆకులు ఎండిపోతాయి. దూరం నుండి చూసినప్పుడు పొలమంతా ఎండిపోయినట్లు కనిపిస్తుంది. మొవ్వులో ఆకులు తప్పించి మిగిలిన ఆకులన్నీ ఎండిపోతాయి. అనుకూల పరిస్థితులు ఎలా? ఇది వర్షంతో కూడిన గాలుల ద్వారా శిలీంధ్ర బీజాలు వ్యాప్తి చెంది ఈ తెగులు సోకటానికి అవకాశం ఉంటుంది. దీని యాజమాన్య చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే, పొలం గట్లపై గాని పొలంలో గాని కలుపు లేకుండా చూసుకుంటూ ఉండాలి. నత్రజని ఎరువులను సిఫారసు చేసిన దానికి మించి వాడకూడదు. రసాయన ఎరువులతో పాటు కొంతమేర సేంద్రియ ఎరువులు వాడినట్లయితే పంట ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే తెగులు గమనించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి లేదా మాంకోజబ్ 2.5 గ్రాముల లీటర్ నీటికి కలిపిన ద్రావణంతో 2 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రసార విశేషాలు వింటారు. ఈ రాత్రి 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 7:15 పంట సీమలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు, పాడి పశువులకు వచ్చు భీమా ఆవశ్యకత ఈ అంశంపై పశు సంవర్ధక శాఖ సంచాలకులు కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె రాధాకృష్ణమూర్తి గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం ధనియాల సాగు సంభాషణ వింటారు. 7:45 చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. రాత్రి 8:00 దార్శనిక భారత్ స్వర్ణయుగానికి చేరువలు దార్శనిక భారత్ ఈ అంశంపై డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:15 అమరభారతి సంస్కృత కార్యక్రమం. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ డాక్టర్ సిహెచ్ పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగం. 8:30 దేశభక్తి గీతం. 9:30 చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం. ఆకాశవాణి నాగపూర్ కేంద్ర సమర్పణ, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:10 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: మరికొద్ది క్షణంలో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. వికసిత భారత్ నిర్మాణంలో భౌతిక, డిజిటల్, మౌలిక వసతులతో సమానంగా బలమైన సంస్థలు, సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ గవర్నెన్స్ను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కనిపించని మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక ప్రగతికి పెట్టుబడిదారుల విశ్వాసం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల శకంలోకి భారతదేశం అడుగుపెడుతోందని సిపి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సుపరిపాలనతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ అభివృద్ధికి ఐసిఎస్ఐ చేస్తున్న కృషిని రాధాకృష్ణన్ ప్రశంసించారు.
2: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
1: అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. వీటితో పాటు సరఫరా వ్యవస్థల స్థిరత్వం, అనుసంధానం అంశాలు మధ్యస్థాయి శక్తులకు ముఖ్యమైన అజెండాగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఈరోజు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
3: There is today a substantial agenda for emerging and middle powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing. And I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
1: ప్రపంచం మారుతోందని, దాని అజెండా, పరిస్థితులు కూడా మారుతున్నాయని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, బలమైన కార్పొరేట్ పనితీరు, నిరంతర పెట్టుబడి కార్యకలాపాల మద్దతుతో కొనసాగుతోందని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ అన్నారు. ఈ పరిస్థితి పలు అంతర్జాతీయ సంస్థలు భారత

0: అంచనాలను ఇటీవల పెంచడంలో ప్రతిఫలిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలకు బీజేపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు చెందిన 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పూణే డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్మితా జాదవ్, నాగ్పూర్ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సుధాకర్ కోహ్లే, పూణే డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కౌస్తుభ్ గౌడేను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం 6వ తేదీన ముగిసే 5 స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు దినేష్ ఆర్యను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికకు రుక్మిణీ మల్లిక్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ 2 పేర్లకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 1 స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బొర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అందజేశారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయ్ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిశ్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయ్ లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సూపర్ సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను ఈ పెన్షన్ అదాలత్లో పరిష్కరిస్తామని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ తెలిపింది. ఈ ఏడాది 13వ తేదీన జరిగిన 16వ పెన్షన్ అదాలత్ విజయాలను వివరించే ఫ్లయర్లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు. అప్గ్రేడెడ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ పీఎం సేతు పథకం నేటితో 7 పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన పీఎం సేతు పథకాన్ని గత 7 ఇదే రోజు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక వసతులను ఆధునీకరించడం, మారుతున్న ఉద్యోగ విపణి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి సైనిక చర్య, ఆంక్షలు పరిష్కారం చూపలేవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. టెహ్రాన్లో ఈరోజు రాయబారులు, వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమావేశంలో అరాక్చి మాట్లాడారు. అమెరికా వివేకంతో, హేతుబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికా సైనిక చర్యకు దిగితే గతంతో పోలిస్తే ఇరాన్ మరింత సన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలతో కూడిన 7 చమురు, పెట్రోలియం ఎగుమతి దేశాలు నవంబర్ నెలకు

0: 2026 సెప్టెంబర్ ఉత్పత్తి కోటాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒపెక్ ప్లస్ దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగిస్తాయి. తర్వాతి సమావేశం 1వ తేదీన జరుగుతుంది. క్రీడాభిమానులకు గత 2 వారాలుగా కనువిందు చేసిన ఆసియా క్రీడలు నాగోయా నగరంలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ముగిశాయి. 43 క్రీడాంశాల్లో 2 వారాలకు పైగా సాగిన ఉత్కంఠభరిత పోటీలు ముగిసినట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసియా స్థాయి క్రీడా పోటీల్లో మరో చిరస్మరణీయమైన అధ్యాయం ముగిసింది. తొలి ఆసియా క్రీడల్లో ఉపయోగించిన సంప్రదాయ జ్యోతి పతాకాన్ని తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే ఖతార్ ప్రతినిధులకు అప్పగించారు. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో పాడి పశువులకు వచ్చు భీమా ఆవశ్యకత ఈ అంశం గురించి డాక్టర్ కె రాధాకృష్ణమూర్తి గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, మీరు పశు సంవర్ధక శాఖలో సంచాలకుల వారి కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు కదండి.
2: అవునండి.
1: పశు సంవర్ధక శాఖకు సంబంధించి మనం ఇప్పుడు పాడి పశువుల్లో బీమా దాని యొక్క ఆవశ్యకత గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అండి. రైతు ఒక్కొక్కసారి 30,000 40,000 పెట్టేట ఒక గేదెని కానీ ఆవును కానీ తెచ్చుకొని మేపి అలాగే సంవత్సరాల తరబడి సాకిన తర్వాత ఒకనొకసారి అది రోగాల బారిన కానీ లేదా ఏదైనా యాక్సిడెంటల్గా కానీ చనిపోయినప్పుడు నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి ఏమైనా బీమా వచ్చే అవకాశం ఉందా? ఉంటే దానికి ప్రీమియం ఎలా పే చేయాల్సి ఉంటుంది? ఎలా నమోదు చేసుకోవాలి? ఎంత బీమా వచ్చే అవకాశం ఉంటుంది? ఈ వివరాలన్నీ మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అసలు ఈ బీమా ఎందుకు, ఏమిటి దీని లాభం అంటే ఏం చెప్తారు?
2: మీరు చెప్పినట్టుగానే ఈరోజు పాడి పశువు ఖరీదు సాధారణంగా ఒక 5 నుంచి 6 లీటర్ల పాలు ఇచ్చే పాడి ఆవు కానివ్వండి, పాడి గేదె కానివ్వండి, 60,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉన్నాయండి. ఇంకా పాల ఉత్పత్తి పెరిగేటట్లయితే కనుక దాని రేటు తమాషా పద్ధతిలో పెరుగుతూ పోతుంది. అటువంటి 100,000 రూపాయల ఖరీదైన పశువు అకస్మాత్తుగా ఏ కారణం చేతనైనా కానివ్వండి, అనారోగ్యం మూలంగా కావచ్చు, ప్రమాదవశాత్తు కావచ్చు, లేకపోతే ఏ రకంగా చనిపోయినా కానీ ఒక్కసారిగా రైతు ఆర్థిక పరిస్థితి కుదేలైపోతుంది. అందుకని చెప్పేసి ఈ బీమాని ప్రవేశపెట్టిందండి ప్రభుత్వం. గతంలో ఎన్నో సంవత్సరాలుగా మనకి బీమా సౌకర్యం జరుగుతూనే ఉంది, కాకపోతే కాలక్రమేణా ఈ బీమా కంపెనీలు కూడా డైరెక్ట్గా రైతు వెళ్ళి నేను నా పశువును బీమా చేసుకుంటాను అంటే వాళ్ళు ముందుకు రావట్లేదండి. కేవలం గవర్నమెంట్ ద్వారా బ్యాంకుల ద్వారా లోన్ పొందినటువంటి పశువులు మాత్రమే వాడు ప్రస్తుతం ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నారు. తప్పితే ఒక రైతు వెళ్ళి ఇప్పుడు నేను నా పశువును బీమా చేసుకుంటానంటే ఆ చేసుకునే పరిస్థితి లేదు. గతంలో గత 10-15 సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ కొంత బడ్జెట్ రిలీజ్ చేయడం, స్టేట్ గవర్నమెంట్ కొంత బడ్జెట్ రిలీజ్ చేయడం ఆ రకంగా జరుగుతూ ఉందండి. కొంతకాలం అసలు గవర్నమెంట్ నుంచి ఎటువంటి బడ్జెట్ లేదు, ఆ టైంలో బీమా పథకమే లేదు. కానీ మొన్న 12/1/2023

0: జీవో నంబర్ 3 ద్వారా కొత్తగా ఈ బీమా సౌకర్యాన్ని గవర్నమెంట్ ప్రతిపాదించడం జరిగిందండి. ఇందులో రెండు రకాలైనటువంటి కేటగిరీలుగా విభజించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి లబ్ధిదారులకు, రైతులకు సెంట్రల్ గవర్నమెంట్ 40 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ 40 రూపాయలు, లబ్ధిదారుడు 20 రూపాయలు కనుక చెల్లించేటట్లయితే ఆ ప్రీమియం అన్ని చెల్లించడం జరుగుతుంది. అదే దారిద్ర్య రేఖకు ఎగువగా ఉన్నటువంటి రైతులైతే కనుక 25% సెంట్రల్ గవర్నమెంటు, 25% రాష్ట్ర గవర్నమెంటు, 50% ఈ రైతులు చెల్లించుకుంటూ ఉండాలండి. ఈ రకంగా చెల్లించడం ద్వారా మనం ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది.
1: అయితే రెండు కేటగిరీలు అన్నారు మీరు, ఒకటేమో బీపీఎల్ లబ్ధిదారులు, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో వారు, అలా కాకుండా ఈ బీపీఎల్ కార్డు లేని లబ్ధిదారులు కూడా కొంతమంది ఉంటారండి, వారి విషయంలో ప్రీమియం ఎలా ఉంటుంది?
0: మనకి ఇందులో 3 రకాలు ఉన్నాయండి. 1 సంవత్సరం బీమా, 2 సంవత్సరాల బీమా, 3 సంవత్సరాల బీమా. 1 సంవత్సరం బీమా అయితే ప్రీమియం పర్సంటేజ్ వచ్చేసి 3% అండి. అంటే 100 రూపాయలు ఖరీదైన పశువు అయితే దానికి సంవత్సరానికి 3 రూపాయలు చెల్లించాలి. 2 సంవత్సరాలు అయితే 4.5%, అదే 3 సంవత్సరాలు అయితే 6.25% అండి. సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ విస్తృతంగా పబ్లిసిటీ ఇచ్చి ప్రచారం చేస్తున్నటువంటి ఒక పాడి పశువు యొక్క ఖరీదు 30,000 రూపాయలండి. పాడి పశువు కానివ్వండి, పాడి గేద కానివ్వండి, పాడి ఆవు కానివ్వండి. గతంలో ఈ ఎద్దులకు బీమా చేసే సౌకర్యం ఎప్పుడూ లేదండి, ఇది రీసెంట్ గా ప్రవేశపెట్టి ఆ ఎద్దులకు కూడా కనుక మనకి ఈ బీమా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆవులకైతే కనుక 2 నుంచి 10 సంవత్సరాల వరకు, గేదెలైతే 3.5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు మనం బీమా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్లైతే కనుక 2 సంవత్సరాల నుంచి అండి, 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మనం బీమా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవే కాకుండా మన గొర్రెలు మేకలు ఉంటాయండి, ఇంకా కొంతమంది పందులు పెంచుకుంటారు,
1: జీవాలంటాం,
0: జీవాలంటే వాటికి కూడా ఈ సౌకర్యం ఉందండి. అంటే 6 నెలలు దాటిన ప్రతి గొర్రెను కానివ్వండి, ప్రతి మేకను కానివ్వండి, ప్రతి పందిని కానివ్వండి, వాటిని కూడా బీమా చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఒకవేళ ప్రమాదవశాత్తు ఈ పశువు కనుక మరణించేటట్లయితే ఆ పాడి గేదె కానివ్వండి, ఆవు కానివ్వండి, ఎద్దు కానివ్వండి అయితే 30,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. జాతి గేదెలు అయితేనండి, అట్లా కాకుండా దేశవాడి గేదెలు అయితే కనుక 15,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది.
1: అసలు ఈ పశువుల ఖరీదు ఎవరు నిర్ణయిస్తారు? అలాగే రైతుల దగ్గర ఏమైనా ఎందుకంటే ఖరీదైన పశువులు కూడా ఉన్నాయనుకోండి, వాటికి బీమా ఏ విధంగా వర్తిస్తుంది?
0: సాధారణంగా ఇప్పుడు 30,000 రూపాయలు గేద అని అంటే రైతులు నవ్వుతారు, 30,000 రూపాయల గేదె ఎక్కడ వస్తుంది డాక్టర్ గారు అని చెప్పి మమ్మల్నే ప్రశ్నిస్తాం.
1: దూడలే
0: అవును, పొర్లు గారికి వచ్చినట్టు దూడే 25,000 రూపాయల దాకా ఉంటుంది. అంటే ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి పశువుకి మనం బీమా చేయాలి అని అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదండి. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రాథమికంగా కొంతవరకు నష్టాన్ని ఆదుకోవాలి, నష్టాన్ని నివారించాలి అనే ఉద్దేశంతో 30,000ని ఒక పాయింట్ గా పెట్టారు. ఆ రకంగా కాకుండా మనం ఆనాడ్యావరేజ్ సగటును పరిశీలించినట్లయితే ప్రతి పశువు 60,000 రూపాయల దాకా ఉంటుందండి. ఇందాక నేను చెప్పిన పద్ధతిలో మీకు 30,000 రూపాయల పశువు అయితే దానికి ప్రీమియం 3 సంవత్సరాలకు వచ్చేసి 1,920 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందండి. అందులో స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 979 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 653 రూపాయలు, పోతే రైతు 288 రూపాయలు చెల్లించవలసి ఉంటుందండి. ఇది కేవలం 30,000 రూపాయల పశువుకు మాత్రమే. అలా కాకుండా రైతు నా దగ్గర 100,000 రూపాయల గేద ఉంది, ఈ 100,000 రూపాయల గేదను కనుక నేను ఇన్సూరెన్స్ చేసుకుంటాను అని ముందుకు వచ్చేటట్లయితే దాన్ని కూడా మనం ఇన్సూరెన్స్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇందులో దీని ప్రీమియం వచ్చేసి 6,250 రూపాయలు అవుతుందండి. ఇందాక నేను చెప్పాను కదా మీకు 6.25% అని చెప్పేసి, ఈ 6.25% రాష్ట్ర ప్రభుత్వం యొక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ కనుక తీసేసినట్లయితే 1,632 రూపాయలు, పోతే రైతు 4,618 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కనుక మనం 365 రోజులు ఇంటూ 3 లెక్కేసుకుంటే 1,095 రోజులు వస్తుంది. ఒక్కొక్క రోజు ప్రీమియం కనుక గుణించినట్లయితే రోజుకు 5 రూపాయలు పడుతుందండి. ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ కారణం చేతనైనా పశువు మరణిస్తే ఆ పశువుకి మరణించిన వెంటనే మనం ఎంత మొత్తానికైతే బీమా చెల్లించామో ఆ బీమా మొత్తాన్ని నిర్దేశిత ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ రైతు సేవా కేంద్రాలు అని చెప్పేసి ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం, అందులో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అని చెప్పి పశు వైద్య సహాయకులు అని చెప్పి వాళ్ళు ఉంటా ఉంటారు. తర్వాత గ్రామీణ పశు వైద్యశాలలు ఉన్నాయి మన రాష్ట్రంలో, దాదాపుగా 4,000 గ్రామీణ పశు వైద్యశాలలు ఉన్నాయి. అదేవిధంగా మన గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి డాక్టర్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్ దాదాపుగా 2,500 దాకా ఉన్నాయండి. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి సహాయ సంచాలకుల వారు పనిచేసే హాస్పిటల్స్ దాదాపుగా 352 ఉన్నాయండి. వీళ్ళందరూ వివిధ గ్రామాల్లో తిరుగుతూ మనకి ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ను మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రారంభం అవుతుందో వారు విస్తృతంగా సమాచారాన్ని రైతులకు చేరవేస్తారు. రైతులకు చేరవేసిన వెంటనే ఆసక్తి ఉన్నటువంటి రైతులు మా సిబ్బందిని ఎవరినైనా కలిసినట్లయితే దాన్ని ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేది చెప్తారండి. ఈ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పశు వైద్య సహాయకుని వద్ద కానివ్వండి, గ్రామీణ పశు వైద్యశాల వద్ద కానివ్వండి, వెటనరీ డాక్టర్స్ ఉన్నటువంటి అంటే గ్రాడ్యుయేట్స్ ఉంటారండి అక్కడ కానివ్వండి, లేకపోతే 2 మండలాలకు కలిపి ఒక పశు వైద్యశాలలు ఉన్నాయి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
1: సార్ ఇందులో ఏ సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి, ప్రీమియం చేయడానికి ఏ జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి?
0: ఓకేనండి, ఎవరెవరు ఏ కంపెనీకి మనం అలాట్ చేయాలి అనేది

0: నిర్ణయించడానికి గాను మనకి ఒక కమిటీ వేయటం జరిగిందండి. దీనికి రాష్ట్ర గొర్రెలు మేకలు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గారు, తర్వాత జాయింట్ సెక్రటరీ పశుసంవర్ధక శాఖ అధిపతి, అదేవిధంగా మరలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి, తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి, వీళ్ళందరూ కలిపి ఒక 5 మెంబర్లతోటి ఒక కమిటీని నిర్ధారించి ఆ కమిటీ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని, నియమ నిబంధనలన్నీ వాటికి తయారు చేయటం, తర్వాత వాళ్ళు ఓపెన్ కొటేషన్స్ కాల్ ఫర్ చేయడం జరుగుతుందండి. ఆ చేసిన వాటిలో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియా అనే కంపెనీ వారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఈ 4 జిల్లాలకి ఆ కంపెనీ కేటాయించారు. తర్వాత నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కేటాయించారు. తర్వాత యునైటెడ్ ఇండియా కంపెనీ వచ్చేసేసి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలండి, కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, ఈ 4 ఈ ఉమ్మడి జిల్లాలు కలిపి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారికి కేటాయించడం జరిగిందండి. ఈ జిల్లాల్లో ఆ వ్యక్తులు మాత్రమే, ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేపడతారు.
1: పశువుల్ని మనం ప్రీమియం చెల్లించుకుంటున్నాం అనుకోండి, ఇన్సూరెన్స్ చేసిన పశువులకి గుర్తింపు ఎలా ఇస్తారు?
0: గ్రామంలో అనేక రకాలైన పశువులు ఉంటాయి. ఒక గ్రామంలో సుమారుగా 1,000 పశువులు ఉంటాయి. 1,000 పశువులు చనిపోయినప్పుడు ఈ పశువును గుర్తించడం ఎట్లా అనే దానికి ఇప్పుడు మనకు మనుషులకు ఏ రకంగా అయితే ఆధారిస్తున్నారో, ఇప్పుడు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాడి పశువుకి చెవికి ఒక పోగేస్తున్నామండి. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఆన్ యానిమల్ ప్రొడక్టివిటీ హెల్త్ అని ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పశువుకి చెవుకి పోగేస్తుంటుంది. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ పాడి పశువుని పరిశీలించినా కానీ చెవుకి కుడివైపు కానీ ఉండి ఎడమవైపు కానీ ఉండి ఓ ప్లాస్టిక్ ట్యాగ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఏ రకంగా ఆధారికల్లో మనకి 12 గుర్తింపు సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ పాడి పశువులకు కూడా ఇదే రకమైన గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఆ రకంగా మనం పశువుని ఐడెంటిఫై చేసేసి ప్రతి పాడి ఇన్సూరెన్స్ చేసినా చెయ్యకపోయినా కంపల్సరీగా ఉంటుందండి. అది మనం రికార్డులు కంప్యూటరైజేషన్ చేసేసి మనం ఆ కంప్యూటర్లో ఆ యాప్లో మనం ఈ నెంబర్ కొట్టగానే ఆ పాడి పశువు ఎవరిది, దాని వయసు ఎంత, అది ఎన్ని ఈతలు, ఎన్ని పాలిస్తుంది, ఇంతకుముందు గతంలో దానికి ఎటువంటి వైద్యం చేసాం, ఆ రికార్డు మొత్తం యానిమల్ ప్రొడక్ట్ అండ్ హెల్త్ అండి, ఆరోగ్యానికి సంబంధించిన సమాచారము, తర్వాత ప్రొడక్టివిటీ ఉత్పాదనకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం అందులో నిక్షిప్తమై ఉంటుందండి.
1: సార్ అయితే ఈ ట్యాగ్ పోతే, సార్
0: ట్యాగ్ పోతే కనుక పోయిన వెంటనే ఆ రైతు వెళ్ళి సంబంధిత పశు వైద్యాధికారికి తెలియచేయాలి. అది విన్ వెంటనే తయారు చేయాలండి. ఆ డాక్టర్ గారు బాధ్యతాయుతంగా ప్రవర్తించి దానికి వెంటనే ట్యాగ్ మళ్ళా రీప్లేస్ చేయాలి. ట్యాగ్ రీప్లేస్ చేసిన తర్వాత మరీ ముఖ్యంగా ఏ పశువుకైతే బీమా చేశామో, పశువు బీమా చేసిన తర్వాత ఆ కంపెనీకి పలానా సుబ్బారావు గారికి ఏదో ట్యాగ్ పోయింది, ఇదిగో నేను ఈ కొత్త ట్యాగ్ వేశాను, ఈ కొత్త ట్యాగ్ నెంబర్ ఇంత అని చెప్పి వారికి మనం తప్పనిసరిగా రిజిస్టర్డ్ పోస్టులో పంపించాలి. పలానా సుబ్బారావు గారికి ఏదో పోగు పోయింది, దానికి ఈ తారీఖున మీరు మళ్ళీ తిరిగి పోగు వేశారు, ఈ పోగు నెంబర్ ఇంత అని చెప్పేసి వాళ్ళు మనకి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ పశువుకి బీమా వర్తిస్తుంది. నిర్దిష్టంగా మనకు పాలసీలో ఎప్పుడైతే వాళ్ళు కాగితం మనకు పంపిస్తున్నారో దానిలో స్పెసిఫిక్ గా పెద్ద అక్షరాలతో రాస్తారండి, నో ట్యాగ్ నో క్లెయిమ్, చెవి పోగు లేకపోతే బీమా వర్తించదు. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ థంబ్ రూల్ అండి.
1: సార్ అయితే అసలు విషయానికి వస్తే, మనం ఇన్సూరెన్స్ చేశాము, ప్రీమియం చెల్లిస్తూ ఉన్నాము, ట్యాగ్ ఉంది, పశువు అనుకున్న పరిస్థితుల్లో మరణించింది, దీన్ని ఎలా నిర్ధారిస్తారు, ఎవరికి తెలియజేయాలి, దీనికి ఏమైనా శవ పరీక్షలు ఉంటాయా, ఉంటే అవి ఎలా ఏ అధికారులకి తెలియజేస్తే చేస్తారు?
0: గ్రామాల్లో ఉన్నటువంటి ఏ సిబ్బంది దగ్గరకైనా వెళ్ళేటట్లయితే కనుక వాళ్ళు ఆ పశువుని బీమా చేస్తారు అని చెప్పేసి బీమా చేయబోయేటప్పుడు మనం దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండి, మొట్టమొదటిగా రైతు ఆధార్ కార్డు కావాలి, తర్వాత ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు అయితే వాళ్ళ కుల సర్టిఫికేట్ కావాలి, రేషన్ కార్డు కావాలి, ఆ రైతు ఫోటో కావాలి, పశువు ఫోటో కావాలి. ఆ పశువుని తీసుకొచ్చి పశువుల హాస్పిటల్కి తీసుకొచ్చుకారండి, లేదా రైతు ముంగిట, రైతు ఇంటి దగ్గర అయినా కానీ దానికి పోగు వేసిన తర్వాత రైతు పశువు పూర్తిగా కనిపించేలాగా 1 తర్వాత గేద ముఖము, ఏ చెవుకైతే మనం ట్యాగ్ వేసామో చెవి పోగేసామో ఆ చెవి పోగు కనిపించేలాగా, ఆ చెవి పోగులో ఉన్నటువంటి 12 స్పష్టంగా కనిపించేలాగా ఫోటో తీయాలి. తర్వాత కొమ్ములు 2 ఎట్లా ఉన్నాయి, తర్వాత దాని తల, ఎందుకంటే రేపు పొరపాటున మనం ఏదైనా ఉత్తరోత్తర ఏదైనా గేద కనుక మరణం సంభవిస్తే బ్రతుకున్నప్పుడు ఫోటోని చనిపోయినప్పుడు ఫోటోను 2 వారు సరిపోల్చి చూసుకుని ఒకటేనా కాదా అని చెప్పి నిర్ధారిస్తారు. నిర్ధారించిన తర్వాత మాత్రమే మనకి క్లెయిమ్ చెల్లించడం జరుగుతుంది. ఇవన్నీ సక్రంగా నిర్వహించాలి. సక్రంగా నిర్వహించిన తర్వాత అవి ఈ డాక్యుమెంటేషన్ మొత్తం మనం ఆన్లైన్లో జరిగిపోతుంటుందండి. దీనికి ఒక ప్రత్యేకంగా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి సిబ్బంది దాన్ని యాప్లోనే నమోదు చేస్తారు. యాప్లో నమోదు చేసిన వెంటనే ఆ ప్రీమియం కూడా డైరెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీకి, మా దగ్గర ఉన్నటువంటి సిబ్బందికి ఆ అమౌంట్ చెల్లించేసిన వెంటనే ఆ అమౌంట్ మేము ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించడం. చెల్లించిన వెంటనే వారు వితిన్ 3 నుంచి 4 రోజుల్లో వ్యక్తిగత పాలసీ రిలీజ్ చేస్తారండి. పాలసీ రిలీజ్ చేస్తారు, కాకపోతే ఆ పాలసీ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వారికి ప్రింట్ తీసి మళ్ళీ మేము రైతులకు

బాధ్యత మా మీద ఉంది. అది రైతులన్నీ ఇంట్రెస్ట్గా చేసుకుంటాడండి. మీరు అన్నట్లుగానే హఠాత్తుగా పశువు మరణించదు. పశువు మరణించిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మా సిబ్బందికి ఇన్ఫామ్ చేయాలండి. రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కానీ

0: విషయమా కాదా, తర్వాత ఆ గేద చెవికి పోగు ఉందా లేదా అనేది నిర్ధారించుకుంటారు. నిర్ధారించి కరెక్ట్గానే ఉందనుకున్న వెంటనే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేస్తారండి. సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేసిన వెంటనే వారు వారి ప్రతినిధిని కొన్ని కొన్నిసార్లు పంపిస్తారు. కొన్ని కొన్నిసార్లు పంపించకుండా కూడా మీకు ప్రొసీజర్ ప్రకారం ఎస్ఓపి ఉంటుంది కదా, మీరు చేయవలసిన పద్ధతి ప్రకారం మీరు చేసేయండి అన్నప్పుడు ఆ శవ పరీక్ష చేస్తారు. శవ పరీక్ష చేసిన తర్వాత మొత్తం రికార్డ్ చేసేసుకుని ఆ డాక్యుమెంటేషన్ మొత్తం పూర్తి చేసుకుంటారండి. ఆ డాక్యుమెంటేషన్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించవలసిన విషయం, రైతులు అదేవిధంగా మా సిబ్బంది కూడా చనిపోయిన తర్వాత ఆ ట్యాగ్ను భద్రపరచాలి. ఆ ట్యాగ్ను తీసేటప్పుడు కూడా ఆ ట్యాగ్కి మేలు ఫెమేలు అని చెప్పి రెండు ఉంటాయండి, అవి రెండు విడిపోకుండా జాగ్రత్తగా కట్ చేసి ఆ ట్యాగ్ని చనిపోయిన తర్వాత కూడా గేద మొత్తాన్ని ఫోటో తీయాలి. గేద బాడీ మొత్తాన్ని, తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా తల భాగాన్ని, అంటే ఆ ఫోటోలో నిర్దిష్టంగా మన ట్యాగ్ స్పష్టంగా కనిపించేలాగా రైతు ప్లస్ గేద బాడీ మొత్తం, తర్వాత ఆ యానిమల్ తలకాయి నెంబర్లు కనిపించే విధంగా మనం ఫోటో, ఈ ఫోటో తీసి వీటన్నిటిని మనం ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆన్లైన్లోనే సమర్పిస్తామండి. ఆన్లైన్లో సమర్పిస్తూ అదేగా హార్డ్ కాపీలను అన్నిటినీ, ఈ కాపీలు నేను చెప్పినటువంటి దీంతో పాటు మనం బ్యాంకు పాస్ పుస్తకం కూడా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ పాస్ పుస్తకం ఫస్ట్ పేజ్ కనుక మనం వారికి కనుక పంపించేటట్లయితే ఆ కాగితాలు వారికి చేరిన తర్వాత 3 రోజుల లోపల ఆ క్లెయిమ్ పేయబుల్లా కాదనేది నిర్ధారిస్తారండి. మీరు పంపించవలసిన కాగితాలన్నీ సక్రంగా ఉన్నాయని చెప్పి కనుక నిర్ధారించేటట్లయితే కనుక మీ క్లెయిమ్ కరెక్ట్గానే ఉంది, దీన్ని మేము ప్రాసెస్ చేస్తామని చెప్పేసి వారు ప్రాసెస్ చేసి 14 రోజుల్లో ఈ అమౌంట్ మొత్తాన్ని ఆ రైతుకి డైరెక్ట్గా ఆ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయండి.
1: డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి, పశు ఏ మరణాలని ఇందులో ఉంచారండి, ఎలా మరణిస్తే మనకు క్లెయిమ్ వచ్చే అవకాశం ఉంది? అలాగే మరొక ప్రశ్న ఏంటంటే, ఎటువంటి సందర్భంలోనైనా ఒకవేళ కరెంట్ షాక్కి గురై, అంటే పల్లెటూర్లలో మనకు అప్పుడప్పుడు కొన్ని పశువులు కరెంట్ షాక్ గురై కూడా చనిపోయినట్టు మనం వింటూ ఉంటాం, పొలాల్లో కూడా కరెంట్ తీగలు వెళ్ళినప్పుడు ప్రమాదాలు, ఎటువంటి సందర్భంలో రైతు ఏం చేయాలి?
0: గ్రామీణ ప్రాంతాల్లో పశువుల మరణాలన్నీ అనారోగ్యంతో గురి అవటం, లేకపోతే యాక్సిడెంటల్ డెత్ అండి, రోడ్డు మీద పోతా ఉన్నప్పుడు లారీలు గుద్దేయటం ద్వారా కానివ్వండి, లేదా పాము గరవటం ద్వారా కానివ్వండి, లేదా ఈ షెడ్లు ఉంటాయి కదండి, అకాల వర్షాలు కురిసినప్పుడు, ఎక్కువగా వర్షాలు కురిసినప్పుడు ఒకసారిగా అవి కూలిపోవటం ద్వారా వాటి మెడ మీద పడిపోవటం, మెడ మీద పడిపోయి అకస్మాత్తుగా చనిపోవటం, తర్వాత పాము కాటు, తర్వాత పిడుగుపాటు, వీటన్నిటికీ చనిపోవటం జరుగుతూ ఉంటుంది. ఈ మరణాలన్నింటినీ మనం దీనిలో కవర్ చేయటం జరుగుతుందండి. అదే చిన్న పశువుల్లోకి వచ్చేటట్లయితే కనుక, మీరు జీవాలు అని చెప్పి చెప్పారు కదా, ఆ జీవాలు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతాయి అంటే ఇవి కొట్టుకుపోతాయండి. విపరీతమైన వర్షాలు వచ్చినప్పుడు వాగులు దాటుతూ ఉంటాయి, ఆ వాగులు దాటేటప్పుడు ఆ వాగు ప్రవాహానికి అవి కొట్టుకుపోవటానికి కూడా ఉంటాయండి. ఆ కొట్టుకుపోయిన ఆ మరణాలను కూడా దీనిలో కవర్ చేస్తారు. తర్వాత ఇందాక మీరు అన్నట్లుగానే కరెంట్ షాక్ కొట్టి సందర్భంలో ఏమవుతుందంటే అన్ని పశువులకి మనం బీమా చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. మనం రైతులకి ఎంత వారిని ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నం చేసినా కానీ వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని సందర్భాల్లో చేసుకోలేకపోతుంటారు. మీరు చెప్పినట్టుగానే రోడ్డు మీద నడిచేటప్పుడు ఈ ఎలక్ట్రో వైర్లు తెగి పడిపోవటం, తెగి పడిపోయినప్పుడు మనకి పశువుల మరణం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ పశువు మరణించినప్పుడు మనకు బీమా కంపెనీలు ఎటువంటి బీమా చెల్లించవు, కానీ ఎలక్ట్రిక్స్ డిపార్ట్మెంట్ వారు మనం ఆ పశువు మరణం జరిగింది అనేదాన్ని మనం నిర్ధారించాలి. దీనికి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆ రైతు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా గ్రామంలో ఫలాని చోట కరెంట్ షాక్ ద్వారా నా పశువు మరణించింది అని చెప్పి చెప్పినప్పుడు వారు పోలీసు వారు మా డిపార్ట్మెంట్ వారికి ఫలాని సుబ్బారావు గారికి ఏదో మరణించింది, దీన్ని శవ పరీక్ష చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అడుగుతారు. శవ పరీక్ష నిర్వహిస్తాం, పోస్ట్ మార్టం కండక్ట్ చేసేసి మనం ఇది కేవలం పశువు ఎలక్ట్రిక్ షాక్ ద్వారానే మరణించింది అనే విషయాన్ని మనం నిర్ధారిస్తాము. నిర్ధారించిన తర్వాత మనం దాన్ని వ్రాతపూర్వకంగా డైరెక్ట్గా ఆ కన్సర్న్ పోలీస్ అధికారుల ద్వారా మనం అది డిపార్ట్మెంట్ కనుక చేరవేసినట్లయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు నిర్దిష్టమైనటువంటి అమౌంట్ని, అంటే పశువు యొక్క వయసును, పశువు యొక్క స్టేటస్, పాడి పశువు అనుకోండి కొంత మొత్తం, అదే పాలిచ్చే పశువు, చూడు పశువు అనుకోండి కొంత, వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం నిర్దిష్టమైనటువంటి మొత్తాన్ని కూడా చెల్లించడం జరుగుతుంది. ఈ విషయాన్ని రైతులు గమనించుకోవాలి.
1: సార్, ఇప్పుడు ఎంత మనం రైతులకు అవగాహన కల్పించినప్పటికీ కూడా ఇందులో కూడా వివాదాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి వివాదాలు ఏదైనా ఎదురైనప్పుడు రైతుకి ఆ పరిష్కారం ఎలాగా, ఏ స్థాయిలో మనం ఆ పరిష్కారం చేసుకోవచ్చు?
0: ఈ బీమా చేసేప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమవుతాయి ఏంటంటేనండి, కొన్ని కొన్ని సందర్భాల్లో వర్క్ ప్రెషర్ మూలంగా కానివ్వండి, పరికరాల లభ్యత లేకపోవటం మూలంగా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారంటే మా సిబ్బంది చెవికి పోగు వేయకుండా చేత్తో పట్టుకుంటారు, చేత్తో పట్టుకుని ఫోటో తీస్తూ ఉంటారు. ఆ రకంగా చేసినవి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెల్లించరు. తర్వాత మళ్ళా మనం ఆ చేత్తో పట్టుకుని అతనికి ఉన్న పని ఒత్తిడి మూలంగా చేత్తో పట్టుకున్నాడు, మళ్ళీ మరుసటి రోజు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చెవికి పోగేసేయండి, కాకపోతే నిర్లక్ష్యం మూలంగా వాళ్ళ ఫోటోలోనేమో ఎడమ చెవికి పోగేసినట్టు కనపడుతుంది, చనిపోయిన ఫోటోలోనేమో కుడి చేతికి ఉంటుంది. ఇట్లాంటి కారణాల మూలంగా ఇన్సూరెన్స్ కంపెనీ వారు క్లెయిమ్స్ నిరాకరించడం జరుగుతుంది. ఎలాంటివి జరగకుండా ఉండాలంటే ముందు మా వైపు నుంచి

0: చేయవలసిన ఏంటంటే నిర్దిష్టంగా పశువుని ట్యాగ్ చేయాలి, పోగు కంపల్సరీగా వేయాలి. పోగు వేసిన తర్వాత పోగుని ఫోటో తీసేటప్పుడు కూడా చెవిని పట్టుకోకూడదండి. సాధారణంగా ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకునేటప్పుడు చూపించినటువంటి ఉత్సాహం క్లెయిమ్ చెల్లించేటప్పుడు ఉండదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు తక్కువ క్లెయిమ్లు చెల్లించుకోవడం ద్వారా వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. అట్లా కాకుండా మనం రైతులకు మరింత మేలు చేయాలి అనుకునే ఉద్దేశంతో ఇటువంటి సమస్యలు ఏదన్నా వచ్చినప్పుడు సాధారణంగా ఎప్పుడైతే ఇది అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో జరిగినప్పుడు దాన్ని మా పైన ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ అధికారిగానే ఉండి లేదా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి గారు ఉండి వీరిద్దరికి తెలియజేయడం జరుగుతుంది. ఆ సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి మనం చెల్లించడం జరుగుతుందండి. ఆ స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే కనుక విజయవాడలో లబ్బిపేటలో ఉన్నటువంటి సంచాలకుల వారి కార్యాలయాన్ని కనుక తెలియజేసినట్లయితే వారు ఈ విషయంలో జోక్యం చేసుకుని అది క్లెయిమ్ కనుక నిజంగానే పశువు మరణించడం జరిగింది, అది జెన్యున్ కేసు అయ్యి నిజంగానే పశువు మరణం ద్వారా నష్టపోయేటట్లయితే మేము ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఆ రైతుకు నష్టపరిహారం చెల్లించే ఏర్పాటు చేయించడానికి అవకాశం ఉంటుందండి.
1: సార్, డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు, చివరిగా రైతు సోదరులకి ఈ పాడి పశువుల్లో బీమా నిమిత్తం వారికి ఎటువంటి సందేహాలు ఏమైనా ఉన్నా వారు ఎవరికి ఫోన్ చేసి వారు సమాచారం పొందే అవకాశం ఉంది?
0: స్థానికంగా ఉన్నటువంటి పశు వైద్యులను సంప్రదించవచ్చు. పశు సంవర్ధక శాఖ సిబ్బందికి ఎక్కడున్నా వారిని సంప్రదించేటట్లయితే వాళ్ళు వారికి వెంటనే వారికి సందేహాలను నివారించడం, వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడం, నివృత్తి చేసి బీమా కార్యక్రమాన్ని సక్రమంగా సజావుగా నిర్వహిస్తూ రైతులందరూ ఈ కార్యక్రమాన్ని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను.
1: ధన్యవాదాలండి డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు, ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి రైతు సోదరుల కోసం పాడి పశువులకి బీమా దాని యొక్క ఆవశ్యకత ఎటువంటిది, వారు ఎంత బీమా చెల్లిస్తే పశువు చనిపోయినప్పుడు వారికి వచ్చే క్లెయిమ్ వివరాలన్నీ తెలియజేశారు. లబ్ధిదారులు ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే దానికి ఉండేటువంటి ట్యాగ్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరంగా తెలియజేశారు. రైతు సోదరులు ఈ విషయాలన్నీ గమనించుకొని ముఖ్యమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటే వారి క్లెయిమ్ సక్సెస్ఫుల్గా అందే అవకాశం ఉంది. సో రైతు సోదరులందరూ కూడా ఈ విషయాలు గమనించుకుంటారని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: పాడి పశువులకొచ్చు బీమా ఆవశ్యకత ఈ అంశం గురించి డాక్టర్ కె రాధాకృష్ణమూర్తి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ధనియాల సాగు సంభాషణ వింటారు. అమ్మడు అమ్మడు,
3: చిన్నమ్మాయి రా చిన్నమ్మాయి.
2: ఏం చేస్తున్నావు? ఏంటి?
3: ఇదిగో ఇప్పుడే రసం పెడుతున్నా.
2: ఏంటి, ఈరోజు కూరలు చేయలేదా? ఏంటి రసం పెడుతున్నాను అంటున్నావు?
3: చేసాను చిన్నమ్మాయి. ఏంటంటే గొంతు అంతా పట్టేసి దగ్గు జలుబుగా ఉంది పిల్లలందరికీ కూడా. కొంచెం ధనియాలతో మనం చారులాగా పెట్టామనుకో వాళ్ళకి కొంచెం హాయిగా ఉంటుంది కదా.
2: అదే
3: అందుకని ధనియాల చారు పెడుతున్నా చిన్నమ్మాయి.
2: అమ్మడు, నువ్వు ధనియాలు అనేసరికి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే ఇప్పుడు మన సుగంధ ద్రవ్య పంటల్లో మామూలుగా అన్ని రకాలను సాగు చేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగానే. అంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈ ధనియాలను వాడటం వల్ల. అట్లాగే మనం సాగు చేసినా కూడా మంచి దిగుబడి వస్తుందనే మాట వింటున్నా. మరి దీన్ని సాగు చేసుకోవాలి అంటే ఎట్లా సాగు చేసుకోవాలి, మన వాతావరణంలో సాగు చేసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుందా, ఎలాగూ ఈ విషయాలన్నీ తెలియజేస్తావా?
3: అవును చిన్నమ్మాయి, నువ్వు అన్నట్టుగా మనకి ఈ సుగంధ ద్రవ్య పంటల కిందకు వస్తాయి ఈ ధనియాలు, జీలకర్ర, వాము, మెంతి, సోపు ఇవన్నీ కూడా. ఇటువైపు మనకి ఏంటంటే వాణిజ్య సరళిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు చిన్నమ్మాయి ఈ పంటలన్నీ కూడా. ముఖ్యంగా మన రాష్ట్రంతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఇటు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ ధనియాల సాగు అనేది చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. ముఖ్యంగా మన రాష్ట్రం ధనియాల సాగులో ఉత్పత్తిలో రాజస్థాన్ తర్వాత ద్వితీయ స్థానంలో ఉంది చిన్నమ్మాయి. దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రం ధనియాల సాగులోనే ప్రథమ స్థానంలో ఉంటుందన్నమాట. ఈ ధనియాలు అనేవి రాష్ట్రంలో ఎక్కువగా మన ప్రాంతాలు చూసుకున్నట్లయితే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు ఇటంతా కూడా సాగు చేయొచ్చు చిన్నమ్మాయి.
2: మరి దిగుబడి మనం ఎక్కువ తీసుకోవాలంటే నేలల దగ్గర నుంచి కూడా మనం అనుకూలమైనటువంటి వాటిని చూసుకొని కదా. ఎట్లాంటి నేలలు ఇక్కడ అనుకూలంగా ఉంటాయి అంటావు?
3: ఇప్పుడు ధనియాల సాగు విషయానికి వచ్చినట్లయితే చల్లని వాతావరణము, తగినంత మంచు ఉండాలి చిన్నమ్మాయి. అంటే ఏంటంటే ఎక్కువగా ఇది రబీ సీజన్లో మనకి అనుకూలంగా ఉంటుందన్నమాట వాతావరణం అనేది. కొత్తిమీర సాగు విషయానికి వచ్చినట్లయితే సహజంగా ఏంటంటే ఎండాకాలం తప్ప మిగతా అన్ని కాలాల్లో కూడా సాగు చేయొచ్చు ఈ కొత్తిమీరని సాగు చేయాలంటే. ఎండాకాలంలో కూడా మనం సాగు చేయాలనుకుంటే కొత్తిమీరని 50% నుంచి 75% చేడినెట్ల కింద లేదా ఎదిగిన తోటలు ఉంటాయి కదా, ఆ తోటల నీడ ఉంటుంది, చెట్ల కింద నీడ ఉంటుంది కదా, అక్కడ సాగు చేసుకోవచ్చు కొత్తిమీర కోసం అయితే కనుక. ఈ ధనియాల సాగుకి ఏంటంటే మురుగునీటి వసతి గల నేలలు మాత్రమే ఎన్నుకోవాలి చిన్నమ్మాయి. ఆమ్ల భూములు, క్షార భూములు సాగుకి పనికిరావన్నమాట.
2: నీటి వస్తే బాగుండాలి, మురుగునీరు నిల్వ ఉండకూడదు.
3: అవును.
2: మరి రకాలమ్ముడు,
3: చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి చిన్నమ్మ ధనియాల విషయానికి వస్తే.

0: ముందుగా ఏంటంటే వాతావరణ పరిస్థితులు, సాగు చేయదలిచిన నేల స్వభావము, పంట కాలము, అక్కడ ప్రాంతీయంగా ఉండే ప్రాధాన్యతలు, ఇక ఆయా ప్రాంతాల్లో చీడపీడల ఉధృతి ఉంటుంది కదా, ఇటువంటి అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ధనియాల పంటలో ఇప్పటి వరకు మనకేంటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన రకాలు ఉన్నాయి, మంచి రకాలు. సాధన, సింధు, సుధ, ఏపీహెచ్యు ధనియా ఒకటి అనే మధ్యకాలిక రకాలు, స్వాతి అనేటువంటి స్వల్పకాలిక రకము, ఆకుకి గింజలకి కూడా వాడుకలో ఉంది చిన్నమ్మాయి. సాగులో మంచి మంచి రకాలు ఉన్నాయి చిన్నమ్మాయి. వీటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే లక్షణాలని, సింధు ఈ రకం ఏంటంటే పంటకాలం చూసుకున్నట్లయితే 100 నుంచి 105 రోజుల కాల పరిమితి కలిగిన రకం ఇది. గింజ దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల వరకు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది చిన్నమ్మాయి. ఇక ఈ సింధు రకం లక్షణాలని మనం చూసుకున్నట్లయితే ఎక్కువ సుగంధ తైలం అంటే 0.4% కలిగి ఉండి గింజ అనేది నాణ్యతతో ఉంటుందన్నమాట. ఇక సాధన విషయానికి వచ్చినట్లయితే ఇది ఏంటంటే 105 నుంచి 110 రోజుల కాల పరిమితి కలిగిన రకము. కొత్తిమీర కోసం సాగు చేయొచ్చు, అలాగే గింజ కోసం కూడా దీన్ని సాగు చేయొచ్చు చిన్నమ్మాయి. అధిక దిగుబడి అనేది వస్తుంది అన్నమాట,
1: రెండు రకాలుగా ఉపయోగించవచ్చు.
0: ఇక స్వాతి రకం అనుకున్నాం కదా, ఇదేంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం స్వల్పకాలిక రకం అని. 80 నుంచి 85 రోజుల్లో మనకి కోతకు వచ్చేస్తుంది, కాకపోతే దిగుబడి కూడా ఇక్కడ తక్కువే వస్తుంది చిన్నమ్మాయి. 3 నుంచి 4 క్వింటాల వరకే ఎకరానికి దిగుబడి వస్తుంది. తేమను నిల్వ ఉంచుకునే శక్తి తక్కువగా ఉండే నేలలకు అనుకూలమైన స్వల్పకాలిక రకం ఇది. ఆలస్యంగా విత్తుకోవడానికి కూడా పనికొస్తుంది మనకి స్వాతి రకం.
1: అది ఆలస్యంగా విత్తుకోవాలి అంటే మనకి తక్కువ కాల పరిమితి కలిగినటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి కదా, అప్పుడు దీన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.
0: అవును చిన్నమ్మాయి. ఇక సుధ ఈ విషయానికి వస్తే 100 రోజులు పంట కాలం కలిగిన రకం ఇది. 5 నుంచి 6.5 క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడిగా వస్తుంది. అధిక సుగంధ తైలం కలిగిన, అధిక దిగుబడినిచ్చే రకం చిన్నమ్మాయి ఈ సుధ రకం. ఇక ఏపీహెచ్ ధనియా ఒకటి అని చెప్పి ఇది 85 నుంచి 90 రోజుల కాల పరిమితి కలిగిన రకం చిన్నమ్మాయి. 6 నుంచి 6.5 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది, కొంచెం ఎక్కువే వస్తుంది. గింజలు కూడా ఏంటంటే ఆకర్షణీయంగా మంచి సువాసన కలిగి ఉంటాయి, అలాగే అధిక దిగుబడి కూడా వస్తుంది అన్నమాట. ఇక సుగుణ అనే రకం ఏంటంటే 90 నుంచి 95 రోజుల కాల పరిమితి కలిగి 6 నుంచి 6.5 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి వస్తుంది. అధిక దిగుబడి, అధిక సువాసన, తైలం అంటే నూనె శాతం కూడా 0.6 కంటే ఎక్కువ ఉంటుంది అనమాట ఈ రకం.
1: ఎక్కువ తైలాన్ని కూడా ఇస్తుంది.
0: అవును. ఇక 5 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చే రకం ఇంకోటి ఉంది చిన్నమ్మాయి, సురుచి అనమాట ఇది. ఇది చాలా స్వల్పకాలిక రకం, 45 నుంచి 55 రోజుల్లో వచ్చేస్తుంది మనకి.
1: దాదాపు 2 నెలల్లో వచ్చేస్తుంది.
0: వచ్చేస్తుంది. ఇదేంటంటే మంచి సువాసన కల ఆకు రకం అనమాట. ఆకు కోసం అయితే ఈ సురుచిని సాగు చేయొచ్చు. 50% షేడ్ నెట్లలో వేసవిలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. మొక్కల్లో ఏంటంటే 0.15% సువాసన తైలం ఉంటుంది. దిగుబడి వచ్చేసి 2 టన్నుల వరకు ఉంటుంది చిన్నమ్మాయి. ఇక సుస్థిర అని చెప్పి ఇది 85 నుంచి 90 రోజుల కాల పరిమితి కలిగిన రకము. 5 నుంచి 6 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి వస్తుంది. గింజలు మధ్యస్థంగా, అలాగే 0.5% ఈ నూనె శాతాన్ని కలిగి మంచి వాసన ఇచ్చే రకంగా ఉంటాయి చిన్నమ్మాయి.
1: ఇవన్నీ కూడా మన ప్రాంతంలో వేసుకోవడానికి అనుకూలంగా
0: ఉంటాయి చిన్నమ్మాయి. మన ప్రాంతంలో వేసుకోవచ్చు.
1: మనం రకాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అమ్ముడు విత్తే సమయం ఒకటి మనం చూసుకోవాలి ముఖ్యంగా. అది కాకుండా విత్తన శుద్ధి కూడా చేసి మనం అన్ని పంటల్లో వేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడు వేసుకోవాలి ఈ విత్తన శుద్ధి అనేది, ఎలా చేసుకోవాలి అంటావు?
0: ఇక్కడ విత్తే సమయం విషయానికి వస్తే చిన్నమ్మాయి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా చల్లటి వాతావరణం, మంచు ఉన్న వాతావరణంలో సాగుకు అనుకూలంగా ఉంటుందని చెప్పి, అందుకని చెప్పి దీన్ని 2nd పక్షం నుంచి 2nd పక్షం వరకు విత్తుకోవచ్చు చిన్నమ్మాయి. ఎకరానికి ఏంటంటే 6 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తే సమయంలో విత్తన శుద్ధి, విత్తనం బద్దలు చేసుకోవడం, విత్తే ముందు నానపెట్టుకోవడం, జీవ నియంత్రణలతో శుద్ధి చేసుకోవడం ఇలాంటివన్నీ తప్పనిసరిగా చేసుకోవాలి. 1 గ్రాము కార్బనిజం లేదా 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ 1 కిలో విత్తనానికి కలిపి విత్తనం శుద్ధి చేసుకోవాలి. తర్వాత విత్తే ముందు 1 కిలో విత్తనానికి 100 గ్రాములు చొప్పున అజోస్పైరిల్లము, ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వీటితో శుద్ధి చేసినట్లయితే 10 నుంచి 15% వరకు దిగుబడి అనేది పెరుగుతుంది చిన్నమ్మాయి. దీనివల్ల ఏంటంటే ఎండు తెగుల్ని మనం నివారించుకోవచ్చు. మనం విత్తనం ఇందాక చెప్పుకున్నాం కదా బద్దలు చేసుకుని విత్తుకున్నట్లయితే 2-3 రోజుల ముందే మొలకొస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే విత్తనం కూడా మనకి ఆదా అవుతుంది. మెత్తని దుక్కిలో గొర్రుతో చాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్టుగా విత్తుకుని విత్తన వెంటనే ఆ తర్వాత 6వ రోజు గుంటకు తోలడం ద్వారా మొలక అనేది బాగా వస్తుంది చిన్నమ్మాయి. ఇక్కడ ఎరువుల విషయానికి వస్తే చిన్నమ్మాయి, ధనియాల సాగులో మనకి దుక్కిలోనే ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. విత్తిన 30 నుంచి 40 రోజులు

0: రోజులు అప్పుడు పైపాటుగా ఏం చేయాలంటే 12 కిలోల యూరియా 8 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది చిన్నమ్మాయి.
1: ఈ విధంగా చేసుకుంటే మనకి ధనియాల్లో మంచి దిగుబడి వస్తుంది.
0: అవును చిన్నమ్మాయి, మంచి మంచి రకాలు కూడా ఉన్నాయి కాబట్టి సాగు చేసుకోవచ్చు, ఇప్పుడు సమయం కూడా కదా.
1: సరే అమ్ముడు, మీరింతవరకు ధనియాల సాగు సంభాషణ విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా ఊసరవెల్లి ఈ చిత్రానికి ఆద్నాన్ సమీ ఆలపించిన గీతం.

0: ఇది హింస ధ్వని.
1: ఈ రెండింటిలో మీరెటువైపు?
0: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
1: సర్వే జనా సుఖి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఈ అంశం గురించి ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో దార్శనిక్ భారత్ లో భాగంగా డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే వీరు ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. ఒక సరస్వతి పుత్రునిగా వీరు కర్నూలులో పేరుగాంచారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డు హోల్డర్, తర్వాత నోబెల్ వరల్డ్ రికార్డు హోల్డర్, తర్వాత లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్, తర్వాత యుఎన్ఓ సర్టిఫైయర్ కూడా వీరున్నారు. మరి ఇన్ని అవార్డ్స్ ఎన్నో సొంతం చేసుకున్న వారు ఈ మన స్టూడియోకి రావడము చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ముఖ్యంగా పుష్కర కాలం ప్రభుత్వంలో ఎన్నో విజయవంతమైన పథకాలు మన ప్రభుత్వం చేపట్టింది. దార్శనిక్ భారత్ రూపంలో మనము ఎన్నో విజయవంతమైన వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాము. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2047లో దార్శనిక్ భారత్ 2047 అనే భావంతో భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు చేసుకునే నాటికి అభివృద్ధి చెందిన ఆత్మ నిర్భరమైన సమగ్ర సమానత్వం కలిగిన ఇంకా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే భారతదేశాన్ని నిర్మించాలనే దీర్ఘకాలిక దృష్టితో మన ప్రధానమంత్రి గారు ఎన్నో సంస్కరణలను చేపట్టారు. దాంట్లో భాగంగా కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా విద్య, వైద్య, విజ్ఞానం, సాంకేతిక, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, ఇంకా సాంస్కృతిక విలువలు వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యాన్నితో మన ప్రధానమంత్రి ముందరికి వెళ్తున్నారు. ఇక ముందుగా అండి నాగస్వామి నాయక్ గారు, దార్శనిక్ భారత్ అంటే ఏంటో మా శ్రోతలకు తెలియజేస్తారా?
3: మంచిదండి. దార్శనిక అంటే భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఒక స్పష్టమైన లక్ష్యము, ఆలోచన మరియు కారణాచరణ ప్రణాళికలతో ముందుకు సాగడం అండి. సో అందువల్ల దార్శనిక భారత్ 2047 నాటికి అన్ని రంగాలు అభివృద్ధి చెందిన బలమైన, స్వయం సమృద్ధి కలిగిన, సమాన అవకాశాలను అందించి మరియు ప్రపంచంలో ప్రముఖ దేశంగా నిలిపే భవిష్యత్తు దృష్టిని ఈరోజు మనము దార్శనిక భారత్ అని చెప్పడం జరుగుతుందండి. ఇది ఒకే ఒక ప్రభుత్వ కార్యక్రమం కాకుండా దేశాభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక జాతీయ దృష్టికోణంగా అర్థం చేసుకోవచ్చును.
2: చాలా సంతోషం అండి. ఇక దార్శనిక్ భారత్ ప్రధాన లక్ష్యాలు ఏంటో తెలియజేస్తారండి.
3: ఓకేనండి. మన ప్రధానమంత్రి గారు సూచన మేరకు 2047 నాటికి బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, ప్రతి పౌరుడికి మెరుగైన విద్య వైద్యం అందించాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, పేదరికం గణనీయంగా తగ్గాలి, ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి.
2: ఇక ఆర్థికాభివృద్ధి అని మీరు ఇందాక తెలియజేశారండి. దేశ అభివృద్ధికి బలమైన ఆర్థిక వ్యవస్థ ఎంతో అవసరము. ఆర్థిక రంగంలో ప్రధాన లక్ష్యాల గురించి

0: తెలియజేస్తారండి.
1: మంచిదండి, మంచి క్వశ్చన్ అండి. ఆర్థిక అభివృద్ధిలో దేశ ఉత్పత్తి సామర్థ్యం పెంచడము, పరిశ్రమలు అభివృద్ధి చెందడము, తర్వాత చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడము, తర్వాత స్టార్టప్లకు అవకాశాలు కల్పించడము, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడము, ఎగుమతులు పెంచడము, ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశం పాత్రను విస్తరించడము, గ్రామీణ మరియు పట్టణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం అండి.
0: ఇకపోతే అండి, అలాగే విద్య కూడా చాలా ప్రధానంగా మన ప్రధానమంత్రి ప్రస్తావిస్తా ఉన్నారు. ఇక విద్యపై చాలా దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. ఇక విద్య అభివృద్ధికి పునాది, తర్వాత దాని ముఖ్య అంశాల గురించి తెలియజేస్తారు.
1: మంచిదండి. సో దేశంలో విద్యాభివృద్ధి చెందాలి అంటే దేశ భవిష్యత్తును నిర్ణయించేదే ముఖ్యమైన రంగం విద్యనండి. సో దార్శనిక భారత్ 2047 లో విద్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందండి. అందులో ముఖ్య అంశాలు ప్రతి బాల బాలికలకు నాణ్యమైన విద్య, పాఠశాల విద్యలో నైపుణ్యం పెంపొందించడం, ఉన్నత విద్యలో పరిశోధనలు ప్రోత్సహించడం, వృత్తి విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ విద్యను విస్తరించడం, విద్యలో సాంకేతికత వినియోగము, విద్యార్థుల్లో సృజనాత్మకత మరియు విమర్శనాత్మకమైన ఆలోచనల పెంపకం, తర్వాత పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం అండి. విద్య యొక్క ముఖ్య లక్షణము విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసమే కాకుండా బాధ్యతమైన పౌరులుగా మెలగాలి, తర్వాత సమస్య పరిష్కరించి కొత్త ఆలోచనలు సృష్టించేదే విద్యలో వినూత్నమైన మార్పులు తీసుకురావచ్చండి.
0: ఇక దార్శనిక భారత్ లో యువత పాత్ర గురించి తెలియజేస్తారు.
1: ఖచ్చితంగానండి. ఇప్పుడు భారతదేశంలో మనకు వెన్నెముక యువకులు అండి. సో మనము చైనాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ యువత కలిగిన దేశం మన భారతదేశం. భారతదేశంలో అతిపెద్ద బలంగా దాని యువ జనాభా. దార్శనిక భారత్ 47 లో భాగంగా భారతదేశంలో నిర్మాణం యువత పాత్ర అమూల్యమైనది, ముఖ్యమైనదండి. సో నూతన ఆవిష్కరణలు చేయాలి, స్టార్టప్లు ప్రారంభించాలి, పరిశోధన పాల్గొనాలి, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, దేశ సేవలో భాగస్వాములు కావాలి, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలి. సో నైపుణ్యం కలిగిన యువత, ఉత్పాదక శక్తి, బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందిన దేశంగా మనము తీసుకుపోవడానికి వీలవుతుందండి. ఇందులో భాగంగానే మా వొకేషనల్ కాలేజీలో 7 కోర్సుల ద్వారా మేము పిల్లలకి విద్యను అందిస్తున్నామండి.
0: చాలా సంతోషం అండి. ఇకపోతే అండి, మన భారతదేశానికి వ్యవసాయము, తర్వాత గ్రామీణాభివృద్ధి పట్టుకొమ్మలు అని చెప్పుకోవచ్చు అండి. గాంధీ గారు ఆ రోజే చెప్పారు. మరి వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి గురించి కాస్త దార్శనిక భారత్ లో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామో తెలియజేస్తారండి.
1: మంచిదండి. భారతదేశంలో పురస్కార కాలంలో సో వ్యవసాయం అనేది ఒక పట్టుకొమ్మ అండి భారతదేశ అభివృద్ధికి. భారతదేశంలోనే వ్యవసాయము కోట్లాది మంది పైన జీవనం పైన ఆధారపడి ఉందండి. దార్శనిక భారత్ లో 47 వ్యవసాయ రంగానికి ఆధునికీకరించడం అవసరము. ప్రధాన అంశాలు ఏంటంటే ఆధునిక వ్యవసాయ సాంకేతికత, డ్రోన్ల ఉపగ్రహ సాంకేతిక వినియోగము, నీటి సమర్థత వినియోగము, సూక్ష్మ నీటి పారుదల, పంట వైవిధ్యీకరణ, వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు, తర్వాత నిల్వ మరియు శీతల గిడ్డంగుల అభివృద్ధి, రైతుల మార్కెట్ సౌకర్యాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, సమాజ మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం అండి. సో గ్రామీణ భారత్ లో అభివృద్ధి చెందేంత వరకు కూడా సమగ్ర భారతదేశంలో అభివృద్ధి చెందడం వల్ల మెరుగైన రహదారులు ప్లస్ విద్య ప్లస్ వైద్యము ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ ఉపాధి ప్లస్ బ్యాంకింగ్, సో ఇదే బలమైన గ్రామీణ భారత్ గా మనము వర్ణించుకోవచ్చండి.
0: ఇక ఆరోగ్యకరమైన భారత్ గురించి కూడా తెలియజేస్తారండి.
1: సో మనకు కలిగిన మనకు ఉన్న మౌలిక సదుపాయాలతో పాటు నిర్మాణ రంగంలో కూడా మనం ఉండడం వల్ల మన ఆరోగ్యం కూడా భారతదేశ యువతకు చాలా ముఖ్యము. అందులో భాగంగా అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్యం సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్య సదుపాయాలు, ప్రాథమిక విద్యా కేంద్రాల్లో బలోపేతము, సో ఆధునిక వైద్య సాంకేతిక వినియోగము, తల్లి మరియు శిశు ఆరోగ్యంపై దృష్టి, పోషకాహారం లోపం తగ్గించడం, ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెంచడం. సో ఆరోగ్యవంతమైన పౌరుడు ఎలా ఉంటాడంటే బలమైన దేశం అనే భావన ముందుకు తీసుకెళ్లాలండి.
0: ఇకపోతేనండి, డిజిటల్ భారత్ గురించి తెలియజేస్తారండి.
1: ఓకేనండి. ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్

0: అనేది స్టార్ట్ అయిందండి. సో అందులో భాగంగానే మనము డిజిటల్ సాంకేతిక ప్రజల జీవితాల్లో వేగంగా మార్పు చెందుతుంది. అందులో డిజిటల్ ప్రభుత్వ సేవలు, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ విద్య, తర్వాత డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్, సో ఇవి విస్తరిస్తే గనక భారతదేశంలో ఇంకా ముందుకు పారదర్శకంగా పోతుందండి. డిజిటల్ సాంకేతికం వల్ల ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా మరియు సులభంగా ప్రజల్లోకి అందుబాటులోకి రావచ్చండి.
1: కాకపోతే అండి, మన భారతదేశంలో మహిళా సాధికారతకు చాలా పెద్దపీట మన ప్రభుత్వం వేస్తుందండి. మహిళా సాధికారత గురించి దార్శనిక్ భారత్ లో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల గురించి తెలియజేస్తారు.
0: ఖచ్చితంగా అండి. సో దార్శనిక్ భారత్ లో భాగంగా మన ప్రధానమంత్రి గారు పిలిపించారు, బేటీ పడావో బేటీ బచావో. సో ఒక ఆడబిడ్డకు గాన మనం విద్య నేర్పిస్తే ప్రపంచం కూడా ముందుకు పోతుందని తెలియజేశారు. అందులో నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు, ఆర్థిక స్వతంత్ర, భద్రత మరియు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం ఉండడం వల్ల మహిళలు సాధికారికత ముందుకు తీసుకువచ్చండి.
1: ఇక దార్శనిక్ భారత్, సుపరిపాలన, ఇవి జోడుగా మనము వింటా ఉంటామండి. మరి సుపరిపాలన ఏ విధంగా మనము, అంటే దార్శనిక్ భారత్ కి సంబంధించి సుపరిపాలన ఏ విధంగా అందించాలో తెలియజేస్తారండి.
0: మంచిదండి, మంచి క్వశ్చన్ కూడా ఇది. దేశాభివృద్ధికి సమర్థవంతమైన పరిపాలన అవసరమండి. ఇందులో సుపరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనము, అవినీతి నియంత్రణ, వేగవంతమైన సేవలు, డిజిటల్ ప్రభుత్వ సేవలు, ప్రజల భాగస్వామ్యం, చట్టపాలన ముఖ్యమైనవండి. ఇది ప్రజలకు ముఖ్యమైన సేవల్లో ముఖ్యంగా ఏముంటుందంటే సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందే విధంగా పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలి అండి.
1: చాలా సంతోషం అండి. ఇక ముందుగా మీరు అన్నారు దార్శనిక్ భారత్ 2047లో భాగంగా ఇది ఒక కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు, భవిష్యత్ భారత నిర్మాణానికి సంబంధించిన సమగ్ర దృష్టికోణం అని చెప్పారండి. మరి దాని గురించి కాస్త క్లుప్తంగా మా శ్రోతలకు వివరిస్తారండి.
0: మంచిదండి. దార్శనిక్ భారత్ లో 2047లో నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రభుత్వము, ప్రజలు, విద్యా వ్యవస్థలు, రైతులు, ఉద్యోగాలు, శాస్త్రవేత్తలు, యువత, మహిళలు మరియు సాధారణ పౌరులు అందరూ కలిసి పనిచేయాలి అండి. ఇది దేశాభివృద్ధి అంటే కేవలం ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మించడం కాదు, ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమాన అవకాశాలు మరియు సురక్షితమైన పర్యావరణం అందించడం కూడా అభివృద్ధిలో భాగంగా ఉండే. అందువల్ల బలమైన ఆర్థిక వ్యవస్థలతో పాటు బలమైన సమాజం, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యవంతమైన యువత, ఆధునిక సాంకేతికతో పాటు భారతీయ విలువలు, ఇవన్నీ కలిసినప్పుడే 2047లో అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణం సాధ్యమవుతుందండి. మనము ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే 2047 నాటికి సమృద్ధిగా, స్వయం సమృద్ధిగా, సమాన అవకాశాలు, సాంకేతికంగా అభివృద్ధి చెంది పర్యావరణ పరంగా స్థిరంగా మరియు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే దేశాన్ని నిర్మించడమే దార్శనికత భారత్ 2047 యొక్క విస్తృతమైన దృష్టి, విస్తృతమైన ఆలోచనలు మన ప్రధానమంత్రి గారు చేయడం జరిగిందండి.
1: చాలా సంతోషం అండి. ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి దార్శనిక్ భారత్ గురించి చాలా విషయాలు మా శ్రోతలతో పంచుకున్నారు. మరి ఆకాశవాణి కర్నూలు తరఫున, అలాగే వింటున్న శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం అండి. డాక్టర్ నాగస్వామి నాయక్ గారు,
2: మీరింతవరకు స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఈ అంశం గురించి ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అమరభారతి సంస్కృత కార్యక్రమాన్ని వింటారు. ఈనాటి అమరభారతి సంస్కృత కార్యక్రమంలో మాతా భూమిహి పుత్రోహం పృథివ్యాహ డాక్టర్ సిహెచ్ పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగాన్ని వింటారు.
1: దృశ్యమానమైన పంచభూత నిర్మితమైన ఈ సమస్త స్థావర జంగమాత్మకమైన జగత్తును ప్రకృతి అని స్థూలంగా భావించవచ్చు. పంచభూత తత్వాలలో పృథివి చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అన్యభూత తత్వాలైన ఆపహ తేజ వాయు ఆకాశములతో కూడి ఈ భూమి సకల ప్రాణికోటి సృష్టికి ప్రధాన కారకురాలవుతుంది. వనములతో అరణ్యములతో వివిధ జంతుజాలములతో రాజిల్లుతూ జీవకోటి జీవన విధానానికి ఆలవాలమవుతుంది. అందుకే పొడమితల్లిని ప్రకృతికి పర్యాయంగా చెప్పవచ్చు. ప్రకృతి అద్దం రెండూ ఒక్కటే. అద్దం మనం ఎలాగ ఉంటే అలాగే చూపుతుంది. ప్రకృతి మనం ఏది తనకిస్తే అంతకు రెట్టింపు మనకందిస్తుంది. కనుక అనుభవించాలంటే జీవితం అంత గొప్పది, స్నేహం చెయ్యాలంటే ప్రకృతి అంత మంచిది ఏదీ లేదు. అందుకే మన పూర్వీకులు భూమిని తల్లిగా, సమస్త జీవులను ఆమె బిడ్డలుగా భావించి స్తుతించారు. అంతటి గొప్పదైన ప్రకృతిని మానవుడు కేవలం తన స్వార్థం కోసం అనేక వ్యర్థాలతో కలుషితం చేస్తూ కాలుష్యభూతాన్ని దశ దిశలా వ్యాపింపచేస్తుంటే ఓరి వినశించిన ప్రకృతి ఒక్కసారిగా కన్నెర్రజేస్తే ఆ వినాశం ఎలా ఉంటుందో ఇటీవల పలు ఉత్పాతాల ద్వారా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. అందుకే పచ్చని ప్రకృతిని కాపాడుకుందాం, కాలుష్యాన్ని నివారిద్దాం. భావితరాలకు ఆర్థిక సంపదలనే కాదు ఆరోగ్యమయ జీవనాన్ని కూడా కానుకగా అందిద్దాం. అంతటి ప్రాముఖ్యతను కలిగిన పర్యావరణం యొక్క గొప్పదనాన్ని, దాని యొక్క పరిరక్షణ ఆవశ్యకతను గూర్చి మన ప్రాచీన సంస్కృత గ్రంథాలు ఎంతో విపులంగా ప్రస్తావించాయి. ఆ అంశాలను యథామతి తెలుపటమే నా ఈ ప్రసంగ ముఖ్యోద్దేశ్యం. పృథ్వీ సగంధాః సరసాః తథాపః స్పర్శీ చ వాయుజ్వలితం చ తేజః నభస్స శబ్దం మహతా సహైవ కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. పర్యావృతి పర్యావరణం. యత్ పరితః ఆవృణోతి ఆచ్ఛాదయతి తత్ పర్యావరణం. ఏ మానవం పరితః ఆచ్ఛాదయంతి మానవ జీవనంచ ప్రభావయంతి తే పర్యావరణ శబ్దేన గృహ్యంతే. తేషు వాయుమండలం స్థలమండలం జలమండలం తథా రాసాయనిక తత్వానాం చ సంగ్రహో వర్తతే. ఏవం పర్యావరణం భౌతిక జైవిక తత్వానాం సంకలనేన భవతి. భౌతిక తత్వేషు మృత్తికా జలం వాయుః ప్రకాశశ్చ సంతి. జైవిక తత్వేషు సమస్తం జీవజగత్ వృక్ష వనస్పతయశ్చ సంతి. పర్యావరణ ప్రదూషణం. మానవః స్వక్రియాకలాపేన అవశిష్ట పదార్థానాం ఊర్జాయాశ్చ విమోచనేన విశృంఖలతయా కృతకస్యూతానాం ఉపయుక్త కారణేన యత్ ప్రాకృతికం సంతులనం దూషయతి

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం రాత్రి 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత్ భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుకలు జపాన్లోని పాలోమా మిజుహో స్టేడియంలో ఈరోజు ఘనంగా జరిగాయి. వార్తల వివరాలు. దేశంలోని విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, పెట్టుబడిదారుల నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందకుండా దేశం పురోగమించలేదని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని, అలాగే వేగవంతమైన సాంకేతిక పురోగతి యుగంలోకి ప్రవేశిస్తోందని వివరించారు. కార్పొరేట్ పాలనను ప్రోత్సహించడంలో ఐసిఎస్ఐ చేసిన కృషిని ఆయన ప్రశంసిస్తూ, ఇది సుస్థిర అభివృద్ధికి ప్రపంచ ప్రమాణంగా అభివర్ణించారు. బలమైన ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడంలో ఐసిఎస్ఐ కృషి భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడుతుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
0: అంతర్జాతీయ శాంతి, భద్రత, సరఫలా గొలుసుల పునరుద్ధరణ, పరస్పర అనుసంధానం అనేవి అభివృద్ధి చెందుతున్న మధ్యస్థ దేశాలకు అత్యంత కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో భాగంగా మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఓల్ఫ్ గ్యాంగ్ ఇషింగర్, జర్మనీ విదేశాంగ కార్యదర్శి బెర్నార్డ్ కోట్షులతో ఆయన చర్చలు జరిపారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని, ఇందుకు ఇక్కడ యువ జనాభా ఎంతగానో దోహదపడుతుందన్నారు. భారత్ ఇప్పుడు ఐరోపా సమాఖ్య ఈయుతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, స్పేస్ రంగాలలో భారత్ ఈయు భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గర్గ్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బలమైన కార్పొరేట్ పనితీరు, పెట్టుబడుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పురోగమిస్తోందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం 7.8% వృద్ధిని నమోదు చేసిందని, ఆ తరువాత కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ పెట్టుబడులు కూడా పెరగడం దేశ ఆర్థిక పురోగతికి సానుకూలంగా మారిందని, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరల ప్రభావం దేశంపై పడకుండా ప్రభుత్వం, ప్రైవేట్ రంగం తీసుకున్న చర్యలు ఎంతగానో దోహదపడ్డాయని సౌరభ్ గార్గ్ వివరించారు. ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుక జపాన్లోని నగోయాలో ఉన్న పాలోమా మిజుహో స్టేడియంలో ఈరోజు జరిగింది. ఈ వేడుకల్లో

0: రెండు స్వర్ణ పతకాలు సాధించిన షూటింగ్ క్రీడాకారిణి నీరు దండా భారత బృందానికి నాయకత్వం వహించారు. భారత్ 21 స్వర్ణం, 27 రజతం, 37 కాంస్య పతకాలతో మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. హ్యాంగ్జౌ 2023లో సాధించిన రికార్డు స్థాయి పతకాల తర్వాత ఆసియా క్రీడల చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక పతకాల సంఖ్యలో ఇది రెండవది కావడం విశేషం. భారత మహిళా హాకీ జట్టు 1982 తర్వాత మొదటిసారిగా స్వర్ణం గెలిచింది. పురుషుల హాకీ జట్టు వరుసగా 2 సార్లు ఆసియా క్రీడల టైటిల్స్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. భారత వైమానిక దళం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సెకోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యారథాన్ 2వ ఎడిషన్ను నిర్వహించింది. భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు మారథాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్ వైస్ మార్షల్ శేఖర్ యాదవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ భారత వైమానిక దళం నుండి పరమవీర చక్ర అందుకున్న ఏకైక వ్యక్తి ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ సెఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ద సమయంలో ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ సెఖోన్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. లోక్సభ నుండి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది సభ్యులతో కూడిన ఆర్థిక కమిటీకి బీజేపీ ఎంపీ భతృహరి మహతాబ్ను చైర్పర్సన్గా నియమించారు. లోక్సభ నుండి 21 మంది, ఎగువ సభ నుండి 10 మంది సభ్యులతో కూడిన విదేశీ వ్యవహారాల కమిటీకి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను చైర్పర్సన్గా నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా, రసాయనాలు ఎరువుల కమిటీకి లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ను చైర్పర్సన్లుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి గాను 3,600 కోట్ల రూపాయల మొదటి విడత నిధులను విడుదల చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో చేపట్టనున్న హౌసింగ్ పైలట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను కేటాయించామన్నారు. 3D టెక్నాలజీ ఇళ్ల ద్వారా నిర్మాణ సమయం, ఖర్చు, కూలీల అవసరం చాలా తగ్గుతుందని, ఇవి సాధారణ ఇళ్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇళ్లు అందించేందుకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని శివరాజ్ సింగ్ పేర్కొంటూ
1: केंद्र सरकार ने प्रधानमंत्री जी के आशीर्वाद से 3 लाख मकान बनाने की पहली किस्त आंध्र प्रदेश के गरीबों को समर्पित की है. 100% मकान गरीबों को बनाने में आपके साथ भारत सरकार खड़ी है प्रधानमंत्री जी के नेतृत्व में. 3D कॉन्क्रीट प्रिंटिंग टेक्नोलॉजी, एक नई टेक्नोलॉजी से ये मकान हम बनाने वाले हैं कि ये मकान 6 महीने के अंदर कम्प्लीट हो, उसमें लागत भी कम आए.
0: అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వర్జీనియాలో నిర్వహించిన వికసిత్ భారత్ యూనిటీ రన్కు పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరుగు, యోగా, ధ్యానంతో పాటు ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యాలను నిర్వహించారు. పొటోమాక్ నదికి సమీపంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రవాస భారతీయులను ఒకచోట కలిపింది. భారతీయులు క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునే దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 సంవత్సరంలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ఒక జాతీయ ప్రచారంగా ప్రారంభించారు. స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్రం పట్ల శ్యామ్జీ కృష్ణవర్మ నిబద్ధత స్వాతంత్ర పోరాటంలో శాశ్వతంగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామ్జీ కృష్ణవర్మ తన జీవితాన్ని స్వాతంత్రం కోసమే అంకితం చేశారని, మాతృభూమి గౌరవాన్ని కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం, అంకిత భావాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాగా స్వాతంత్ర సమరయోధుడు అమరవీరుడు సుబ్రహ్మణ్య శివ జయంతి సందర్భంగా

0: సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత్ భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: WhatsApp on 9289094044.
1: Spotlight.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. ముందుగా మౌనమేల నోయి. ఈ చిత్రానికి రమణ గోగుల స్వీయ సంగీత సారథ్యంలో ప్రియాతో ఆలపించిన గీతాన్ని వినండి.

ఆలాపన ఈ చిత్రానికి ఎస్ జానకితో ఇళయరాజా స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన గీతం.

మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాలు